శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 31 రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 22 తేదీ మంగళవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:58. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం. వడ్డేపల్లి కృష్ణగారి రచన, పివి సాయిబాబా గారి సంగీత సారథ్యంలో జగతి రథం జై కొడుతూ బృందగానం.

0: ఈ ప్రసారంలో ఈ ఉదయం 7:20 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి రథోత్సవం ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ పి రాఘవేంద్ర. ఈ ఉదయ ప్రసారంలోనే 8:59 స్వచ్ఛత హీ సేవ లఘు వివరణ, 10:00 సేవా సంకల్ప్ అభియాన్, 11:00 దార్శనిక భారత్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్, ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్ మేనేజర్ శ్రీ సుమన్ చెట్టి, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, 6:05 అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీ.
1: దిస్ ఇస్ ఆకాశవాణి. ద న్యూస్ రెడ్ బై నీనా రకెల్. Marking a new chapter in Indian cinema, President Draupadi Murmu will present the historic 72nd National Film Awards this evening at Ekta Nagar in Kevadia, Gujarat. Instituted in 1954, these awards represent India's highest cinematic honors, recognizing artistic and technical excellence across various categories, namely feature, non-feature, and writing on cinema. As part of a major policy initiative by the Ministry of Information and Broadcasting, the awards are being held outside the national capital. The ceremony at Ekta Nagar brings together cinematic talent from across the country, embodying the spirit of Ek Bharat, Shreshth Bharat. The president will also honor the veteran actor Anant Nag and Dada Saheb Phalke Award for 2024. A report from our correspondent.
2: The stage is set and lights are ready in the iconic Ekta Nagar as Kevadia prepares to host the historic 72nd National Film Awards for the first time. Renowned actors, acclaimed filmmakers and technicians from across the country have started arriving at the venue for this grand celebration of Indian cinema. The ceremony honors the outstanding cinematic achievements for the year 2024. Among the major feature film announcements, Article 370 was selected for the best feature film, with Yami Gautam winning Best Actress for her role in the film.

0: శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి సుప్రభాతం విన్నారు భక్తిరంజన్ను వినంతవరకు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత శ్రీ జోష్యుల శ్యామసుందరం.
1: సత్యస్య వచనం శ్రేయ అని సూక్తిని అనుసరించి సత్యం మాట్లాడుట శ్రేయస్కరమని చెప్పబడుతుంది. ఉత్కృష్టమైన మానవ జీవితంలో సత్యం మాట్లాడుట అన్నది మహత్తరమైనది. సత్యమే మానవునకు అమూల్య భూషణం. ఈ ప్రపంచాన్ని సృష్టించింది సత్యమే అని అరవిందులు అంటారు. బాల్యం నుండి మానవుడు సత్యం పలకమన్న వారి తల్లిదండ్రులు, గురువులు, ఇతర పెద్దలు అందరూ సత్యం పలుకుటయందు కృతనిశ్చయులై తాము ఆచరిస్తూ పిల్లలచే ఆచరింపబడి చేయుట, దాని యందు ఆసక్తి కలిగి ఉండుట అత్యంత అవసరం. ఆ విధంగా చేసినాడు సమాజ కళ్యాణానికి, మానవోన్నతికి అనుకూలంగా ఉండును. హరిశ్చంద్ర నాటకాన్ని బాల్యం నుండే గాంధీగారు చూసి ప్రభావితులై తత్ఫలితంగా ఆజన్మాంతం

0: సత్యపాలన యందు దీక్ష వహించి లోకానికి ఆదర్శనీయులైనచారు. సత్యమునకు ధర్మమునకు ఎంతో సంబంధం ఉన్నది. ధర్మము లేని చోట సత్యం నిలవదు, సత్యం లేని చోట ధర్మం ఉండదు. ఆ రెండింటి యొక్క ఆచరణ ఉత్తమ మానవ జీవితమునకు అమూల్యం. వేదకాలం నుండి సత్యమునకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అన్ని కాలాల్లో ఉన్నత స్థానాల్లో పొందినది సత్యం. వర్ణ వర్గ ప్రాంత భాషా భేదాలకు అతీతంగా ఉండేదే సత్యం. అన్ని మతాలు సత్యాన్నే బోధిస్తున్నాయి. జాబాలి శ్రీరామచంద్రమూర్తి సత్యం యొక్క విశిష్టతను తెలుపుతూ, సత్యమే ఈశ్వరోలోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత, సత్యమూలాన్ని సర్వాణి సత్యా నాస్తి పరం పదం. లోకానికి సత్యమే ప్రభువు. లక్ష్మి సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. సర్వ మానవులు కూడా ఆధారం కూడా ఉన్నది సత్యమే. అంతకన్నా గొప్పది లేదు. భగవంతుడి నివాసం సత్యం. సత్యం ధర్మంలోనే ఉంది. జ్ఞాని విజ్ఞానాలకు కూడా నివాసాలైన వేదాలు సత్యస్వరూపాలే. దుష్యంతుని సభాస్థలిలో శకుంతల సత్యం యొక్క విశిష్టతను వివరిస్తూ, నూరు నూతుల కంటే ఒక బావి, అట్టి బావు నూరిటి కంటే ఒక యజ్ఞం, అట్టి నూరు యజ్ఞాల కంటే ఒక కుమారుడు, అట్టి నూరుగురు కుమారుల కంటే సత్యవాక్యమే శ్రేయస్కరం అని తెలిపింది. సత్యం వద ధర్మంచర అన్న వేదవాక్యంలో సత్యమును పలుకుము, ధర్మమును ఆచరింపుము అని చెప్పబడింది. ఓం తత్సత్యం ఓం తత్సర్వం అంటూ సత్యమే పరబ్రహ్మస్వరూపమని చెప్పబడుతుంది. సత్యమును తెలిపి తన విద్యుక్త ధర్మాలను నిర్వర్తించేవాడు మంచి చెడులకు అతీతుడని భగవంతుడు తెలుపుతుంది. నానృతాత్ పాతకం పరం అని సూక్తి ప్రకారం అసత్యమారుడి కంటే ఘోర పాపం ఇంకొకటి లేదని వేదం చెప్పబడుతుంది. అధగాత్రాన్ని శుద్ధ్యంతే మనస్సత్యేన శుద్ధ్యతి అను వాక్య ప్రకారం నీటిచేత శరీరం శుభ్రపడినట్లు సత్యము చేత మనస్సు శుద్ధమగునని చెప్పబడినది. ఆడిన మాట తప్పట దోషమని తెలిసి దశరథుడు మనోవ్యధకు గురి అయినాడు. హరిశ్చంద్రుడు కాటికాపరి కొలిచాడు. శివచక్రవర్తి తన శరీరాన్ని చీల్చి ఇచ్చాడు. బలిచక్రవర్తి పాతాళానికి నెట్టివేయబడ్డాడు. ధర్మరాజు తన సోదరుల సర్వస్వాన్ని కోబెట్టుకుని కష్టాలను అనుభవించాడు. అంగీకృతం సుకృతిన సుపరిపరాల సుఖ్యుక్తా, సత్పురుషులు తాము కావించిన వాగ్దానాలను పాలింతురని స్పష్టమవుతుంది. యతసత్యం తదో ధర్మ యథోధర్మస్తతో జయ. ఎక్కడ సత్యం ఉన్నదో అక్కడ ధర్మం ఉంటుంది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉండునని తెలియబడుతుంది. సత్యమైనను అప్రియమైనను పలుకురాదు, ప్రియమైన అసత్యము పలుకురాదు. సత్యనా ధార్యతే పృథ్వీ. సత్యం వల్లనే ఈ లోకంలో నడుచుతున్నదని గ్రహించవలను. సత్యే శ్రమ సకలార్థ సిద్ధి. సత్ప్రవర్తన కలిగి సర్వశుభాలు కలుగుతాయని దీని అర్థం. సర్వం సత్యే ప్రతిష్ఠితం. లోకంలో సమస్తము సత్యమునందే ప్రతిష్ఠింపబడినది. సత్యం పలికినందువలన జీవితంలో ఎన్నో సత్ఫలితాలు పొందుతారు. శ్రీరామచంద్రమూర్తి సత్యం వలన ప్రజలను, దానం చేత పేదలను, సేవలచే గురువులను, ధనస్సుతో శత్రువులను వశించేసుకోగలిగాడు. అహింస సత్యమస్తయం శౌచమింద్రియ నిగ్రహం. ఏ ప్రాణిని బాధించకుండా సత్యాన్ని పాటించడం, ఇంద్రియ నిగ్రహాన్ని నివర్తించడం, దానం దయ ఇది సత్యధర్మ సాధనాలు. కావున సర్వజనులు సత్యభాషణ యందు ప్రీతి కలిగి సర్వదా ఆచరించవలని తెలుసుకుందాం.
1: శ్రీ జోస్యుల శ్యామసుందరం గారి వ్యాఖ్యానంతో చింతనం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

0: పొలం పనులు వింటున్న శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ప్రసారంలో 11 గంటలకు దార్శనిక భారత్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారు, ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్ మేనేజర్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలు. గమనిక సమాప్తం.
1: వరిలో ఈసారి మనము నాట్లు వేయటం ఆలస్యమైంది. కొన్ని

0: చోట్ల ముదురునారు నాటుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. చాలా చోట్ల సరాసరి విత్తనం వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎదవరి వేసుకున్నాం చాలా చోట్ల మనం. మరి మనం ఉన్నటువంటి స్థితిలో వరిలో
1: పంట మొదటి దశలో
0: ఎలాంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది అనే దాని మీద కూడా అవగాహన ఉండాలి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, పురుగు కనపడంగానే మందు కొట్టకూడదు. ఒక స్థాయి దాటిన తర్వాతే మందు కొట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉదాహరణకి రెండు విషయాలు చెప్పుకుందాం. కాండం తులిచే పురుగు ఈసారి కాస్త ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ఎప్పుడు మనం మందు కొట్టాలి, ఏ స్థాయి దాటితే మందు కొట్టాలి? ఉదాహరణకి ఆకుముడుతుంది, ఆకుముడత ఒక కుదురులో రెండు ఆకులు ఈ ఆకుముడత వల్ల నష్టపోతే, అంతకన్నా ఎక్కువ ఉంటేనే అప్పుడు మందుల గురించి ఆలోచించాలి. అప్పటి వరకు మరి ఎవరు నివారణిస్తారు? మనకు సహజంగా పంటలో ఉన్నటువంటి సహశత్రులు మిత్ర పురుగులే నియంత్రిస్తాయి. ఇంకా ఎట్లా, మొక్కకు కొంతవరకు తట్టుకునే శక్తి ఉంటుంది, కాస్త కోస్త ఉన్నా ఇబ్బంది లేదు. అలాగే కాండం తులిచే పురుగు గురించి కూడా చెప్పుకుంటే, మనము చదరపు మీటర్కి 5% మొవ్వులు చనిపోతే అంతకన్నా ఎక్కువైతేనే మందులు కొట్టాలి. లేదా ఒక చదరపు మీటర్కి 1 గుడ్ల సముదాయం కనిపిస్తే అంతకన్నా ఎక్కువ పెరిగితేనే మనం మందులు కొట్టాలి. 1 చదరపు మీటర్కి 1 రెక్కల పురుగు కనిపిస్తే అప్పుడు మనం మందుల గురించి కానీ సస్యరక్షణ చర్యల గురించి కానీ ఆలోచించాలి. అప్పటి వరకు అనవసరంగా తొందరపడి మందులు కొట్టాల్సిన పని లేదు అని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక ఉల్లికోడు కూడా ఈసారి కాస్త ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మనం 1 చదరపు మీటర్కి ఉదాహరణకి 100 మొక్కలు ఉన్నాయి అనుకుందాం. 100 మొక్కలు 5 మొక్కలకు గనక ఉల్లికోడు అంతకన్నా ఎక్కువ గనక వస్తేనే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఏది ప్రతి 100 మొక్కలకి, ఇది లెక్క. అలాగే అగ్గి తెగులు కూడా 1 చదరపు మీటర్కి మనకి 5 నుంచి 10% మొక్కలకి తెగులు సోకితే, ఆ తెగులు సోకిన ఆకులు మనకు కనిపిస్తే ఎట్లా కనిపిస్తాయి, నూలు కండాకారపు మచ్చలు కనిపిస్తాయి కదా అగ్గి తెగులు వచ్చిన, అలాంటి లక్షణాలు కనిపిస్తే అప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రధానంగా మనకు వచ్చేటువంటి ఈ పురుగు పుట్ర అంతా కూడా ఎక్కువ కావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాల మీద కాస్త అవగాహన ఉండాలి. ఉదాహరణకి మనకి ఉల్లికోడు ఉందనుకుందాం. ఉల్లికోడు ఎక్కువ కావడానికి కారణాలు ఏమిటి అనేది పరిశీలిస్తే, ఉల్లికోడు తట్టుకునేటువంటి రకాలు ముఖ్యంగా మనం ఎంచుకోవాలి. అవి ఎంచుకోనప్పుడు ఇలాంటి పరిస్థితులు కాస్త ఎక్కువ అవుతాయి. అలాగే నాట్లు వేయటం ఆలస్యమైనా కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి మనం నాట్లు ఆలస్యంగా వేసిన వాళ్ళంతా కూడా దీని గురించి జాగ్రత్త పడాలి. అలాగే గాలిలో తేమ 82% నుంచి 88% మధ్య ఉన్నప్పుడు, అంటే సుమారుగా మనకి ఈ నెలలోనే సెప్టెంబర్ మాసంలో ఎక్కువ వర్షాలు పడి గాలిలో తేమ ఎక్కువ ఉండి ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈ ఉల్లికోడు సమస్య పెరిగేటువంటి అవకాశం ఉంది అనేది మనం గమనించుకోవాలి. ఇకపోతే నాము, కొంతమంది తెల్ల తెగులు అంటారు, కొంతమంది ఆకుముడత అంటారు, ఇది కూడా మనకు ఆశించడానికి ప్రధాన కారణాలు ఏంటి, వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నా కూడా ఈ నామ ఎక్కువగా, నామ అంటే ఏంది, తెల్లగా గీకినట్టు ఉంటుంది. ఈ పురుగు ఏం చేస్తుందంటే ఆకు అంతా కూడా గీకుతుంది, పచ్చడి పదార్థాన్ని తినేస్తుంది, అప్పుడు తెల్లగా ఉంటుంది మనకి, దాన్ని నామంట మనవాళ్ళు. ఇది వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండటం, అలాగే పొలం చుట్టూ నీడ ప్రదేశాలు ఉండటం, అనవసరంగా యూరియా లాంటి ఎరువులు ఎక్కువ వేయటం, వీటన్నిటి వలన కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఒకటి మనం గమనించుకోవాలి. అలాగే మనకి మరొకటి ముఖ్యంగా ఈ వరి కంకినల్లి మనకి ఈ ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైస్ సోదరులు దీని గురించి జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వరి కంకినల్లి కొన్ని రకాల శిలీంధ్రాలతో కలిసి ఆశిస్తే గింజల మీద మనకి ఏం కనిపిస్తాయి, నల్లటి మచ్చలు కనిపిస్తాయి. గతంలో మనం గమనించే ఉంటాం ఇలాంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా కనిపెట్టాల్సిన అవసరం ఉంది. మనకి ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడు, అలాగే గాలిలో తేమ ఎక్కువగా ఉండి మనకి పరిస్థితులు అలా అనుకూలిస్తే కంకినల్లి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఎప్పుడు మనం చూసేది ఈ తెల్లకంకి, కాండం తెలిసే పురుగు. ఈ కాండం తులిచే పురుగు మొదట్లో మనకి మొవ్వు పురుగు అంటాం, తర్వాత పీక పురుగు అని కానీ తెల్లకంకి అని కానీ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాం. ఇది నారుమడి దశ నుంచి మనకి పంట ఈనే దశ దాకా కూడా వస్తానే ఉంటుంది. ఎక్కువగా ఎప్పుడు వస్తుంది ఇది, ఇందాక మనం అనుకున్నట్టుగా ఆలస్యంగా నాట్లు వేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా వస్తుంది. ముదురునారు నాట్లు వేసినప్పుడు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా కరువు పరిస్థితులు ఎప్పుడైతే ఎక్కువగా నెలకొంటాయో ఆయా కాలాల్లో ఈ కాండం తులిచే పురుగు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి సూర్యరశ్మి రోజుకు 7 గంటలకు మించి ఉన్నప్పుడు కూడా ఈ కాండం తులిచే పురుగు ఉధృతి కూడా ఎక్కువ అవుతుంది. ఇక నత్రజని ఎరువులు అంటే యూరియా లాంటిది ఎక్కువ వేసినా కూడా ఈ సమస్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్నిటికన్నా మించి కరువు

0: స్థితులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి బెట్ట ఎక్కువగా ఉన్నటువంటి కాలంలో లేకపోతే ఆ ప్రదేశాల్లో దీని గురించి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. సువాసన కలిగినటువంటి రకాల్లో కూడా ఇది కాస్త ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా మనం జాగ్రత్త పడి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అగ్గి తెగులు సమస్య కూడా మనకు ఎక్కువగా వస్తుంది. ఇది పంట అవశేషాలు అలానే వదిలేసి వాటికి సంబంధించినటువంటి ఈ భాగాలు, శిలీంద్ర సంబంధించినటువంటి భాగాలు కనుక అక్కడే మిగిలిపోయినా, లేదా కలుపు మొక్కలు మనం అలానే వదిలేస్తే వాటి మీద కొంతకాలం బతికి తిరిగి మన పంట మీదకి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. చల్లటి గాలులు వీచేటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఉంది. ఇలా మనం ఉన్నటువంటి వాతావరణాన్ని గమనించుకోవటం, అలాగే నత్రజని ఎక్కువగా వేసేటువంటి పరిస్థితుల్లో చాలా రకాల తెగుళ్ళు పురుగులు ఎక్కువగా వస్తాయనేది మటుకు మనం అర్థం చేసుకోవాలి. అవసరమైన మోతాదులోనే శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదులోనే మనం మన భూమి ఉన్నటువంటి సత్తువ అవసరాన్ని బట్టి మాత్రమే నత్రజని ఎరువులు, యూరియా లాంటి ఎరువులు వేసుకోవాలి. ఇది మటుకు సరిగ్గా మనం పాటించకపోతే రకరకాల సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని వరిలో మొదటి దశలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలన్నీ గమనించుకొని వాతావరణ పరిస్థితుల్ని గమనించుకుంటూ దాన్ని బట్టి పంటను గనక బాగా జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని బట్టి సస్యరక్షణ చర్యలు చేపడితే మనం మొదటి దశలోనే ఈ పరిస్థితుల్ని గమనించుకొని అర్థం చేసుకొని నియంత్రణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానా ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ సమాచారం

0: ఉత్తర అండమాన్ సముద్ర భాగంలోను, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫలితంగా రాగల 24 గంటల్లో బలమైన పెనుగాలులు వీస్తాయి. తేలికపాటి నుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం సంభవిస్తుంది. అల్లు ఉవ్వెత్తును లేస్తాయి. బలమైన పెనుగాలులు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో తీరం నుండి తీరం వెంబడి వీస్తాయి. ఆంధ్రప్రదేశ్, యానాం తదితర ప్రాంతాల్లో వాయు వేగ తీవ్రత హెచ్చయ్యే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ళలేదని సూచన. వాతావరణ సమాచారం విన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంత రైతులకు, మత్స్యకారులకు. పొలం పనులు విన్నారు. సమయం 6:45. ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వస్తుల అభివృద్ధికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన 2వ రోజు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ హెచ్ఏఎం పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. తరువాత స్థానికంగా జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. కాగా గత రాత్రి కుప్పం రైల్వేస్టేషన్లో దాదర్ పుదుచ్చేరి వాస్కోడిగామా వేళంగిణి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైల్వే హాల్టులతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని చెప్పారు. కుప్పాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించి భవిష్యత్తులో పర్యాటక

0: పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ
1: దాదర్ పాండిచ్చేరి ఇక్కడ హాల్ట్ పెట్టించుకున్నాం. రెండోది వాస్కో వేలంకరి ఇవి కూడా ఇక్కడ హాల్ట్ పెట్టుకున్నాం. దీంతో ఇప్పటికీ 95 ట్రైన్లు కుప్పాన్ని పాస్ అయి తింటాయి. ఈ రెండు వస్తే 59 ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా కుప్పాన్ని అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేస్తే ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఒక హబ్గా తయారవుతుంది. దానికోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో రహదారులు, మౌలిక వస్తుల అభివృద్ధికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రాంతాల అనుసంధానంతో అభివృద్ది సాధించాలనే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని టీహబ్లో మధుమేహం, మెటబాలిక్ వ్యాధుల చికిత్సలో ప్రెసిషన్ ఫినోటైపింగ్ ప్రాధాన్యంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా మధుమేహం, ఇతర మెటబాలిక వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించేలా నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ది, చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర దుకాణాన్ని నిన్న మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేతలకు ఆర్థిక సాయం అందించేందుకు నేతన్న సేవా పథకం ద్వారా అర్హులైన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఆప్కో వస్త్ర దుకాణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కళాశాలలో నిర్వహించిన యువత భవిత కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌశలం కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ నుంచి వర్క్ ఫ్రం హోం అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా జరుగుతున్న అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పంజాబ్కు చెందిన పాత్రికేయుల బృందం విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయుల బృందం విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమైంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యను విస్తరించడం, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ది, పరిశోధనకు అందిస్తున్న అవకాశాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నిన్న రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
3: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామివారు చంద్రప్రభావాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవను

0: ప్రకటించారు. మంగళవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
1: తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై హైదరాబాద్లోని

0: తూర్పు మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేస్తూ,
1: ఉత్తరాంధ్ర జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ
0: వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖకు చెందిన 15 రోజుల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాప్యానికి కారణమయ్యే అధికారుల నుంచి వివరణ తీసుకుని అవసరమైతే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో ఏడు గంటల 7:15 చలనచిత్ర భక్తి సంగీతం, 7:20 నుండి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంపై శ్రీవారి విహరణ అంశంగా ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ పి రాఘవేంద్ర. నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఎస్ అమరనారాయణ గారు అందిస్తారు. 8:30 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం. శ్రీమతి డికే పట్టమ్మాళ్ గారి గానం. తిరుప్పర్కడల్ శ్రీ వీర రాఘవన్ వైలెన్. శ్రీ ఐ శివకుమార్ మృదంగం. శ్రీ ఈఎం సుబ్రహ్మణ్యం ఘటం. స్వచ్ఛతా హీ సేవ 8:59 అనంతరం పాటల పల్లకి 9:30 కూడా. 10:00 ప్రత్యేక కార్యక్రమం సేవా సంకల్ప్ అభియాన్ భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం. ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణలో పాటల పల్లకి 10:15. ఈ ఉదయం ప్రసారంలో 11:00 దార్శనిక భారత్, ఇందులో భాగంగా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్, ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్ మేనేజర్ శ్రీ సుమన్ చెట్టి. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఈ ఉదయం 11:00 ప్రసారమవుతుంది.

11:15 మధురిమ, 12:40 సంధ్యారాగం, వృద్ధాప్యంలో మతిమరుపు నివారణ చికిత్స. డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో శ్రీ బేతారామసూర్య ప్రకాశంలో జరిపిన పరిచయ కార్యక్రమం. మహిళావాణి 1:33 పర్యావరణ ఆరోగ్యం నిర్వహణ శ్రీమతి డివి మానస. రంగస్థలంలో 2:31 గయోపాఖ్యాన నాటకంలో కృష్ణపాత్ర బజ్జారు శ్రీ టి వీరభద్రాచారి గారి గళంలో వింటారు హార్మోనియం శ్రీ పి హరిబాబు. సాయంత్రం 5:00 యువవాణితో 2వ ప్రసారం మొదలు. సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30 శ్రీ రెడ్డి సత్యనారాయణ గారి గళంలో లలిత గీతాలు. సిహెచ్ ఈశ్వర్ గారి కీబోర్డ్, బి ధనుంజయ గారి తబలా. కిసాన్ వాణి 7:15, నేల సంరక్షణ ఆవశ్యకత అవకాశాలు నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి గురుమూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఈ రాత్రి 8:00 తిరుమల సాలకట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహనంపై శ్రీవారి విహరణ. వివరణ డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్ వ్యాఖ్యాతలుగా. ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం 8:40 చలనచిత్ర గీతాలు. రాత్రి 10:00 ఆసియన్ గేమ్స్పై దైనందిన విశేషాంశాలు అనుసరిస్తూ ఆపాద మధురాలు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 వస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా కెవాడియాలోని ఏక్తానగర్, వడోదరల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్తానగర్ వేడుకల అనంతరం రేపు రాష్ట్రపతి వడోదరలో పర్యటిస్తారు. అక్కడ మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేస్తారు. ఆ తరువాత పాద్రా ప్రాంతంలో బ్రహ్మకుమారీస్ సామాజిక సంస్థ చేపట్టిన వరల్డ్ రినోవేషన్ కోసం ఆధ్యాత్మిక మేలుకొల్పు కార్యక్రమం గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ను ప్రారంభిస్తారు. అలాగే యూత్ ఫర్ వికసిత్ భారత్ ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. భారత స్వచ్ఛ ఇంధన పరివర్తన, రక్షణ సంసిద్ధత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి

కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఈకోసిస్టమ్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. పాతబడిన విద్యుత్ పరికరాలు, ఈ వేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ను వెలికి తీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈ వేస్టును అమూల్యమైన వనరులుగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఈకోసిస్టమ్ కాన్సెప్ట్ పేపర్ను మంత్రి ఆవిష్కరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్టు కాదని, సరైన విచారణ, అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరును తొలగించబోమని వివరించారు. ఈ నోటీసులకు స్పందించి క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేయడానికి వచ్చే నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలంలో గుజరాత్ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేలంలో అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయ నమూనాలు, భుజోడీశాలు, లిప్పన్ ఆర్ట్, అదాలజ్ మెట్లబావి నమూనా, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చర్ఖాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలియజేసే సెమీకండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. పిఎం మెమెంటోస్ .gov.in పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1498 జ్ఞాపికలను వేలం వేస్తున్నారు. 2019 నుంచి జరుగుతున్న ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తున్నారు. ఇప్పటివరకు 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూయార్కులో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 26న ఆయన ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ దేశాల నాయకులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారెట్తో జరిపిన సమావేశంలో ఉక్రెయిన్, గల్ఫ్ సంక్షోభాలతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలపై చర్చించారు. అలాగే ఈక్వెడార్, స్లోవేకియా, హంగేరి, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రులతో పాటు నౌరీ అధ్యక్షుడితో కూడా సమావేశమై ఆర్థిక, సాంకేతిక, రక్షణ, రవాణా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. స్విట్జర్లాండ్తో సహా యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. అంతకుముందు పోలాండ్, హంగేరి, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్లతో కూడిన విసెగ్రాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రుల తొలి సమావేశంలో పాల్గొని ఏటా విదేశాంగ మంత్రుల సమావేశాలు, బిజినెస్ ఫోరం నిర్వహించాలని నిర్ణయించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి.
స్వాతంత్ర్యవీర్ సావర్కర్ చిత్రాన్ని

0: కి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ ఫైనల్కు చేరుకోగా, మరొక సెమీఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అసోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్.

విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు.

ఉదయ సమీరాడు కార్యక్రమానికి స్వరాహ్వానం. ఈ ప్రసారంలో 7:20 తిరుమల సాలగట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవంపై శ్రీవారి విహరణకు ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇవ్వడం ఉంటుంది. రథోత్సవానికి ముందుగా గీతామాధురి ఎన్ సాహితీ గానం చేసిన వెంగమాంబ ముత్యాల హారతి గీతిక సప్తగిరీశ్వరి.

సమయం 7:20 వస్తోంది. మరికొద్ది క్షణాలలో తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంపై శ్రీవారి విహరణ వివరణ ప్రత్యక్ష వ్యాఖ్యానంతో డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ పి రాఘవేంద్ర.

0: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. వినండి రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిశీ భక్తి రూప వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పినట్లుగా ఈరోజు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి చక్కటి ఆ రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ స్వామి విహరిస్తూ ఉన్నారు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. రథంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ సౌందర్యాన్ని ఏ భక్తులైతే వీక్షిస్తారో వారికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు, శాశ్వతమైనటువంటి వైకుంఠంలో వారికి స్థానం ఉంటుంది. అంటే పరమాత్మ యొక్క చెంత వారు ఆచంద్రార్కము స్వామి దగ్గరే ఉంటారు అని చెప్పి మనకు పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి స్వామి అదిగో చూడండి రథాన్ని అధిరోహించినారు. ఈ రథోత్సవానికి ముందుగా అనేకమైనటువంటి ఆగమ క్రతువులన్నీ కూడా అర్చక స్వాములు ఆలయంలో నిర్వహించినారు. శ్రీవారి ఆలయంలో యాగశాలలో చక్కగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం నిర్వహించి అటుపిమ్మట రథాంగ హోమం అనేటువంటి ఒక చక్కటి హోమాన్ని నిర్వహించినారు. ప్రతి రథోత్సవంలో కూడా వైదికమైనటువంటి క్రతువులన్నీ కూడా ఉంటాయి ఉత్సవాలలో. అలాంటి ఆగమోక్తంగా రథాంగ హోమాన్ని చక్కగా నిర్వహించి దానికి ముందు విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం చక్కగా నిర్వహించి రథాంగ హోమాన్ని ఆచరించిన పిమ్మట ఆ దేవుణ్ణి చక్కగా ఆలయం నుండి ప్రదక్షిణపూర్వకంగా అందులోనూ పురుష సూక్త పఠన చేత ఆ పరమాత్మను స్వామివారి యొక్క ఆలయం నుండి తీసుకొని విచ్చేసి సుముహూర్తంలో రథంలో అధిరోహింపజేస్తారు. వారు కూడా ఆ పరమాత్మకు సంకల్పం కూడా చెప్పుకున్నారు. శ్రీ స్వామినః ప్రత్యబ్ధ క్రియ

ప్రాణ సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే అశక్తానాం సర్వేషాం భక్తజనానాం దివ్యమంగళ విరాన్మూర్తి దర్శనార్థం సకల మనోరథ ప్రాప్త్యర్థం శ్రీ స్వామినః రథోత్సవాఖ్యం కర్మకరిష్యేని చెప్పగా లోకానికంతా కూడా మంగళాలు చేకూరాలి. ఎవరైతే ఆ పరమాత్మను లోపలికి వెళ్ళి దర్శించడానికి శక్తి ఉండదో అలాంటి వారి కోసమే పరమాత్మ ఆ రథాన్ని అధిరోహించి విచ్చేస్తూ ఉన్నారు. అందులోనూ ఆ రథం ఎలా ఉంది అంటే చక్కగా విమాన గోపురానికి ప్రతిరూపంగా మనకు కనిపిస్తూ ఉన్నది. విమాన గోపురంలో ఏ ఏ దేవతామూర్తులు అయితే వారు నిత్య నివాసం చేస్తూ ఉంటారో వారంతా కూడా ఆ రథంలో నిత్య నివాసం చేస్తూ ఉంటారట. కాబట్టి అలాంటి స్వామిని దర్శించినట్లయితే అక్కడ మూల విరాట్ ఎవరైతే ఆనంద నిలయంలో నివసిస్తూ ఉన్నారో పరమాత్మ ఉభయ దేవేరులతో ఆ స్వామి యొక్క ప్రతిరూపమే, ఆ స్వామి యొక్క శక్తి, ఆ స్వామి యొక్క అనుగ్రహమే ఇటువైపున భక్తులపైన అది పడుతూ ఉన్నది. అంతేకాకుండా రథాంగ హోమం వారు చక్కగా నిర్వహించి ఆ తర్వాత ఆ పరమాత్మను రథంలో స్వామిని ఆవాహన చేసి అంటే కూర్చోబెట్టి పంచగవ్యాభ్యాం రథం సంశోధనం కృత్వా పంచగవ్యాధులతో ఆ రథానికి కూడా చక్కగా శోధన చేసి దిగ్దేవతాభ్యో బలిందత్వా ఆ రథానికి ఎవరైతే పరివార దేవతలంతా కూడా ఉంటారో వారందరికీ కూడా బలిని సమర్పిస్తారు. అంతహోమం హుత్వా అంతహోమం అనేటువంటి క్రతువును కూడా నిర్వహించిన పిమ్మట దేవం ఆనీయ ఆలయ ప్రదక్షిణీకృత దేవం దేవీభ్యాం సహా రథమారోహయేతని చక్కగా మనకు వైఖానస ఆగమశాస్త్రంలో చెప్పడం జరిగింది. వైఖానసం మహాశాస్త్రం సర్వవేదేశుచ ఉద్ధృతమన్నారు. నాలుగు వేదాల యొక్క సారాంశం ఏదైతే ఉందో అదే వైఖానస ఆగమంగా మనకు కొంతమంది పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సాక్షాత్తు వికనస మహర్షులు విరచించినటువంటి ఆగమోక్తంగా ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారికి అనేక ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే ఇందులోనే ఉంది, బ్రహ్మే తాను స్వయంగా ముందుండి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించినారట. అందుకే స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది, దానికి బ్రహ్మరథము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆ రథంలో బ్రహ్మగారు మనకు కనిపించరు, ఏ మూర్తి కనిపించకపోయినప్పటికీ అదృశ్య రూపంలో ఆ బ్రహ్మదేవుడు అందులో ఆసీనుడై చక్కగా మాడవీధులలో విహరిస్తూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయని పరిశీలిస్తూ ఉంటారంట. వారే కాదు దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భవనే మతిమాశ్రయంతే అన్నట్టుగా ఈ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలలో ఎందరో భక్తులంతా మనకు కనిపిస్తూ ఉంటారు. వీరందరినీ భక్తులు అనవచ్చు, అంతేకాకుండా దేవతలు కూడా భక్తుల రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే తిరుమల క్షేత్రంలో ప్రతి భక్తుడిని కూడా ఎంతగానో మనం వాత్సల్యంగా వారితో ప్రవర్తించాలి, వారితో ప్రేమగా ఉండాలి. ఎందుకు, వారంతా కూడా ఆ అయ్యవారు పిలిస్తే వచ్చిన వారు, ఆయన యొక్క ప్రతినిధులు, ఆయన యొక్క మనుషులు, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుని తరించడానికి వచ్చిన వారు. కాబట్టి వారిపైన ప్రేమగా భక్తిగా మనం ఎలా అయితే ఉంటామో ఆ ప్రేమ ఆ భక్తి అనేటువంటిది పరమాత్మ కూడా చెందుతుంది అని మనకు పెద్దలంతా కూడా చెప్తూ ఉన్నారు. దేవం పాదాబ్దై అష్టోపచారై అభ్యర్చ అన్నారు. స్వామికి అష్ట ఉపచారములతో చక్కగా స్వామిని అర్చన చేసిన తర్వాత స్వామి అక్కడ కూడా వాస్తుహోమాన్ని నిర్వహించిన రథం దగ్గర వాస్తుహోమం నిర్వహించిన పిమ్మట ఆ స్వామి అప్పుడు రథంలో బయలుదేరి ఇట్లా తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా స్వామివారు దక్షిణమాడి వీధిలోకి ప్రవేశించినారు. స్వామి ఆ రథంలో అధిరోహించి ఇలా భక్తులపైన ఆయన యొక్క అమృతమైనటువంటి ఆ చూపులు పడుతూ ఉంటే భక్తులంతా కూడా తన్మయులై పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని వీక్షిస్తూ తరిస్తూ ఉన్నారు. దివ్యమాల్యాంభరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఆ స్వామి యొక్క వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలు. దివ్యమైనటువంటి ఆ వస్త్రాలన్నీ పట్టు వస్త్రాలు ధరించినారు, అంతేకాదు దివ్యమైనటువంటి ఆ పూలమాలలు మాలికలు ధరించినారు.
ఆ స్వామికి అనంతమైనటువంటి ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి ఆ సువర్ణ ఆభరణాలన్నీ కూడా సమర్పించి స్వామి అలా వస్తూ ఉంటే ఆ స్వామే ఈ ప్రపంచమా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క రథోత్సవ కైంకర్యాన్ని గురించి

0: ఆచార్య రాఘవేంద్ర స్వామి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు స్వామి. యత్తేజో రవి కోటి కోటి కిరణాన్ ధికృత్య జేజీయతే యస్య శ్రీవదనాంబుజస్య సుషమా రాకేందు కోటీరపి సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం శ్రీమద్వేంకటభూధరేంద్ర రమణ కుర్యాద్ధరిర్మంగళం. ఏ పరమాత్మ యొక్క తేజస్సు అనేక కోటి సూర్యులను అధిగమించి ఉన్నదో, అలాగే అంతటి వేడి కలిగినటువంటి పరమాత్మ తన చల్లని కిరణాలతో సమస్త భక్త వృందాన్ని కూడా కటాక్షిస్తూ ఉంటాడో, అటువంటి పరమసుందరుడు చతుర్దశ భువనాధిపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి భవ్యమైన రథోత్సవాన్ని మనం ఆకాశవాణి ద్వారా యథామతిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రథమంటే మన శరీరాన్నే రథంగా పిలిచారు. ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవచ, బుద్ధింతు సారథిం విద్ధి, మనఃప్రగ్రహమేవచ. జీవుని యొక్క అస్వాతంత్రం ఎక్కడ తెలుస్తుందంటే ఈ శరీరం అనేటువంటి రథంలో, ఆ రథంలో ప్రయాణించేటువంటి సామాన్యుడు జీవుడు, పరమాత్మయే ఆ రథాన్ని నడిపేవాడు. మనః ప్రగ్రహమేవచ, కానీ మనస్సు మాత్రం అతని యొక్క అధీనంలో ఉండాలి. దాన్నే కళ్ళెంగా చెప్పారు. ఇంద్రియాణి హయాన్యాహు, ఎటువైపు అంటే అటువైపు లగ్గు లగాము లేకుండా పరిగెత్తేటువంటి ఇంద్రియాలు వీటిని అశ్వాలతో పోల్చారు. విషయాన్ స్థేషు గోచరాన్, ఏవైపైతే ఆ హయాలు అనగా అశ్వాలు పరిగెత్తుతూ ఉంటాయో వాటినే విషయాన్ని చెప్పారు. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహురు మనీషిణ. కానీ చివరిగా ఆత్మ మరియు మనస్సు వీటితో సంయుక్తమైనటువంటి విషయాల యొక్క భోగము, సుఖమైన దుఃఖమైన వాటిని భుజించేవాడు జీవుడు మాత్రమే అనే విషయాన్ని గీతాచార్యుల వారు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. అలాగే ఈ రథోత్సవం యొక్క గొప్పదైనటువంటి మరొక సందేశం ఏమిటి అంటే, రథం అనేది కదిలేటువంటి దేవాలయంగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే అక్కడ ఉండేటువంటి ఆనందలయానికి శిఖరానికి పోటీ పడుతూ ఇక్కడ ఉండేటువంటి శిఖరోపేతమైనటువంటి రథం కూడా భక్తుల చెంతకు వస్తూ ఉన్నది. పరమాత్మయే లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణమైనటువంటి సన్నిధానం మలయప్ప స్వామి యందు సన్నిహితమై భక్తుల యందు తను వస్తూ ఉన్నాడు. సామాన్యంగా అధికారి దగ్గరికి కావలసిన వారు అర్జీదారులు వెళ్లాల్సి వస్తుంది. కానీ పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా భక్త సులభుడుగా తన భక్తులను కటాక్షించడానికి స్వయంగా పరమాత్మయే తను వస్తున్నాడు. అటువంటి గొప్పదైనటువంటి ఇది ఈ రథోత్సవం. అలాగే ఈ రథాన్ని ఇంత గొప్పగా ఎందుకు నిర్మించాలి, ఇంత పెద్దగా ఎత్తుగా ఎందుకు నిర్మించాలంటే, మనిషి యొక్క అహంకారానికి ఆ దర్పానికి మనిషిలో ఉండేటువంటి దుర్గుణాలను వీటిని అధిగమించి ఉండేట్టుగా రథాన్ని నిర్మిస్తారు. ఆ రథాన్ని చూస్తూ ఉంటే ఆ రథం ముందు మనమెంత, మనకు గొప్ప అధికారాలు ఉండవచ్చుగాక, మన యందు అనేక సంపదలు ఉండవచ్చుగాక, ఈ విధంగా సామాన్య వ్యవహార ప్రపంచంలో మన దగ్గర ఎన్నో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ముందు మనమందరం కూడా చాలా అల్పులము అనే విషయాన్ని ఈ రథోత్సవం ద్వారా తెలపబడుతూ ఉంటుంది. అటువంటి ఈ రథోత్సవంలో వచ్చేటువంటి స్వామిని రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, మరొక జన్మ అనేది లేదు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం మోక్షాన్ని పొందగలము అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అటువంటి పరమాత్మ వచ్చే సందర్భంలో పరమాత్మని మనం స్తోత్రం చేయాలి, పరమాత్మని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా మనం శాస్త్రాలు చక్కగా నిర్వచిస్తూ ఉన్నాయి. అయోగ్య విషయే స్వామిన్ సర్వథా న మనోభవేత్, చాంచల్యం మూలతశ్చింది దురాశాం హరదూరత. పరమాత్మ, అయోగ్యమైనటువంటి విషయాలు నీవు తప్ప మిగతా అన్నీ కూడా అయోగ్యమైనటువంటి విషయాలే. వేదాలు, పురాణాలు, స్మృతులు, శాస్త్రాలు, వేదాంతాలు ఇవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. ఏ విషయాల ద్వారా సాక్షాత్తుగా పరమాత్మని మనం కొలవగలమో

0: పరమాత్మని స్మరించగలమో అవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. మిగతాన్ని విషయాలు కూడా అయోగ్యమైనటువంటి విషయాలు. పరమాత్మ అటువంటి అయోగ్యమైన విషయాల వైపు నా మనస్సు వెళ్లకుండా చూడు. దీనికి కారణమేమిటో తెలుసా? చాంచల్యము. నీయందు మనస్సు స్థిరంగా ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటువంటి చాంచల్యం మూలతశ్చింది. దాన్నేదో తాత్కాలికంగా పరిహరించడం కాదు, మూలత సమూలంగా దాన్ని పెకిలించి వేయమని మనం పరమాత్మని ప్రార్థించాలి. ఈ చాంచల్యం అనేది ఎప్పుడొస్తుందంటే దురాశ వలన. మన యోగ్యత ఎంత ఉన్నది, ఆ యోగ్యతానుసారంగా మనం ఏదైనా ఐహికమైనటువంటి వస్తువులని పారమార్థికం కోసం మనం ప్రార్థిస్తే అది కాస్త యుక్తమవ్వచ్చేమో, కానీ మనకు యోగ్యత లేనటువంటి విషయాలను కూడా మనం ప్రార్థిస్తే దాన్నే దురాశ అని అంటారు. అందుకే పరమాత్మని ప్రార్థిస్తూ దురాశాం హరదూరత, పరమాత్మ ఆ దురాశను నా నుండి పరిహరించవయ్యా స్వామి. దుర్బుద్ధిం చన మే దేహి దుశ్శాస్త్రావర్తనే రతిం హాపయస్వ చ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. పరమాత్మ ఎప్పుడు కూడా నాకు దుర్బుద్ధిని ఇవ్వవద్దు. కేవలం నీయందు మాత్రమే నా మనసు లగ్నమై ఉండాలి. నీ శాస్త్ర నీ యొక్క గుణాలను తెలిపేటువంటి వాక్యాల వైపు మాత్రమే నా మనసు పరిగెత్తుతూ ఉండాలి. అటువంటి సద్బుద్ధినివ్వు. అలాగే దుశ్శాస్త్రాలు, చార్వాకాది శాస్త్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా అవైదికమైనటువంటి శాస్త్రాలు. అటువంటి అవైదికమైనటువంటి శాస్త్రాల వైపు నా మనస్సు వెళ్ళకూడదు. ఎన్నెన్నో సంపదలు పొంది ఉన్నప్పటికీ కూడా కొందరు సామాన్యుల వలె ఉంటారు, ఇంకొందరు ఉంటారు అల్పమైనటువంటి సంపదాదులు ఉన్నప్పటికీ కూడా దుర్మానాన్ని దురభిమానాన్ని పొంది ఉంటారు. ఆ దురభిమానం అనే ఒక దుర్గుణం వస్తే చాలు, మనిషి యొక్క పతనం అనేది ఖచ్చితం. అందుకే పరమాత్మ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. అటువంటి దుర్మానాన్ని దురభిమానాన్ని నాలో ఉండేటువంటి దుర్గుణాలను కూడా పరిహరించవయ్యా స్వామి. ఈ అన్నిటికీ కూడా కారణమేమిటి అంటే దుస్సంగం. ఎవరైతే దుష్టులుంటారో వారి యొక్క సంఘాన్ని చేస్తే మనం చాలా పతనాన్ని పొందుతాం. అందుకోసమే దుస్సంగం, తర్వాత దుష్క్రియాం, దుష్టమైనటువంటి క్రియలు. దుష్టమైనటువంటి క్రియలు అనగా ఏవైతే సకామ కర్మలుంటాయో వాటినే దుష్టక్రియలు అని అంటారు. లోకంలో రెండు విధమైనటువంటి క్రియలు, సకామ క్రియ మరియు నిష్కామ క్రియ అని. దాని గురించి శాస్త్రం చెబుతూ సకామేభ్యో అమిత గుణాః అకామయిస్తు కృతాక్రియాః తస్మాద్ అకామయేవాలం భజేద్ విష్ణుం సనాతనం. సకామకర్మల కన్నా నిష్కామకర్మలకు అధికమైనటువంటి ఫలితం. సకామకర్మలు అనగా మనకు కావలసినటువంటి ధనధాన్యాదులను కోరడమే సకామము. కేవలం పరమాత్మ పరమాత్మయందు భక్తి ఇతర విషయాల వైపు వైరాగ్యము జ్ఞానము వీటిని కోరమే నిష్కామము. అలాగే పరమాత్మను మనం నిష్కామంగా భజిస్తే పరమాత్మ మనకు కావలసినటువంటి సకామమైనటువంటి అన్ని విషయాలను కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి మనం పరమాత్మని నిష్కామకర్మతోనే పరమాత్మని ఆరాధించాలి, భజించాలి, పూజించాలి అనే విషయాలను తెలుపుతూ ఉన్నారు. అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం శ్రీమాన్ మధుసూదన్ రావు గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు స్వామి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్నట్లుగా స్వామివారికి ఏ విధంగా అయితే మనం సేవ చేస్తామో ఆ విధంగా పరమాత్మ కూడా మన యొక్క భక్తిని బట్టి మన యొక్క సేవను స్వామి స్వీకరిస్తారు. ఇక్కడ స్వామివారు చక్కగా రథాన్ని అధిరోహించి దక్షిణమాడి వీధిలో విహరిస్తూ ఉన్నారు. ఆ రథానికి చక్కగా పుష్పమాలికలన్నీ కూడా అలంకరింపజేసినారు. స్వామివారు కూడా విఘ్నీకృతమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నారు. ఆ రథానికి పైన చక్కటి ఒక ధ్వజం కనిపిస్తూ ఉన్నది. జయం కరోతి దేవానాం ధ్వంసమిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ఎవరైనా సరే రాజులు వారి యుద్ధానికి కానీ లేక ప్రయాణం చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు వారి యొక్క రథానికి పైన ఒక పతాకం కనిపిస్తూ ఉంటుంది. ఆ పతాకం దేనికి ఉంటుంది అంటే వారి యొక్క విజయానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు.

ఇక్కడ స్వామివారికి వైకుంఠంలో ఉన్నటువంటి పరమ భక్తాగ్రేసురులంతా కూడా స్వామివారికి ఎప్పుడు కూడా జయాన్ని చేకూర్చాలని వారు ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా మనమంతా కూడా సకల మంగళాలు స్వామివారి యొక్క సొంతమే కదా అని మనమంతా కూడా స్వామిని గురించి స్తుతిస్తూ ఉంటాం. జయం కరోతి దేవానాం. ఇక్కడ స్వామివారి యొక్క రథానికి పైన ఉన్నటువంటి ఆ ధ్వజము సకల దేవతలందరికీ కూడా జయాన్ని చేకూరుస్తుంది. ధ్వంసయిత్వా సురానపి, అంతేకాదు రాక్షస సంహారం అంతా కూడా జరుగుతుంది. రాక్షస సంహారము, అదేవిధంగా రాక్షస భావజాలము, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారి యొక్క మనస్సులన్నీ కూడా ఈ యొక్క స్వామి అనుగ్రహం చేత వారంతా కూడా మారుతారు. ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ధ్వంసనం చేత, జయం చేత దానికి ధ్వజము అన్నారు. అలాంటి స్వామి ఎలా ఉన్నారు అంటే రెండు కళ్ళు చాలువు, నోటితో కూడా స్వామివారికి వైభవాన్ని వర్ణించడానికి కూడా వీలు పడదేమో అన్నట్లుగా ఉంది. వేదాక్షరాన్ని యావంతి పఠితాన్ని ద్విజాదిభి అన్నట్టుగా వేదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా పరమాత్మ యొక్క వైభవాన్నే కదా కూర్చి చెప్తుంది. అదిగో చూడు, భక్తులంతా కూడా పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ తాడును పట్టుకుని వారంతా కూడా లాగుతూ ఉన్నారు. ఆనాడు స్వామి యొక్క, ఆ కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని స్వామి అధిరోహించి అర్జునుణ్ణి రథంలో కూర్చోబెట్టి తాను రథసారథిగా ఆయనకు రథాన్ని నడిపి జయాన్ని చేకూర్చినారు. ఇక్కడంతా భక్తులంతా కూడా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని, తత్వాన్ని వారు చక్కగా ఉచ్చరిస్తూ ఆ ఓ పరమాత్మ మీ యొక్క అనుగ్రహం చేత, మీ యొక్క భాగ్యం చేత మేము ఈ క్షేత్రంలో సకల కళ్యాణ పరిపూర్ణమైనటువంటి నిత్యానందమయుడు, వేదస్వరూపుడు, సర్వ ప్రపంచ స్వరూపుడుగా అచింత్య అద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య మూర్తిగా స్వామివారిని దర్శిస్తూ ఉన్నాము అని వారు చెప్తూ ఉన్నారు. భాగవతులంతా కూడా ఎంతో పుణ్యం ఉంటేనే పరమాత్మ చెంతకంతా కూడా చేరుతూ ఉంటారు. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు, భవలత లవిత్రంబులు, సన్మిత్రంబులు, మునిజన వన చైత్రంబులు, విష్ణుదేవ చారిత్రంబులు అని చెప్పినట్టుగా స్వామివారి యొక్క వైభవం ఎంతో విచిత్రంగా ఉంటుంది. తాడు పట్టుకుని వారు చక్కగా లాగుతూ ఉన్నారు. గోవింద గోవింద గోవింద అని ఆ స్మరణ తప్ప మరొక ఆలోచన అనేటువంటిది లేకుండా భక్తులు భక్తి పారవశ్యంతో ఆ రథాన్ని లాగుతూ ఉన్నారు. ఆనాడు గోపికలు కూడా ఆ కృష్ణ పరమాత్మ చెంత ఉంటూ వారు ఈ విధంగా అన్నారంట. గోవింద అనుచరా సర్వే, గోవింద సక్త చేత సహా, గోవింద మనుగాయంత అని వారు ఎప్పుడూ కూడా ఆ గోవింద గోవింద నామం తప్ప మరొక నామస్మరణం వారి జీవితంలో ఎప్పుడూ చేయరా. వారంతా కూడా పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందున్నారు. ఇలా చూడండి, ఆ రథము దక్షిణ మాడి వీధిలో విహరిస్తూ ఉంటే స్వామి శ్రీభూమిభ్యాం సుఖాసీనం అని ఉభయ దేవేరులతో స్వామి దివ్యమైనటువంటి ఆ పుష్పమాలికలో ధరించి రథములో కూర్చొని వస్తూ ఉంటే ఆ పరమాత్మను భక్తులు ఒకవైపున తాడుతూ లాగుతూ ఇలా తల పైకెత్తి అలా చూస్తూ ఉంటే స్వామి ఆకాశ మార్గంలో వస్తున్నారా అనేటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. స్వామి భూమిపైన కాదు, ఆకాశ మార్గంలో హర్మ్యస్థలాల్లో మేఘాల మధ్య స్వామి విహరిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క ఆ రథచక్రాలు కూడా స్వామినే ఘోషిస్తూ ఉన్నాయి. అవి కూడా గోవింద గోవింద అనేటువంటి శబ్దమే వినిపిస్తూ ఉన్నది. ఒకవైపున అధికారి గణమంతా కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా స్వామివారి యొక్క ఆ తాడు పట్టుకుని లాగుతూ ఉన్నారు. ముందు వైపున ఆ ఏనుగులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తూ అలా వెళుతూ ఉన్నాయి. ఎప్పుడో కొన్ని యుగాల కాలంలో స్వామి చేసినటువంటి సేవకు గజేంద్ర మోక్షం చేసినందుకు ఈనాటికి కూడా కృతజ్ఞతగా స్వామివారి యొక్క సేవలో కరిస్తూ ఉన్నాయి. ఒకరా ఇద్దర తండోపతండాలుగా పరమాత్మ యొక్క ఈ క్షేత్రంలో రథోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. స్వామి నీలమేఘశ్యాముడై స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరోవైపున స్వామి యొక్క ఆనందమైనటువంటి ఈ రథోత్సవాన్ని భక్తులు ఎంతో చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి సౌభాగ్యాన్ని అదృష్టాన్ని చూసినంత మాత్రమే వారికి మోక్షం లభిస్తుంది. అంతేకాదు శ్రవణం, స్వామి యొక్క వైభవాన్ని విన్నా కూడా మనకు మోక్షం లభిస్తుంది. అందుకే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం లేకపోయినా స్మరించినా కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది. పాదసేవనం, అర్చనం, దాస్యం, సఖ్యం, మనము

0: సర్వస్వము ఆ స్వామే కదా అనేటువంటి భావనతో ఉన్నా కూడా ఆ స్వామి మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటారంట. అలాంటి ఈ రథోత్సవాన్ని గురించి వింటూ ఉంటే, చూస్తూ ఉంటే ఆనందం కలుగుతూ ఉన్నది. ఈ స్వామే కదా ఆనాడు అర్జునుడికి రథ సారథి అయి రథంలో ఆయన కూర్చొని రథాన్ని నడుపుతూ అర్జునుని తనకంటే ఇత్తు ప్రదేశంలో కూర్చోబెట్టి, సింహాసనంలో కూర్చోబెట్టి అర్జునుని యొక్క రెండు పాదాలు తన యొక్క భుజస్కంధాలపైన వేయించుకొని వారికి యుద్ధంలో ఆ రథాన్ని తోలుపెట్టి విజయాన్ని చేకూర్చినటువంటి పరమాత్మ ఈ స్వామే కదా. అందుకే పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు, స్వామి కూడా రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా పరమాత్మ కూడా ఏ రూపంలో ఉంటారు అంటే ధర్మస్వరూపంలోనే ఉంటారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ స్వామి ఉంటారు. ఆనాడు పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి స్వామే ధర్మదేవతే, ధర్మమే ఆ కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి వారికి రథాన్ని తోలి వారికి విజయాన్ని చేకూర్చున్నారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చెప్తూ ఉంటారు, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఆ ధర్మం ఏందిరా అంటే పరమాత్మ. పరమాత్మను ఎవరైతే ఎప్పుడు సేవిస్తూ ఉంటారో, భగవంతుడు చెప్పినటువంటి ఆ గీతా మార్గాన్ని ఎవరైతే ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటారో వారిని స్వామి రక్షిస్తూ ఉంటాడంట. పాండవులను కాపాడిన విధంగా సకల భక్తుడిని స్వామి శ్రీవారు ఉభయ దేవేరులతో, ఆనాడు కృష్ణుడు ఒక్కడే వాళ్ళని కాపాడినాడు, ఇక్కడ అలా కాదు, ఉభయ దేవేరులతో స్వామి ఉంటారు. ఒకవేళ స్వామి కాస్త లేటుగా చేసినా అమ్మవార్లు ఒప్పుకోరు. శ్రీదేవి అమ్మవారు ఉన్నది, ఆవిడ శృణోతి శ్రావయీతి శ్రీహి అన్నారు. భక్తుల యొక్క మనోభావాలను, కష్టాలను, దుఃఖాలను, వారి యొక్క కోరికలను మొదటిసారిగా ఆవిడ విని ఆ స్వామికి వినిపిస్తుందంట. చేస్తావా చెయ్యవా అని చెప్పి స్వామిని గట్టిగా అడుగుతుందంట. అమ్మవారు చెప్తే స్వామి చేయకుండా ఉంటారా? వెంటనే స్వామివారు ఆ భక్తుని రక్షిస్తారు. కాబట్టి ఆనాడు ఒక కృష్ణుడే రథాన్ని తోలి భక్తులను, ఆ పాండవులను రక్షించిన వాడు. ఈనాడు ఉభయ దేవేరులతో శ్రీనివాసుడిగా స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. కృతేతు నారసింహోయం త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకటనాయక అని అన్నారు. అందుకే ఈ స్వామి ఆనాడు నరసింహస్వామిగా, తరువాత యుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వౌ అపరు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా ఉన్నటువంటి స్వామి ఈనాడు వెంకటేశ్వరుడిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఈ వెంకటేశ్వర అంటే వేం సర్వ పాపాని వేం ప్రాహుః తటస్థద్దాహ ఉచ్యతే అన్నారు. భక్తులుగా మనము తెలిసి తెలియకుండా జ్ఞానం చేత అజ్ఞానం చేత చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయంట స్వామిని దర్శిస్తే. మరి స్వామి దర్శనం లభించినప్పుడు ఎలా అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా స్మరణ మాత్రమే పోతాయి, స్వామిని స్మరించినా కూడా సర్వ దోషాలు పరిహారమవుతాయి. అంతేకాకుండా స్వామిని కీర్తించినా కూడా సకల పాపాలన్నీ తొలగిపోతాయని మనకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు సమస్త వేద వాంగ్మయమంతా కూడా పరమాత్మ యొక్క వైశిష్టాన్ని కూడా చెబుతూ ఉన్నది. అందుకే స్వామివారు కూడా ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మత్పాదౌ శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తథ జానుం సంస్పృశతీతి జానమి పాణిభ్యాం స్వయం దర్శయన్ను శేషాద్రౌ జగతోస్స రక్షణ ధియా అతిష్ట దయాసాగర సశ్రేయాంశి చతుర్భుజ కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు అన్నారు. స్వామి చక్కగా తమ యొక్క హస్తాన్ని ఇలా పాదాలను సేవించండి, నేను రక్షిస్తాను అని స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అలాంటి స్వామివారి యొక్క రథోత్సవ విశేషాన్ని రాఘవేంద్ర స్వామి ద్వారా మనం వింటాం.
1: ఓం నమో వెంకటేశాయ. రథోత్సవాన్ని మనం నిర్వహించే సందర్భంలో అనేక స్మృతులు ఆగమాలు కూడా ఆ రథోత్సవాన్ని గురించి దాని వైశిష్ట్యాన్ని చక్కగా చెప్పారు. అందులో భాగంగా స్మృతి రత్నాకరము అనే ఒక గ్రంథంలో ఈ విధంగా చెప్పారు, రథం ఎలా ఉండాలి అంటే మల్లికాభిపతాకాభి పుష్పమాలాద్యలంకృతం ఇక్షుభి కదలీభిశ్చ దర్పణై పూర్ణకుంభకై. రథంలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా మంగళద్రవ్యమే, కానీ వ్యవహారంలో వాడవలసినటువంటి మంగళద్రవ్యాలు ఏవి అనే విషయాన్ని కూడా చక్కగా చెప్పారు. మల్లికలు అనగా పూలు, గొప్ప గొప్ప పతాకాలు, పుష్పమాలలు, అలాగే చెరుకుగడలు, అలాగే అరటి పిలకలు, దర్పణములు, పూర్ణకుంభములు, తోరణైశ్చ వితానైశ్చ ఛత్రై

సమ్యగలంకృతం చందనాగర కస్తూభి కస్తూరి రసై సిక్తం సమంతత. అక్కడక్కడ మామిడి తోరణాలు ఉండాలి, అన్ని చోట్ల కూడా చామరలు వీజనలు ఉండాలి, ఛత్రం ఉండాలి, అలాగే చందనము అగూరి అగరు మరియు కస్తూరి వీటి రసాన్ని అక్కడక్కడ మనం సేచనం చేసి ఉండాలి. ఘంటాభి కింకిణీభిశ్చ ధ్వజైశ్చ పరిభూషితం ఫలైర్నానా విధైశ్చైవ ముక్తామాలాభిరేవచ. రథం కదులుతూ ఉంటే మనోహరమైనటువంటి ఘంటానాదం మనకు వినబడుతూ ఉండాలి. గెజ్జలు ఏ విధంగా అయితే ఒక సుమంగళి స్త్రీ తను నడిచేటప్పుడు తన యొక్క గెజ్జల నాదంతో మనం ఏ విధంగా అయితే ఆనందం చేకూరుతుందో, రథం కూడా అలా జరిగేటప్పుడు ఎంతో మనోహరమైనటువంటి ధ్వనులు వస్తూ ఉండాలి. అటువంటి పదార్థాలను ఈ రథానికి అమర్చి ఉండాలి. ధ్వజాలు ఉండాలి, నానాభిధమైనటువంటి ఫలాలు వాటి యొక్క హారాలతో అక్కడ మనం పరమాత్మని అలంకరించి ఉండాలి. అలాగే ముక్తమాలలు అనగా ముత్యపు మాలలతో మనం రథాన్ని అలంకరించి ఉండాలి. ధూపైర్ గుగ్గుల సంభూతై ధూపితంచ సమంతత బీజాంకురై స్వర్ణదామ చిత్రవత్రైశ్చ చామరై. గుగ్గులాది ధూపములు వాటితో ధూపితం, అక్కడ మనం ధూపాన్ని వేసి ఉండాలి. ధూపం వేయడంలో ఆంతర్యం ఏమిటంటే ఎందరో ప్రజలుంటారు, వారు అంతమంది అక్కడ తిరిగే సందర్భంలో వారి మాటలు ఇత్యాదులచే వాతావరణం కాస్త కలుషితమవుతుంది. గోవిందనామస్మరణతో అన్ని కలుషాలు కూడా పరిహరింపబడతాయి. కానీ ధూపం వేయడం వలన కూడా ఆ ధూపంతో వచ్చేటువంటి పొగ వలన అన్ని కాలుష్యాలు సూక్ష్మక్రిముల యొక్క బాధ అనేది ఉండదు. బీజాంకురై ఒక చక్కటి మట్టి పాత్రను తీసుకుని దానికి చిన్న చిన్న రంధ్రాలు వేసి అందులో అంకురాలు వేసిన తర్వాత ఆ అంకురాలు మాత్రమే బయట కనబడే విధంగా అంకుర పాత్రలు మనం చేసి దానితో ఈ రథాన్ని అలంకరించాలి. హిమాంశు కర్ణికాభిశ్చ సమంతా చక్ర రంజితం ఏవం చిత్రతరం కృత్వా రథమారోపయత్త. ఇటువంటి గొప్పదైనటువంటి రథం, సమస్త దేవతల యొక్క అధిష్టానభూతమైనటువంటి రథాన్ని మనం చక్కగా నిర్వహించి ఆ రథం పైన పరమాత్మని మనం కూర్చోబెట్టాలి. పరమాత్మ అందులో ఆసీనుడైన తర్వాత అర్చిత్వా ప్రార్థయేద్దేవం రథస్యారోహణం ప్రతి రథం ప్రదక్షిణీకృత్య నానావాద్యీ సమన్వితం. పరమాత్మను అర్చన చేసిన తర్వాత పరమాత్మ తను ఇంకా రథాన్ని అధిరోహించలేదు, అప్పుడు మనం రథాన్ని అధిరోహించబోయా స్వామి భక్తులను కటాక్షించమని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ రథానికి ప్రదక్షిణాకారంగా వచ్చి నానా వాద్యములు అలాగే వేద ఘోషములు ఇత్యాది ఏవైతే మంగళప్రదమైనటువంటి మాటలుంటాయో అటువంటి మంగళప్రదమైనటువంటి మంగళ ఘోషములతో పరమాత్మని రథం పైన కూర్చోబెట్టాలి. అది కూడా రథం జరిగే సమయం ఎప్పుడంటే అది చరలగ్నంలో అది రథాన్ని మనం రథోత్సవాన్ని నిర్వహించాలని మనకు ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. వేదఘోష సమాయుక్తం రథమారూపయద్ధరిం. వేదఘోషములు చేస్తూ పరమాత్మని మనం రథం పైన కూర్చోబెట్టాలి. రథాన్ని ఎప్పుడైతే పరమాత్మ తను అధిరోహిస్తూ ఉంటాడో అనేక వాద్యఘోషములు అనేక వేదఘోషములు అన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉండాలి. పరమాత్మ మధ్యలో ఉండాలి, అటువైపు ఇటువైపు వేదఘోషములు వాద్యఘోషములు అవన్నీ మోగుతూ ఉండాలి. ఆ రథం వచ్చేటప్పుడు మనం రథం వెనుక మనమేదైనా సేవ చేస్తూ వెళితే దాని యొక్క భాగ్యాన్ని కూడా చెబుతారు. ఏ దేవ మనుగచ్చంతి తద్గతే నాంతరాత్మన పదే పదే అశ్వమేధస్య ప్రాప్నువంతి ఫలం నరాహ. పరమాత్మ రథం పైన వెళ్ళే సందర్భంలో పరమాత్మ అనుసరిస్తూ లేకపోతే పరమాత్మని సేవిస్తూ ఎవరైతే వెళుతూ ఉంటారో వారు వేసేటువంటి ఒక్క అడుగు కూడా అశ్వమేధయాగం యొక్క సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక అశ్వమేధయాగాన్ని మనం చేయాలంటే దాదాపుగా 5 సంవత్సరాల తరబడి 100,000 మంది పని చేస్తే ఒక అశ్వమేధయాగాన్ని మనం నిర్వహించగలం. కానీ పరమాత్మ యొక్క రథోత్సవంలో మనం ఒక్క అడుగు వేస్తే చాలు, ఒక్క అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం. ఆకాశవాణి శ్రోతలారా, మీరు కూడా వినండి, పదే పదే అశ్వమేధస్య ఫలం అని చెప్పిన విధంగా మనం కూడా పదే పదే అనగా ఆ పరమాత్మ యొక్క రథోత్సవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా రథోత్సవం

0: కానీ మరొక అత్యంత ఉపయుక్తమైనటువంటి విషయాన్ని చెబుతారు. ఎప్పుడైతే పరమాత్మ రథాన్ని అధిరోహిస్తూ ఉంటాడో, రథం పైన వెళ్ళేటువంటి పరమాత్మని మనం పోయి చూడాలి, అనగా పైకి, అలాగా కింది నుంచి పైకి వెళ్ళేటువంటి పరమాత్మను దర్శించాలి. కానీ రథం నుండి కిందికి ఎదిగేటువంటి పరమాత్మని మాత్రం శ్రేయస్కాములు, ఎవరైతే వృద్ధిని పొందుతూ ఉంటారో, యువకులుంటారో, బాలకులుంటారో, వారు మాత్రం ఖచ్చితంగా చూడకూడదు. అందుకోసమే రథం నుండి పైకి దిగే సందర్భంలో అనేక తెరలను వేసి పరమాత్మని కిందికి దింపుతూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి రథోత్సవం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే పరమాత్మని ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసే సందర్భంలో కూడా పరమాత్మ దుష్ప్రతిగ్రహ దుస్పర్శే కరోమా చోదయ ధ్రువం అగమ్యగమనే గుహ్యం ఘ్రాణమా ఘ్రాణనే సతాం. పరమాత్మ, నేనేదైనా ప్రతిగ్రహం చేస్తే, దానాదులను స్వీకరిస్తే, నేనేదైనా దుస్పర్శ చేస్తే వాటిని మాత్రం నేను నా చేత నీవు చేయవద్దు, చేయించవద్దయ్యా పరమాత్మ. ఎప్పుడు కూడా ధ్రువం, ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని చెప్పిన విధంగా మనం ఎప్పుడు కూడా మంగళమైనటువంటి వస్తువులపైనే మనం ఉండాలి. ఇప్పుడే రథము దక్షిణ మాడవీధి నుండి పశ్చిమ మాడవీధి వైపు అది రథం పరిగెడుతూ ఉన్నది. రథం యొక్క గమనాన్ని చూస్తూ ఉంటే ఆహా, ఎంత అద్భుతము, ఎంత మనోహరము, ఎంత దివ్యము. సామాన్య ప్రజలెవరూ కూడా ఈ సేవను చేయలేరు. సాక్షాత్తుగా దేవాదిదేవతలు వారు వచ్చి వారు ఈ సేవను చేస్తే కానీ ఇంత దివ్యమైనటువంటి రథోత్సవాన్ని మనం నిర్వహించలేము అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అటువంటి రథం ఇప్పుడు వసంత మంటపం నుండి, అలా స్వామి పశ్చిమ మాడ వీధి నుండి తను బయలుదేరుతూ ఉన్నారు. అటువంటి పరమాత్మని మనం ప్రార్థిస్తూ ననియోజిక చక్షుంషి పరదారాది దర్శనే. స్వామి, ఎప్పుడూ కూడా నా ఇంద్రియాలు ఎప్పుడూ కూడా, చక్షురాది ఇంద్రియాలు నా ఎప్పుడు కూడా నీ వైపు మాత్రమే ఉండాలి స్వామి. అవి చెడు అయినటువంటి వస్తువుల వైపు, వాటిని వాటి ద్వారా ఆకర్షితమై వాటి వెంట వెళ్ళకూడదు అని ప్రార్థించాలి. అపకర్షతు జిహ్వామ్మే లోకవార్తా దురన్నత దుర్వార్తా దుష్టశబ్దేభ్య నివర్తయ హరే శృతి. స్వామి, నా జిహ్వేంద్రియం ఉన్నది, నా నాలిక ఉన్నది, ఎప్పుడు కూడా నిన్నే స్తోత్రం చేయాలి. అలాగే నా చెవులున్నాయి, అవి ఎప్పుడు కూడా నీ స్తోత్రాన్ని మాత్రమే వినాలి, వేరే ఏది కూడా వినకూడదు అనే విషయాన్ని మనం పరమాత్మను ప్రార్థించాలి. ఇటువంటి అనేక విషయాలను మనం గురుగారి ద్వారా తెలుసుకుందాం.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క ఆనంద నిలయానికి నాలుగు వైపులా నాలుగు మాడవీధులు ఉన్నవి. ఈ మాడవీధులు ఏమిటి అంటే నాలుగు వేదాలకు స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నాయి. తూర్పున ఋగ్వేదము, దక్షిణం వైపున ఉన్నటువంటి మాడవీధి యజుర్వేదము, పడమట వైపు ఉన్నటువంటిది సామవేదము, ఉత్తరం వైపున ఉన్నటువంటి మాడవీధికి అతరణ వేదంగా మనకు చెప్తూ ఉన్నాయి. స్వామి వేదాంత వీధులందు విహరించువాడు కాబట్టి స్వామికి వేదములే స్వామి యొక్క స్వరూపం కాబట్టి స్వామి వేదవేద్యుడు. అందుకే అనమాచార్యులు వారు కూడా చెప్తూ ఉంటారు చక్కగా స్వామివారి వైభవాన్ని గురించి, వేదము దేవతలే వారంతా కూడా వేదములే శిలలై వెలసిని తీయకుండా ఆ వేదములన్నీ కూడా ఒక రూపంగా ఉన్నాయి అంటే అది తిరుమల కొండగా మనం భావించవచ్చు. ఇప్పుడే స్వామి ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని పూర్తి చేసుకుని సామవేదం అనబడే పిలువబడేటువంటి పశ్చిమ మాడవీధిలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. మత్పాదో శరణం వ్రజేది శరణం సంసార సింధుస్తథ, నన్ను ఆశ్రయించండి, మీకు సముద్రం లాంటి సంసారము చిన్న కాలువలాగా అవుతుంది అని స్వామి చెప్తున్నారు. జానం సంస్పృశతీతి జానమపి పాణిభ్యాం స్వయం దర్శయన్, సర్వము నేనే, నన్ను సేవించండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని ఆనాడు అర్జునుడికి స్వామి ఉపదేశించినట్టుగా ఈ కలియుగంలో ఉన్నటువంటి కలుషిత చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రాకృతో యథ, కలియుగంలో కలుషితమైనటువంటి మానవులందరినీ కూడా స్వామి ఉద్ధరించి వారందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో స్వామివారు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి విచ్చేసినారు. వైకుంఠేతు పరోలేకే పరేలోకే శ్రీయాసార్థం జగత్పతి ఆస్తే విశ్వరచింత్యాత్మ భక్తైర్ భాగవతీ సహా అని వైకుంఠ కలియుగంలో ఏ విధంగా భక్తులంతా కూడా ఉన్నారో అదేవిధంగా వైకుంఠంలో కూడా 33 కోట్ల మంది దేవతలు ప్రతి క్షణము స్వామిని సేవిస్తూ ఉంటారంట.

0: అలాంటి పరమాత్మ ఆ వైకుంఠం విడిచి భూలోకానికి ఎందుకు ఇచ్చేశారు అంటే భక్తులపైన ఉన్నటువంటి ఆ వాత్సల్యం చేత మనందరిపై మనల్ని అందరిని అనుగ్రహించడానికి వచ్చేశారు. ఈ యొక్క స్వామివారి యొక్క రథ ఉత్సవ వైభవాన్ని ఆకాశవాణి ప్రసార మాధ్యమం ద్వారా భక్తులందరికీ కూడా అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జె విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: आकाशवाणी से पेश है
1: ఆకాశవాణి నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ అమరనారాయణ.
2: జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన, స్వర్ణభారత్ ట్రస్ట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం వంటి విశేషాలతో కూడిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి అందరూ మద్దతివ్వాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ కోరారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా నెల్లూరులో జరిగిన ఆశీర్వాద్ కా దియా కార్యక్రమంలో పాల్గొని మంత్రి కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా జరగనున్న సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సేవ, సంక్షేమం, ప్రజా భాగస్వామ్యం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రజలకు తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు నగరంలో 21 కోట్ల రూపాయలతో ఆర్ఎస్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంత్రులు పొంగూరు నారాయణ, ఎన్ఎండి ఫరూక్, నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి లోకేష్ ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెల్లూరులో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ వల్ల రోగులకు మరిన్ని సదుపాయాలు లభిస్తాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు అన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా విజయవాడ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. నెల్లూరులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా అర్ధరాత్రి వేళ చోటు చేసుకునే ప్రమాదాలు, అత్యవసర కాన్పులు, చిన్నపిల్లలకు తక్షణ వైద్య చికిత్స, గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు అత్యవసర సమగ్ర క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించేందుకు ఈ భవనం దోహదపడుతుందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో పరిశుభ్ర విప్లవానికి నాంది పలికిందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని జెండా వీధిలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించి రోడ్డును శుభ్రం చేశారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వెంకటాచలంలో జరిగిన స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ ఆశయమైన గ్రామీణ భారత్ వికాస్ కలను స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వెంకయ్యనాయుడు సాకారం చేస్తున్నారన్నారు. గత 25 సంవత్సరాలుగా ఎన్నో రంగాల్లో సేవలందిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు ఉత్తరప్రదేశ్లో అనాథలు, కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి

0: కోల్పోయిన వారి పిల్లల కోసం అటల్ వికాస్ కేంద్రాలను ప్రారంభించామని తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలంలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 8,74,00,000 రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మరింత దివ్యమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన ప్రసాద పథకం ద్వారా కూడా ఈ ఆలయ అభివృద్దికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ హడ్కో సంస్థ ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని జొన్నలగడ్డ వారి విధిలో 28,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, 20,00,000 రూపాయల నిధులతో కొనుగోలు చేసిన 2 UDG జెట్టింగ్ వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 1,000 రూపాయలలోపు ఇంటి పన్ను చెల్లించే వారికి ఉచితంగా భూగర్భ డ్రైనేజ్ కనెక్షన్ను ఇస్తామన్నారు. 2,000 రూపాయలలోపు పన్ను చెల్లించే వారికి 50% రాయితీ ఇస్తామని వెల్లడించారు. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే భావితరాలకు చక్కటి వాతావరణాన్ని అందించేందుకు వీలవుతుందని కేంద్ర అటవీ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ సి కనకరాజ్ అన్నారు. స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధనా సంస్థల ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీచ్లోని వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేశారు. అనంతరం కనకరాజ్ మాట్లాడుతూ పర్యావరణానికి ఎంతో కీలకమైన తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సముద్రంలోని కోట్లాది జీవరాశుల సంరక్షణకు పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. బీచ్ క్లీనింగ్ లో పాల్గొన్న వారిని ఆయన అభినందించారు. ఇప్పటివరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎస్ అమరనారాయణ, నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం వినడానికి ముందుగా ఒక గమనిక. ఈ ప్రసారంలో 8:59 స్వచ్ఛత హీ సేవ క్లుప్త వివరణ, 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం, ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ. విజయవాడ కేంద్రం నుండి ఇది. 11:00 ఈ ఉదయ ప్రసారంలో దార్శనిక భారత్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తీక్, ITDA పాడేరు టూరిజం డిపార్ట్మెంట్ మేనేజర్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పిస్తున్న దార్శనిక్ భారత్ వోకల్ ఫర్ లోకల్ ఈ ఉదయం 11:00 గమనిక సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీత కార్యక్రమం, దీక్షితర్ కృతులు వింటారు. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీమతి డికే పట్టమ్మాళ్ గారి గానం, తిరుప్పార్కడల్ వీరరాఘవన్ గారు వయలిన్, శ్రీ ఐ శివకుమార్ గారు మృదంగం, ఈఎం సుబ్రహ్మణ్యం గారు ఘటం. ముందుగా మాయామాళవ గౌళ రాగంలో శ్రీనాథాది గురుగుహో జయతి

చివరిగా రంగనాయకం రాగం నాయకి.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి డికే పట్టమ్మాళ్ గారి గానం విన్నారు. తిరుప్పార్కడల్ వీరరాఘవన్ గారు వయలిన్, ఐ శివకుమార్ గారు మృదంగం, ఈఎం సుబ్రహ్మణ్యం గారు ఘటం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

స్వచ్ఛత హీ సేవ. వానగా ఉండి ఉండకపోతే ఈ పాటికి ఇంకా ఆఫీసులకి టైం అవని వాళ్ళు వాళ్ళు కూరలు తేయడానికో దేనికో బయలుదేరి ఉంటారు. కొంతమంది ఉదయపు నడక పొద్దు వేహేళికి 6 గంటలకే వెళ్ళి ఆ వస్తున్నప్పుడు కూరలు తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు ఉంటారు. ఏది వర్షం తుఫాను ఇలాంటివి వాటి ప్రభావాలు లేకపోతే లేకపోతే మరి ఏ ఎండ వచ్చేది కదా పొద్దున్నే అప్పుడైనా. ఇంతకీ ఎందుకు ఇదంతా అంటే కాళ్ళు ఊపకుండా నడుస్తూ వాకింగ్కి, చేతులు మాత్రం ఊపుకుంటూ మనం వెళ్ళిపోతాం. ఆ వస్తున్నప్పుడు ఏవో కాయగూరలో ఏవో కావాలి. ఎలా, మీ దగ్గర ఏమైనా కవర్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని వాళ్ళని దేవరించి అడిగి, ఎందుకంటే మనం మరి తేంగా తెచ్చుకోం కదా అలా వచ్చేస్తాం. లేదా ఇప్పుడు చరవాణి అంటే ఈ మొబైల్స్ వచ్చి బట్టి ఇంటి నుంచో ఎక్కడి నుంచో సందేశాలు లేకపోతే ఫోన్లో ఆ వస్తున్నప్పుడు ఏవో అవి తిండి ఇవి తిండి అని ఇది ముందుగా మనకు ఒక ప్రణాళిక అంటూ ఇలా తెమ్మంటారని అనుకోం కనుక ఆ చేతులు ఊపుకోవడం అన్న వ్యాయామం అది కూడా ఒక రకంగా వ్యాయామమే. వచ్చేస్తాం అప్పుడు చెప్తే ఎక్కడి నుంచి వస్తుంది సంచి, ఇలాంటి తర్కంతో ఆలోచించేవాళ్ళు. ఇవి ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఎందుకైనా మంచిది అని ఒక గుడ్డ సంచి ఏదో చిన్నపాటిది మడతపెట్టి మనం చేతితో పట్టుకోవడమో జేబులో పెట్టుకోవడమో ఏదో ఒకటి చేయాలి. ఏ అవసరం వస్తుందో, ఏమి లేకపోతే సంచి ఇంటికి వస్తుంది, లేకపోతే సంచిడు ఏవో ఒకటి వస్తాయి. ఇది ముందు మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఎండ మండించేస్తుంది అనుకోండి, మనకి ఏదో చల్లగా తాగాలనిపిస్తుంది, ఏదో తెప్పించుకుంటాం కొనుక్కుంటాం. ఇక్కడ ఏదో ఒక చల్లటి పానీయం ఏమిటి, ఆ పక్కన కొబ్బరి బొండాలు అవి మనకి ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి, ఆ కొబ్బరి బొండాల్లో ఎలా తాగుతాము. మనం బాగా శిక్షణ పొందినటువంటి వాళ్ళం ఏం కాదు. పట్టణాల్లో వాళ్ళకి గ్రామీణులు చాలా జాగ్రత్తగా బొండం బొండం ఎత్తి అలా తాగేయగల నేర్పు అందరికీ వస్తుందని లేదు. అందుకే దానికి ఒక పీల్పుడు గొట్టం, దాన్ని ఆంగ్లంలో స్ట్రా అంటాం. ఈ స్ట్రా వేసుకుని అంతవరకు బాగానే ఉంది, ఆ తర్వాత బొండాన్ని అడుబడేస్తాం, స్ట్రాని విసిరేస్తాం, లేకపోతే స్ట్రా బొండం కలిపి ఏకంగా ఒక చోటే, దాంట్లో వానలు పడ్డాయనుకోండి, ఇహ చెప్పక్కర్లేదు ఏ వ్యాధి ప్రబలుతుందో ఏ జ్వరాలు వస్తాయో. ఈ ప్లాస్టిక్ మనం స్ట్రాతో తాగడం ఒకటైతే దాని ద్వారా వచ్చే రోగాలు ఎక్స్ట్రా. అంచేత నువ్వు బొండంలో వేసుకున్న ఎక్స్ట్రా ఒకే ఒక స్ట్రా వల్ల ఈ ఎక్స్ట్రాలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బళ్ళ తిళ్ళు లేదా తెళ్ళ బళ్ళు అంటే బండిలో తిండి పెట్టి ఉంటే మనం దాన్ని కొనుక్కోవడాలు, ఇవన్నీ కూడా ఏమవుతాయి అక్కడే తినేసి అక్కడే సరిగ్గా శుభ్రం చేసిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ చెయ్యకపోతే మన చేతులు శుభ్రంగా లేకపోతే, ఎందుకంటే వీధి వెంబడి ఆ తినేసి అక్కడే పడేసి పక్కన చెత్తబుట్ట ఉన్నప్పటికీ కూడా చెత్తబుట్ట ఎక్కడ అపరిశుభ్రం అయిపోతుందో అని పక్కన పడేస్తామో ఏంటి అది కూడాను. ఇవన్నీ మనం అనుకుంటే మనం ఏవి చేస్తే సేవ అవుతుంది కాదు, ఏవి మానేస్తే సేవ అవుతుందో కూడా తెలుసుకోవాలి. అది ఈ స్వచ్ఛత హీ సేవ. స్వచ్ఛంగా ఉండండి, ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి, ఉంటే ఆచరణ స్వచ్ఛంగా ఉంటుంది, ఉంటే ఫలితం కూడా స్వచ్ఛంగానే వస్తుంది. ఇది ఈ స్వచ్ఛత హీ సేవ గురించి మనం తెలుసుకోవచ్చు. చాలా మామూలు విషయాలే మనం చెప్పుకునేటప్పుడు ఎవరైనా చెప్తే వినడానికి ఎవరికి తెలియవండి ఇవి అని, వేరుశనగ పలుకు తినేసి ఆ పప్పర్లు అక్కడక్కడ పడేసి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇవి మానేస్తే మంచిది, ఏవో కొత్తగా చెయ్యక్కర్లేదు మనం రక్షించుకోవడానికి, పరిసరాలు ఇవి శుభ్రంగా ఉండడానికి. ఇవి చేయకూడదు, ఇవి చేయకపోతే చాలా శుభ్రమైన గాలి, హాయి అయినటువంటి వెలుతురు, వెచ్చదనం, నీరు ఇవన్నీ కూడా మనకి లభ్యం కావడానికి ముందు అవి ఏర్పడడానికి అనువైన పరిసరాలను వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి.

0: పెత్తందార్ల చిత్రం నుండి ఘంటసాల గానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288 కోడ్ 0891 తొలి శ్రోత ఎవరో ఈ గీతాన్ని అడుగుతున్నారో విన్నా. హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం, చెప్పండి. ఏ సినిమా?
1: గాలి మేడలో అని బావ మీద పాటలు కదా.
0: గాలి మేడలు. మీ పేరు?
1: నా పేరు సరిపల్లి రామమూర్తి, సింహపురుకో అని శివాంతరం.
0: ఇక్కడి నుంచే మాట్లాడుతున్నారు.
1: అవునండి.
0: ఏంటి మీరు అడుగుతున్న పాట? ఈ మూగ చూపేలా, అదేనా?
1: అవునండి.
0: సరే, తప్పకుండా వినండి.

అనంతర గీతం వినడానికి ముందుగా ఒక గమనిక. ఈ ప్రసారంలో 10 గంటలకు సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం వారి సమర్పణలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అందిస్తోంది. ఈ ఉదయ ప్రసారంలో 11 గంటలకు దార్శనిక్ భారత్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్, ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్ మేనేజర్ శ్రీ సుమన్ చెట్టి, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పిస్తున్న ఈ అంశం ఈ ఉదయం 11 గంటలకు. గమనిక సమాప్తం.

పాటల పల్లకి కార్యక్రమానికి శ్రోతలు డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2727244 2727288 కోడ్ 0891.

0: హలో పాటల పల్లకి.
1: నమస్కారం సార్.
0: నమస్కారం, ఏ సినిమా చెప్పండి.
1: నాది జీవితం సినిమాలని ఇక్కడే కలుసుకుందాం అన్న పాట ఉందా సార్?
0: పాట

0: ఉంటుంది కానీ సినిమా లేదండి.
1: అయితే సిఐడిలోనే ఎందుకనో నేను చూడగా నన్న పాట,
0: ఎందుకనో నేను చూడగానే కవ్వించాలని ఉంటుంది.
1: అవును సార్, అవును.
0: మీరు కలహం ఆడకండి, కవ్వించి నువ్వు కలహం ఆడితే నవ్వు కొనాలని ఉంటుందని కూడా ఒక గంటసారి గారు అంటారు. మీకోసం పాట వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు మాణిక్యాలరావు. మాది కాకినాడ జిల్లా దుర్గాడ సార్.
0: చెప్పండి మాణిక్యాలరావు గారు.
1: మాకు ఇద్దరు అసాధ్యుల సినిమాలోని చినుకు చినుకు పడుతూ ఉంటాయని సాంగ్ ఏం సార్?
0: తప్పకుండా.
1: ఓకే సార్, ధన్యవాదాలు సార్.
0: చినుకు చినుకు పడుతుందా?
1: పడుతుందండి, ఉదయం నుంచి మాకు పడుతుంది. మాకు గత వారం రోజుల నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసి మధ్యాహ్నానికి వాన వచ్చేదనుకోండి.
0: అయితే
1: ఉదయం నుంచి చినుకులు పడుతున్నాయి.
0: చినుకు చినుకు పడుతూ ఉంటే బయటకు వెళ్ళకండి.
1: లేదండి,
0: ఎందుకంటే తడిసి తడిసి ముద్ద అవుతారు కాబట్టి.
1: అవునండి, తడిసి తడి ముద్ద అవుతాము. తర్వాత ఏమో ఇంకా మన విశాఖపట్నం ఆకాశవాణి వింటూ మన టైలరింగ్ వర్క్ చేసుకుంటూ హాయిగా ఆనందిస్తామండి.
0: సరే.

0: హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: బంగారు
1: కళలు సినిమాలో చెక్కిల మీద టెంపుల్ మెరిచి చిలకమ్మ అనే

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం.
1: నేను తుమ్మపాల నుంచి సత్యారావుని మాట్లాడుతున్నాను.
0: చెప్పండి సత్యారావు గారు.
1: మీ ఆకాశవాణిని నేను 60 సంవత్సరాల పైనుంచి వింటానండి, ఆకాశ విశాఖపట్నం స్టార్టింగ్ నుంచి. అప్పుడు రేడియో అంటే

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: అనంతపురం జిల్లా పామిడి మండలం నుంచి నా పేరు శంకర్ సార్. సార్, నాగార్జున గారి పాట ఏదైనా పర్వాలేదు సార్, గరానబుల్లోడైనా అగ్ని

0: అండి, గ్రామ్ఫోన్ రికార్డ్నా ఏంటండి?
1: ఇవన్నీ కంప్యూటర్ ద్వారా వస్తున్నాయి.
0: ఇది వరకు గ్రామ్ఫోన్ రికార్డులు వేసారు కదండి?
1: అవునండి.
0: ఇప్పుడు కంప్యూటర్ ద్వారా?
1: అవునండి.
0: ఓకే ఓకే.
1: మధ్యలో సీడీలు దశ కూడా
0: ఉంది. సీడీ ఉంది, క్యాసెట్ ఉంది.
1: క్రమక్రమంగా మనకి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరిణామ దిశగా వస్తుంది కాబట్టి మంచి అభివృద్ధికరమైన మార్పులు అవన్నీ వస్తూ ఉంటాయి. ఈ ఆహ్లాదమైన శ్రావ్యమైన పాటలు ఆయా మార్గాల్లో మనకు అందుతూ ఉంటాయి.
0: అయితే ఇప్పుడు మీ స్టూడియోలో గ్రామ్ఫోన్ రికార్డులు ఉంటాయా అండి?
1: అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ వ్యవస్థ వచ్చింది, ఇది సులువు కాబట్టి మీరు అడిగిన ఇప్పుడు ఏ పాట అడిగారు మీరు? ఏ సినిమా?
0: రాము సినిమాలు అండి.
1: వానేమి చేస్తుంది రో.
0: నేను
1: అదేనా? అది ఆ పాట ఇప్పుడు మీకు వెంటనే ఇది కొంచెం కంప్యూటర్.

పాటల పల్లకిలు మరిన్ని గీతాలు 10 గంటల 15 నిమిషాలకు వింటారు. సమయం 10 గంటలుగా వస్తోంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో.

0: అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: భారతదేశంలోని పట్టణ ఆర్థిక వ్యవస్థను దగ్గరగా పరిశీలిస్తే నగరాల అసలు జీవనాడి భారీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఉదయం వేళ కూరగాయల బండ్లు, టీ విక్రేతలు, కాలనీలో పండ్ల వ్యాపారులు, ఫుట్పాత్లపై కార్మికులు, చిన్న చిరుతిండి కేంద్రాలు నడిపే కుటుంబాలు, ఇవన్నీ కలిసే నగరాల రోజువారీ జీవన చక్రాన్ని నడిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులే అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి. లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు, సేవలు అందిస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కాలం ఈ వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, మార్కెట్ల మూసివేత, వినియోగదారుల రాకపోకల తగ్గుదల కారణంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. చాలామంది అప్పులలో చిక్కుకున్నారు. బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు లేకపోవడం, పూచికత్తు పెట్టే ఆస్తులు లేకపోవటం వల్ల అధిక వడ్డీకి అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది వీధి వ్యాపారులు ఒకే సమస్యను ఎదుర్కొనేవారు. రోజువారీ ఆదాయంతో జీవనం సాగించే వీరికి బ్యాంకులు రుణాలివ్వడానికి సరైన పత్రాలు లేకపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఫలితంగా ప్రైవేట్ అప్పులదారుల వద్ద నుంచి అధిక వడ్డీకి నగదు తీసుకుని వ్యాపారాలు నడిపేవారు. సంపాదనలో గణనీయమైన భాగం వడ్డీలకే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ది అవకాశాలు పరిమితమయ్యేవి. ఇలాంటి సమయంలో 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పీఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులకు కొత్త చేయూతను ఇచ్చింది. తొలిసారిగా వీధి వ్యాపారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ హామీతో పూచికత్తు లేని రుణాలను అందించే జాతీయ స్థాయి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. పీఎం స్వనిధి మొదటిసారిగా ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ లేని రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
2: मोदी ने कह दिया था बैंकों से भी और रेडी पटरी वाले भाई बहन को भी, अगर आपके पास गारंटी देने के लिए कुछ नहीं है तो चिंता मत कर दीजिए, मोदी आपकी गारंटी लेता है. पीएम स्वनिधि योजना मोदी की ऐसी ही गारंटी है जो आज रेहड़ी पटरी ठेले ऐसे छोटे छोटे काम करने वाले लाखों परिवारों का संबल बनी है.
3: आज पहली बार देश में पीएम स्वनिधि योजना के माध्यम से स्ट्रीट वेंडर्स को फॉर्मल बैंकिंग से जोड़ा गया है. आज पहली बार देश में बंजारा, घुमंतु, अर्ध घुमंतु वर्ग के लिए वेलफेयर बोर्ड बना है. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
1: వ్యాపార అవసరాలకు అనుగుణంగా విడతల వారీగా 15,000, 25,000, 50,000 రూపాయల వరకు రుణాలను అందించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారు. సమయానికి రుణాలు చెల్లించిన వారికి మరింత పెద్ద రుణాలకు అర్హత కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రోత్సహించింది. 2020 పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం 6 ఏళ్ల కాలంలో కేవలం రుణాల పంపిణీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే సామాజిక ఆర్థిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణాల విలువ

0: 17,800 కోట్ల రూపాయలను దాటింది. అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది వీధి వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పు. నెలవారీ ఆదాయం కుటుంబ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచింది. పీఎం స్వనిధి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజనను ప్రారంభించామని, ఈ పథకం ఎంతో మంది వీధి వ్యాపారుల జీవితాలను మార్చిందని తెలిపారు.
1: రేహడి వాలే, ఠేలే వాలే, పట్రీ పర్ కామ్ కర్నే వాలే, జో సబ్జీ బేచ్తే హై, ఫల్ ఫూల్ బేచ్తే హై, దూధ్ బేచ్తే హై, అఖబార్ బేచ్తే హై, ఏ భీ ఛోటే ఛోటే లోగ్ స్వాభిమాన్ కే సాథ్ జియే, ఐసే మెహనత్ కా సాథియో కే బారే మే పహలే సర్కారో కో సోచనే కీ ఫుర్సత్ హీ నహీ థీ, ఉన్కే లిస్ట్ మే యే కామ్ హీ నహీ థే, లేకిన్ ఆప్కే ఇస్ సేవక్ నే పీఎం స్వనిధి యోజనా కీ మదద్ సే आज ऐसे लाखों रेहड़ी पटरी वाले सामान्य काम करने वाले लोगों के जीवन को, उनके परिवार के जीवन को बदला.
0: పలు రాష్ట్రాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నదేమిటంటే, పీఎం స్వనిధి రుణాలు పొందిన వ్యాపారులు తమ సరుకు నిల్వలను పెంచుకోగలిగారు, కొత్త వస్తువులు అమ్మడం ప్రారంభించారు, కొందరు చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం పెరగడంతో పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్యానికి, గృహ అవసరాలకు మరింత ఖర్చు చేయగలిగారు. ఒకప్పుడు నగదు లావాదేవీలకే పరిమితమైన వీధి వ్యాపారులు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. యూపీఐ ఆధారిత లావాదేవీలు గ్రామీణ, పట్టణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పీఎం స్వనిధి ఈ మార్పులకు కీలక వేదికగా నిలిచింది. ఈ పథకం విజయానికి ప్రధాన కారణం కేవలం రుణాలు ఇవ్వడం కాదు, రుణాలతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వీధి వ్యాపారులను తీసుకురావడం కూడా ఒక కీలక లక్ష్యంగా నిలిచింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందించడం ద్వారా లక్షలాది మంది యూపీఐ ఆధారిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకుల వద్ద వారి లావాదేవీల చరిత్ర నమోదవడం ప్రారంభమైంది. ఫలితంగా వారి ఆర్థిక విశ్వసనీయత పెరిగింది. పీఎం స్వనిధి ప్రభావ అధ్యయనాల ప్రకారం దాదాపు 95% మంది లబ్ధిదారులు తమ జీవితంలో తొలిసారిగా అధికారిక రుణ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. వారిలో 30% మంది తరువాత ఇతర బ్యాంకు రుణాలు కూడా పొందగలిగారు.
2: 5% పర్ బ్యాజ్ పర్ పైసా లేతే థే, సుబహ లేతే తో శామ్ కో వాపస్ కర్నా పడతా థా, చాహే మేరా దుకానదారీ హో యా నా హో.
3: పీఎం స్వనిధి కే తహత్ హీ హమారే దుకాన్ మే ఇత్నా వ్యవసాయ హో గయా, జిస్సే హమారా హర్ ఏక్ తరీకే సే వృద్ధి హుయీ.
4: ఇన్కీ సహాయతా లేతే హుయే అప్నే వ్యవసాయ కో ఆగే సే ఆగే లే జానే కా కోషిష్ కరే తో వో సఫలతా జరూర్ హాసిల్.
5: పీఎం స్వనిధి నే ముజే లోన్ హీ దియా, జిస్సే ఖుద్ పైరో పే ఖడే హోనే కా ఏక సహారా దియే.
6: మోదీ జీ హమారే లియే ఇత్నా యోజనా కో చలాకర్ ఇత్నా సబ్ కుచ్ కియా హై కి ఏక్ ఔరత్ కహీ హార్ నహీ మాన్ సక్తీ, హర్ కామ్ కో ఆగే బడా కే లేకే జా సక్తీ.
0: ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. పట్టణ, స్థానిక సంస్థల ద్వారా వీధి వ్యాపారుల గుర్తింపు, నమోదు ప్రక్రియ వేగవంతం కావడంతో పీఎం స్వనిధి అమలు మరింత విస్తరించింది. నగరపాలక, పురపాలక సంస్థలు, స్వయం సహాయక బృందాలు కలిసి లబ్ధిదారులను గుర్తించి బ్యాంకులతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా గతంలో బ్యాంకు ఖాతా కూడా లేని అనేక మంది ఇప్పుడు రుణాలు పొందుతూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం రుణం ఇప్పించడంతోనే ఆగిపోదు. సకాలంలో రుణం చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో తదుపరి రుణం లభిస్తుంది. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వీధి వ్యాపారులు మొదటి విడత రుణంతో ప్రారంభించి ప్రస్తుతం 2-3 విడత రుణాలు పొందిన స్థాయికి చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కూడా రాష్ట్రంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. గతంలో పూర్తిగా నగదు ఆధారంగా నడిచిన వీధి వ్యాపారాల్లో ఇప్పుడు ఆన్లైన్ యూపీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో చిన్న టీ బండి నుంచి పండ్ల బండి వరకు క్యూఆర్ కోడ్ కనిపించడం దీనికి నిదర్శనం. సామాజిక ఆర్థిక కోణంలో చూస్తే ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు కూడా దోహదపడుతోంది. కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు ఇది స్వయం ఆధారిత జీవనానికి మార్గం చూపుతోంది. రుణం, డిజిటల్ చెల్లింపులు, బీమా, సంక్షేమ పథకాల అనుసంధానం వంటి అంశాలు వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతున్నాయి. మొత్తం లబ్ధిదారుల్లో దాదాపు 46% మంది మహిళలు కావటం విశేషం. చిన్న కుటుంబ వ్యాపారాలను నడిపే మహిళలకు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని అందించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో కూడా ఈ పథకం విస్తృతంగా చేరింది. పట్టణాల్లో రోజూ కనిపించే వీధి వ్యాపారుల జీవితాల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఆర్థిక సహాయం ఫలితం మాత్రమే కాదు. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని వారు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. అప్పుల బారిన పడిన వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

0: ఉన్నారు. జీవనోపాధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును చూసే స్థితికి చేరుకుంటున్నారు. అందుకే పీఎం స్వనిధి పథకం వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాల్లో కేవలం రుణ పథకంగా కాకుండా ఆర్థిక స్వావలంబనకు, సామాజిక గౌరవానికి, మెరుగైన భవిష్యత్తుకు దారితీసిన మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తోంది. చాలామంది వీధి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాన్ని రోజువారీ జీవన పోరాటంగా కాకుండా చిన్న వ్యాపార సంస్థగా చూడటం ప్రారంభించారు. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో అప్పులు తీర్చడమే లక్ష్యంగా ఉండగా ఇప్పుడు వ్యాపార విస్తరణ, నిల్వల పెంపు, కొత్త ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలు పై దృష్టి పెడుతున్నారు. ముందు నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావటం, డిజిటల్ చెల్లింపులను విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రతా పరంగా కూడా పీఎం స్వనిధి కొత్త దారులు తెరిచింది. స్వనిధిసే సమృద్ధి కార్యక్రమం ద్వారా లబ్దిదారులను వివిధ కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. బీమా, పింఛన్, ఆరోగ్య రక్షణ వంటి సేవలు అందుబాటులోకి రావటం వల్ల వారి కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా పెరిగింది. వీధి వ్యాపారులు పట్టణ ఆర్థిక వ్యవస్థకు కేవలం అంచుల్లో ఉన్న వర్గం కాదని, వారు దేశ అభివృద్ధిలో కీలక భాగస్వాములను గుర్తించిన అభివృద్ధి నమూనాకు పీఎం స్వనిధి ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని లక్షలాది మంది ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తూ, క్రెడిట్ కార్డులు వినియోగిస్తూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. భారత్లోని నగరాల్లో ప్రతిరోజు కనిపించే వీధి వ్యాపారుల వెనుక ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. దాని పేరు పీఎం స్వనిధి. ఇది కేవలం ఒక పథకం కాదు, మనుగడ కోసం పోరాడిన లక్షలాది కుటుంబాలను స్వావలంబన వైపు నడిపిస్తున్న నిశ్శబ్ద ఆర్థిక విప్లవం. స్వావలంబన, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత వైపు సాగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి పీఎం స్వనిధి ఒక బలమైన వేదికగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 11 గంటలకు దార్శనిక భారత్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పావన్ కార్తిక్, ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్ మేనేజర్ శ్రీ సుమన్ చెట్టి, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అందిస్తోంది ఈ కార్యక్రమాన్ని, దార్శనిక భారత్ వోకల్ ఫర్ లోకల్. ఇదే ప్రసారంలో 11 గంటలకు

పాటల పల్లకి. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727228, కోడ్ 0891.

0: హలో,
1: సార్, గుడ్ మార్నింగ్.
0: శుభోదయం. ఏ సినిమాలోంచి ఏ పాట కావాలండి?
1: ఆటగాడు
0: మీ పేరు?
1: నరేంద్ర సార్ చిత్తూరు నుంచి. నరేంద్ర రెడ్డి చిత్తూరు నుంచి సార్.
0: నరేంద్ర రెడ్డి గారు.
1: అవును సార్.
0: చెప్పండి, ఏం పాట కావాలి?
1: ఆటగాడు గుద్దుతాని ఎవ్వ గుద్దుతాని పాట కావాలి.
0: అలా కాకుండా కొంచెం మామూలుగా ఇంకో పాట ఏదైనా కోరుతారా? అందులో ఆ సినిమాలోనే
1: ఇంకొక రెండు పాటలు చెప్తారు సార్.
0: చెప్పండి.
1: ఇంకొక రెండు పాటలు ఏమైనా ఉంటే చెప్పండి సార్. గుర్తులేదు.
0: చీమ కుట్టిందా?
1: ఆ పాట ఏంటి సార్? ఆ పాట ఏంటి?

0: హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: గంగోత్రి ఈ చిత్రంలోనండి
0: హ్మ్
1: నువ్వు నేను కలిసి ఉంటే

0: హలో,
1: నమస్తే సార్. సన్ము గారు,
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు అనుకూర్ లక్ష్మణ్ రావు అండి. రామాత మాట్లాడుతున్నానండి. ఇందాక ఇచ్చేస్తాను సార్, అవ్వలేదు, రింగ్ అవుతుంది కదా, మీరు ఇచ్చేయలేదు.
0: ఇప్పుడు వినబడుతుందా అండి స్వరం?
1: ఆయన పడి వినపడి కాదు, ఇందాక ట్రై చేస్తాను, అవ్వలేదు అంటున్నాను.
0: ఇప్పుడు దొరికింది కదా, చెప్పండి.
1: రింగ్ అవుతుంది, మీరు ఇచ్చేయట్లేదు. జోజు గారు ఉంది కదా,
0: ఏం సినిమా అండి?

0: హలో
1: హలో నమస్తే సార్. శర్మ గారు
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు. అనకాపల్లి గవరపాలి నుంచి మాట్లాడుతున్నానండి. మాకు వాల్మీకి సినిమా నుంచి ఘంటసాల గారు పాడారండి ఈ రామాయణ కావ్య కథ జీవన తారక మంత్రసుధా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దార్శనిక భారత్లో భాగంగా ఓకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చున్నారు.

0: నా కార్యక్రమం ఇప్పుడు వింటారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు విశాఖపట్నం జిల్లాల పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారు మరియు ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్ మేనేజర్ శ్రీ సుమన్ చెట్టి గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లా పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారు, అరకు ట్రైబల్ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: భారతదేశం వైవిధ్యభరితమైన సంస్కృతులకు నిలయం. మన ఆతిథ్యం ప్రపంచానికే ఆదర్శం. మన ప్రాంతీయ రుచులు మన స్థానిక ఆతిథ్య రంగం నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్థానికతకు పట్టం కడుతూ స్వదేశీ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ మన లోకల్ బ్రాండ్స్ను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లే సరికొత్త విప్లవమే వోకల్ ఫర్ లోకల్. మన సంస్కృతిలోని వసుధైవ కుటుంబకం, అతిథి దేవోభవ అనే మహోన్నత ఆదర్శాలు విశ్వవ్యాప్తంగా భారతదేశానికి విశిష్ట గుర్తింపును తెచ్చిపెట్టాయి. మన మూలాలను ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, దేశ ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మహత్తర సంకల్పమే వోకల్ ఫర్ లోకల్. ఇది కేవలం ఒక విధానపరమైన నినాదం మాత్రమే కాదు, స్వదేశీ శ్రమజీవుల గౌరవానికి స్వావలంబనకు అద్దం పట్టే ఒక ప్రజా విప్లవం. మన చుట్టూ ఉన్న గ్రామాల్లో, పట్టణాల్లో తయారయ్యే వస్తువులు, పండించే పంటలు, తయారు చేసే కళాఖండాల గురించి గొప్పగా చెప్పుకోవడం, వాటిని ఇతరులకు సిఫారసు చేయడం, స్వదేశీ కళాకారుల శ్రమను గౌరవించడం, విదేశీ బ్రాండ్లు దిగుమతి చేసుకున్న కృత్రిమ వస్తువుల కంటే మన మట్టి వాసనలు ఉట్టిపడే దేశీయ ఉత్పత్తులను మన దైనందిన జీవితంలో మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవడం ద్వారా వాటిని స్థానికత నుంచి ప్రపంచ స్థాయి దృష్టికి తీసుకువెళ్లగలం. చిన్న స్థాయి స్థానిక ఉత్పత్తిదారులు, చేనేత కార్మికులు, గిరిజన రైతులు, సూక్ష్మ పరిశ్రమలకు మనమందించే ఊతం వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తుంది. ఇది వారి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ వరకు తీసుకువెళ్తుంది. ఇదే ఈ ఉద్యమం అసలైన లక్ష్యం. ఈ ప్రయాణంలో భారతీయ ఆతిథ్య మరియు పర్యాటక రంగం బలమైన వారధిగా మారి మన స్థానిక కళలు, ఉత్పత్తులను నేరుగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. స్థానికత నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి గ్లోబల్ వేదికలపై మారుమ్రోగుతున్న విజయాలు మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నాయి. హోటల్ పరిశ్రమ ద్వారా స్థానిక వ్యాపారులకు, ఉత్పత్తులకు లభిస్తున్న గుర్తింపు గురించి, మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే హోటల్ మరియు పర్యాటక రంగం ఈ ఉద్యమంలో పోషిస్తున్న కీలక పాత్ర గురించి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్, విశాఖపట్నం అనకాపల్లి టూరిజం కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారి ప్రత్యేక విశ్లేషణ ఇప్పుడు విందాం.
3: నమస్కారం, నేను పవన్ కార్తిక్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా విశాఖ హోటల్ పరిశ్రమ తరఫున మాట్లాడుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను మనం తరచుగా వింటున్నాం, కానీ హోటల్ పరిశ్రమ కోణంలో చూస్తే దీనికి చాలా ప్రత్యేకమైన అర్థం ఉంది. నా దృష్టిలో ఒక హోటల్ అనేది కేవలం ఒక వ్యాపార సంస్థ కాదు, ఒక హోటల్ చుట్టూ ఉన్న వందలాది చిన్న వ్యాపారులకు అది ఒక మార్కెట్. హోటల్లో ఉదయం అల్పాహారం నుంచి రాత్రి డిన్నర్ వరకు ఎన్నో రకాల వస్తువులు అవసరం. కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, బియ్యం, పప్పులు, అలాగే మసాలాలు, వీటితో పాటు అనేక రకమైన సర్వీసెస్, యూనిఫామ్స్ అవ్వచ్చు, లాండ్రీ సర్వీస్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, ప్యాకేజింగ్ అవ్వచ్చు, అలాగే బేకరీ ఉత్పత్తులు, ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇవన్నీ మనం సాధ్యమైనంత వరకు మన స్థానిక రైతులు, స్థానిక సరఫరాదారులు, MSMEలు మరియు చిన్న వ్యాపారుల నుంచి తీసుకుంటే ఆ ప్రయోజనం నేరుగా మన స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేరుతుంది. అంటే ఒక హోటల్ స్థానికంగా కొనుగోలు చేసిన ప్రతిసారి ఆ కొనుగోలు వెనుక ఒక రైతు ఉంటారు, ఒక చిన్న వ్యాపారి ఉంటారు, ఒక కుటుంబం ఉంటుంది. ఇదే వోకల్ ఫర్ లోకల్ యొక్క అసలైన శక్తి. విశాఖపట్నం విషయానికి వస్తే మనం ఇంకా గొప్ప అవకాశం ఉంది. విశాఖ అంటే కేవలం బీచ్లు, అందమైన ప్రదేశాలు మాత్రమే కాదు, మన ఆంధ్ర వంటకాలు, మన స్థానిక రుచులు, మన సాంప్రదాయాలు, మన కళలు, మన స్థానిక ఉత్పత్తులు, ఇవన్నీ కూడా విశాఖ గుర్తింపులో ఒక భాగం. దేశం నలుమూల నుండి ఒక పర్యాటకుడు విశాఖ వచ్చినప్పుడు మన హోటల్కి అతనికి కేవలం ఒక గది లేదా భోజనం ఇవ్వటం మాత్రమే కాదు, ఇదే మన విశాఖ, ఇదే మన ఆంధ్ర రుచి అనే అనుభూతి ఇవ్వాలి. స్థానిక

0: వంటకాల మెనూలు ప్రోత్సహించడం, స్థానిక ఉత్పత్తులను ఉపయోగించడం, స్థానిక కళాకారులు మరియు ఎంఎస్ఎంఈలు అవకాశాలు ఇవ్వడం ద్వారా హోటల్స్, టూరిజం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ మధ్య ఒక బలమైన వారధిగా పనిచేయగలవు. ముఖ్యంగా చిన్న ఎంఎస్ఎంఈలు మార్కెట్లో చాలా ముఖ్యం, ఎందుకంటే స్థానిక వ్యాపారాలు బలపడితే స్థానిక ఉపాధి పెరుగుతుంది, స్థానిక ఉపాధి పెరిగితే స్థానిక కుటుంబాలు బలపడతాయి, స్థానిక కుటుంబాలు బలపడితే మన నగరం, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. అందులో నా ఆలోచన చాలా సింపుల్, ప్రతి హోటల్ ఒక లోకల్ మార్కెట్ ప్లేస్ కావాలి, మన రైతుకు మార్కెట్ ఇవ్వాలి, మన ఎంఎస్ఎంఈకి అవకాశం ఇవ్వాలి, మన కళాకారుడికి వేదిక ఇవ్వాలి, మన స్థానిక ఉత్పత్తికి గుర్తింపు ఇవ్వాలి, మన పర్యాటకుడికి మన స్థానికతను పరిచయం చేయాలి. ఇది ప్రభుత్వం ఒక్కటే చేయవలసిన కార్యక్రమం కాదు, గవర్నమెంట్, ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్, ఫార్మర్ అందరం కలిసి పనిచేసేటప్పుడు వోకల్ ఫర్ లోకల్ అనే ఒక నినాదంగా కాకుండా స్థానిక అభివృద్ధి ఒక శక్తిగా మారుతుంది. మన దగ్గర ఉన్న ప్రతిభను మనమే గుర్తిద్దాం, మన దగ్గర తయారయ్యే ఉత్పత్తులను మనమే ప్రోత్సహిద్దాం, మన స్థానిక వ్యాపారాలకు మనమే మొదటి మార్కెట్ అవుదాం. అదే వోకల్ ఫర్ లోకల్. ధన్యవాదాలు.
1: దేశీయ ఆర్థిక స్వావలంబనకు ఊతమివ్వడంలో హోటళ్లు, రిసార్ట్లు కేవలం సేవా కేంద్రాలుగానే కాక భారతీయ సాంస్కృతిక రాయబారులుగా వ్యవహరిస్తున్నాయి. హోటల్ రంగం ద్వారా ఈ ఉద్యమం ప్రధానంగా మూడు కీలక రంగాలలో ప్రభావం చూపిస్తోంది. అందులో మొదటిది ఫార్మ్ టు టేబుల్. చిన్న చిన్న స్టాల్స్ దగ్గర నుంచి స్టార్ హోటళ్ల వరకు సమీప గ్రామీణ రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలు, ఆర్గానిక్ చిరుధాన్యాలు, దేశీ మసాలాలను సేకరిస్తున్నాయి. దీనివల్ల చిరు వ్యాపారులకు లాభం చేకూరుతోంది. రెండవది ప్రాంతీయ రుచుల ఆధునీకరణ. అంతర్జాతీయ మెనూలతో పాటు మన రాగి సంకటి, నాటుకోడి పులుసు, ఆత్రేయపురం పూతరేకులు, ఉలవచారు వంటి సంప్రదాయ ఆంధ్ర వంటకాలను 5-స్టార్ స్థాయి ప్రెజెంటేషన్తో విదేశీ అతిథులకు అందిస్తూ దేశీ ఆహార సంస్కృతిని గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దుతున్నారు. మూడవది చేతి వృత్తులకు పునరుజ్జీవనం. హోటళ్ల ల్యాండ్స్కేపింగ్, ఇంటీరియర్ డిజైనింగ్లో కొండపల్లి కొయ్య బొమ్మలు, ఏటికొప్పాక లక్క కళారూపాలు, కలంకారీ వస్త్రాలంకరణల్ని విరివిగా ఉపయోగిస్తూ కుటీర పరిశ్రమ కళాకారులకు నిరంతర ఉపాధి కల్పిస్తున్నారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమంలో విశాఖపట్నం, అరకు మొదలైన ప్రదేశాలు అద్భుతమైన ప్రగతిని సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక, పర్యాటక రాజధానిగా ఎదగడమే కాకుండా స్వదేశీ ఉత్పత్తులను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడంలో, ఆతిథ్య రంగాన్ని స్థానిక ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఇక అరకు గిరిజన సాంస్కృతిక వారసత్వానికి, వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇప్పటికే పలుమార్లు టూరిజం అవార్డులు గెలుచుకుంది. తూర్పు కనుమల ఒడిలో పచ్చటి కొండల నడుమన నెలకొని ఉన్న అరకులోయ కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, అది ప్రకృతితో మమేకమై జీవించే గిరిజనుల సంస్కృతికి సజీవ ప్రతిరూపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఉన్న ఈ ప్రాంతంలోని బొర్రా గుహలు, పద్మావతి గార్డెన్స్, చాపరాయి, తాటిపూడి, కటికి జలపాతాలు, గిరిజన సంగ్రహాలయం మొదలైన ప్రదేశాలు స్థానిక సంస్కృతికి సాక్ష్యాలుగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి ఊతంగా అలరారుతున్న అరకు ట్రైబల్ మ్యూజియం ప్రత్యేకత గురించి, పర్యాటక రంగం ద్వారా స్థానిక గిరిజనులకు లభిస్తున్న ఆర్థిక స్వావలంబన గురించి అరకు గిరిజన సంగ్రహాలయం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు తన అనుభవాలను ఆకాశవాణితో పంచుకున్నారు.
2: నా పేరు చెట్టి సుమన్. నేను ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్లో మేనేజర్గా, అలాగే ఆర్ట్స్ అండ్ కల్చర్ పరిశోధకుడిగా పనిచేస్తున్నాను. మా అరకు గిరిజన మ్యూజియం అనగా ఈ ప్రాంతం, ఈ నేల కథను, వివిధ స్థానిక ఆదిమ ఆదివాసి గిరిజన తెగల జీవన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప వేదిక. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్, స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం నినాదాన్ని మా మ్యూజియంలో ఆచరణలోకి తీసుకురావడం మా గిరిజన సోదరి సోదరీమణుల జీవితాల్లో ఒక మంచి మార్పును తీసుకొచ్చింది. గతంలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి మ్యూజియంలోని ప్రతిమలు, వివిధ సాంస్కృతిక సాంప్రదాయాలు, కళారూపాలను చూసి ఆనందించి వెళ్ళిపోయేవారు. కానీ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో మేము మ్యూజియం ప్రాంగణాన్ని కేవలం ప్రదర్శనశాలగానే కాక స్థానిక ఆదివాసీ గిరిజనుల మార్కెట్గా, వేదికగా తీర్చిదిద్దాం. మా గిరిజన కళాకారులు స్వహస్తాలతో తయారు చేసిన వెదురు కళాకృతులు, లక్క బొమ్మలు, టెర్రకోట బొమ్మలు, కుండలు, చేతితో అల్లిన బుట్టలు మరియు మూలిక ఉత్పత్తులను మ్యూజియం విక్రయ కేంద్రాల ద్వారా నేరుగా పర్యాటకులకు అందుబాటులో ఉంచారు.

0: మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వారు తయారు చేసిన ప్రతి వస్తువుకు సరైన గౌరవం, తగిన ప్రతిఫలం లభిస్తుండటంతో వారి ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో అరకు పేరు మారుమోగిపోవడానికి ఇక్కడి కాఫీ విశేషంగా తోడ్పడింది. గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో పండించే అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు సామాన్యమైనది కాదు. మా మ్యూజియం కేంద్రంగా స్థానిక కాఫీ రుచులను పరిచయం చేయడమే కాకుండా ఇక్కడి వ్యవసాయ విధానాలను విదేశీ ప్రతినిధులకు వివరించే అవకాశం లభించింది. అంతర్జాతీయ వేదికలపై అరకు కాఫీ ప్రశంసలు అందుకోవడం ద్వారా స్థానిక రైతులకు అంతర్జాతీయ గుర్తింపు, ఆదాయం రెండు పెరిగాయి. అలాగే అరకు సహజ అటవీ ఉత్పత్తులు, తేనె మొదలు చిరుధాన్యాలు, తృణధాన్యాలు, గుమగుమలాడగే సుగంధ ద్రవ్యాలు జాతీయ స్థాయిలో విస్తృత ఆదరణ పొందాయి. మా మ్యూజియం ఆవరణంలో జరిగే డెంసా నృత్యం ప్రదర్శనలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. గిరిజన యువతీ యువకులకు వారి సాంస్కృతిక కళల ద్వారా స్థిరమైన గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తున్నాయి. ఒక కళారూపాన్ని కాపాడుకుంటూనే దానితో జీవనోపాధి పొందవచ్చని నేటి తరం గిరిజన యువత నిరూపిస్తుంది. స్థానికతను గౌరవించడం అంటే మన మూలాలను కాపాడుకోవడమే. అరకు గిరిజన మ్యూజియం అమలు చేస్తున్న విధానాలు ఈ నిజాన్ని నిత్యం గుర్తు చేస్తాయి. ఒకప్పుడు స్థానికంగానే పరిమితమైన గిరిజన కళాకారుల ప్రతిభ నేడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచ పటంలో సగర్వంగా నిలబడింది. వోకల్ ఫర్ లోకల్ నినాదం అరకు నేలపై నిజమైన స్థానిక స్వావలంబనగా గిరిజన ఆత్మగౌరవంగా మారిందని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. నమస్కారం.
1: వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం అనతి కాలంలోనే లోకల్ టు గ్లోబల్ దిశగా అడుగులు వేసి నేడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. మన దేశం నిర్వహించిన ప్రతిష్టాత్మక G20 శిఖరాగ్ర సదస్సు ఇందుకు నిదర్శనం. సదస్సులో పాల్గొన్న ప్రపంచ అధినేతలకు ప్రధాని అందించిన కానుకలన్నీ భారతీయ చేతి వృత్తుల వైభవాన్ని ప్రతిబింబించాయి. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతలకు అందించిన కాశ్మీరీ శాలువలు, తంజావూరు కాంస్య కళారూపాలు మొదలైనవి భారతీయ కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేశాయి. దానివల్ల నేడు ప్రపంచ పర్యాటక సంస్థ వంటి అంతర్జాతీయ వేదికలు సైతం భారత స్థానిక ఉత్పత్తుల ఆధారిత పర్యాటక నమూనాను సుస్థిర ఆర్థికాభివృద్ధికి తగిన ఆదర్శంగా కొనియాడుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ మీడియా భారతీయ ఖాదీ మరియు స్వదేశీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో సృష్టిస్తున్న విప్లవాన్ని ప్రత్యేక కథనాల్లో శ్లాఘిస్తున్నాయి. భారతీయ సంప్రదాయ చిరుధాన్యాలు, ఆయుర్వేద ఆధారిత ఉత్పత్తులు గ్లోబల్ సూపర్ ఫుడ్స్ కేటగిరీలో నిలవడం ఈ విధానం సాధించిన అంతర్జాతీయ స్థాయి విజయంగా చెప్పుకోవచ్చు. స్థానిక రైతులు కళాకారుల ప్రతిభను అంతర్జాతీయ ప్రమాణాలతో కలగలిపి ప్రపంచానికి చాటుతున్న ఆతిథ్య మరియు పర్యాటక రంగ కృషి నిస్సందేహంగా ప్రశంసనీయం. మన వస్తువులను మనమే గర్వంగా ఆదరిస్తూ మన స్థానిక మార్కెట్కు ఊతమిస్తే మన దేశ సంపద విదేశాలకు తరలి వెళ్లదు. స్వయం సమృద్ధ ఆత్మనిర్భర్ భారత్ తద్వారా సంపూర్ణంగా సాకారమవుతుంది. ఇది ఈనాటి దార్శనిక్ భారత్.
2: మీరింతవరకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లా పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారు, అరకు ట్రైబల్ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సిపాయి చిన్నయ్య ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

విన్న పాట అడవి దొంగ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడినది. మరి మధురిమలో పాటలన్నీ కూడా బయట ఉన్న వాతావరణానికి అనుగుణంగానే ఉన్నాయి కదా. చిటపట చినుకులు హోరుగా పడుతూ చెట్టు పుట్ట అని తేడా లేకుండా మొత్తం ప్రకృతి అంతా కూడా వానలో స్నానం చేస్తూ నృత్యం చేస్తున్నట్టుగా ఉంది. ఇంత అందమైన ప్రకృతిలో తడిసిన ప్రతీ అంశం, వస్తువు ఏదైనా సరే ఒక కళాఖండంగానే కనబడుతుంది కదా. మరి అలాంటి అందమైన కళాఖండం లాంటి పాటే మీ ముందుకొస్తోంది. వేటగాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది.

చుట్టరికాలు చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో చివరిగా స్వయంవరం చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట వింటారు.

మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలకు కావస్తోంది. ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలీ.

0: News Bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధుమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమించేది ఎందుకమ్మా ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

సంధ్యారాగం కార్యక్రమంలో వృద్ధాప్యంలో మతిమరుపు నివారణ చికిత్స గురించి డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బేతారాం సూర్యప్రకాశరావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి, నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: Water should be used precisely where the requirement should be met with the smallest possible quantum of water. These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీరు అనేది సమాజంలో అందరి సమిష్టి సంపద అని, కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితి, నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో 5 రోజుల పాటు జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేడుకలో విధానకర్తలు, ప్రపంచ నీటి రంగానికి చెందిన ప్రముఖులు, పరిశోధకులు, యువ నిపుణులు పాల్గొంటున్నారు. అమెరికాలోని టెక్సాస్ హోస్టన్ వేదికగా జరిగిన 3 రోజుల G20 సమావేశాల్లో భారత్తో సహా సభ్యదేశాలు 4 ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా గృహ ఇంధన లభ్యత, ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన అనుమతులు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేయడంపై కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎల్పీజీ వాడకాన్ని వేగవంతం చేయడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వచ్ఛమైన ఇంధన విధానానికి మారడానికి మద్దతు తెలపాలని నిర్ణయించారు. అలాగే ఇంధన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులను వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు వ్యవసాయం, తయారీ రంగం స్థానిక అవసరాల కోసం నీటి నాణ్యత ఆధారంగా పునర్వినియోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిగా డేటా భాగస్వామ్యం, సాంకేతికత ఆవిష్కరణలు, ఉమ్మడి పెట్టుబడుల ద్వారా కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను సురక్షితంగా, విస్తృతంగా నిర్వహించేందుకు సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రుక్మిణి మలిక్ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 16 పోలింగ్ నిర్వహిస్తారు. దీంతోపాటుగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలు, బీహార్లో 8 స్థానాలు, మహారాష్ట్రలో 5 స్థానాలు, కర్ణాటకలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ నెల

29 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా అక్టోబర్ 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది. భారతదేశం నిర్మించుకున్న బలమైన డిజిటల్ పునాది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా విస్తృతమైన పరస్పర అనుసంధాన కలిగిన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దోహదపడిందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. న్యూయార్క్లో జరిగిన ఎ గ్లోబల్ సౌత్ ఏఐ ఫ్రేమ్వర్క్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, గ్లోబల్ సౌత్ దేశాల కోసం భారత్ అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల అనుభవాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల నిరోధకత ప్రత్యేక దళం అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడమే లక్ష్యంగా మత్తు పదార్థాల నియంత్రణ సంస్థ ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ANTF అధిపతులు హాజరయ్యారు. ఐక్య సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూయార్కులో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా తొలి V4 ఇండియా విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది. స్లోవేకియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. భారత్, విసెగ్రాడ్ గ్రూప్ సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ రంగం, కనెక్టివిటీ, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి భద్రతలు, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సమస్యలపై సమిష్టిగా పనిచేయాలని మంత్రులు అంగీకరించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యారు. ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలి వర్మ ఇద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దాంతో శ్రీలంకకు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి వైస్ కెప్టెన్ స్మృతి మంధానా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 11,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించారు. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నెలకొల్పిన 10,868 పరుగుల రికార్డును అధిగమించి మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మంధానా అగ్రస్థానానికి చేరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
దీని ప్రభావంతో ఈరోజు

0: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026 భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగం ఈనాటి కార్యక్రమంలో వృద్ధాప్యంలో మతిమరుపు నివారణ చికిత్స ఈ అంశంపై డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.
2: డాక్టర్ కె సురేష్ కుమార్ గారు నమస్కారం అండి.
3: నమస్తే సార్.
2: డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ వయసు మీరిన వారు వృద్ధులు అని మనం చెప్పుకుందాం, ఆ వయసు వచ్చేసరికి మతిమరుపు రావడం అనేది మనం సహజంగా గమనిస్తూ ఉంటాం. ఏం చేస్తారంటే బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేస్తారు, 10 సార్లు చూస్తారు, మళ్ళీ మెట్లు దిగుతారు, మళ్ళీ వచ్చి మళ్ళీ తాళం వేశారు లేదు ఇంకోసారి చూసుకుంటారు. అలాగే సర్దుకున్న సంచిని 100 సార్లు సర్దుతారు. అలా మనం బయటకు వెళ్తున్నాం అనుకోండి, ఒరే స్కూటర్ తాళాలు తీసుకున్నావా, పుస్తకం తీసుకున్నావా, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, సంచి సర్దినా సరే మళ్ళీ సర్దుతూ ఉంటారు, ఏంటి ముసలోడితో చేస్తానవరా నాయన అనుభవం అనుకుంటూ ఉంటారు. ఎందుకంటారు ఈ మతిమరుపు ఎందుకు వస్తుంది? మర్చిపోవడం అనేది సహజంగా జరుగుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు భార్య అనుకోండి ఆయనకి చెబుతూ ఉంటుంది, పలానా వస్తువు తీసుకురండి, లేకపోతే వంకాయలు తీసుకురండి, టెంకాయలు తీసుకురండి, అలాగే అని చెప్తారు. బయటకు వెళ్ళిపోతారు, ఉత్తి చేతులు ఊపుకుంటూ వచ్చేసరి ఇది అంటుంది ఆవిడ. ఈ మతిమరుపు సహజంగా ఎందుకు వస్తుందంటారు ఒక వయసు మీరిన తర్వాత?
3: దీనికి మనం మామూలు లేమెన్ లాంగ్వేజ్లో చెప్పగలిగితే, ఓ ట్యాంక్ ఉందనుకోండి సార్, ఓ ట్యాంక్లో కంప్లీట్గా వాటర్ ఫిల్ అయ్యి ఉంది. ఓ సర్టెన్ ఏజ్ వచ్చినప్పటికీ, అంటే లైక్ ఆ ట్యాంక్ నుంచి వాటర్ అలా లీక్ అవుతూ ఉంటూ ఉంటుంది. అలాగే బ్రెయిన్లో కూడా ఫస్ట్ బ్రెయిన్ సెల్స్ ఇనీషియల్గా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓవర్ ఏజ్ పీరియడ్లో బ్రెయిన్ సైజ్ సెల్స్ అండ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇంతకుముందు ట్యాంక్లో ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు అప్పుడు మన మెంటల్ యాక్టివిటీ వేరు. ట్యాంక్లో వాటర్ తగ్గినాక మిగిలిన రిజర్వ్ ఏదైతే ఉందో, కొంతవరకు రిజర్వ్ ఒక 60% వాటర్ పోయినా 40% వాటర్ రిజర్వ్తో మనం మెయింటైన్ చేయగలం. సేమ్ బ్రెయిన్లో కూడా అంతే. ఈవెన్ దో 50% ఆఫ్ ద సెల్ లాస్ ఉన్నా కూడా మిగిలిన 50% బ్రెయిన్ సెల్స్ ఆ ముందు వాటి యాక్టివిటీని అన్నింటిని చేయగలుగుతాయి. వన్స్ ఆ సెల్ ఇంకా తగ్గిపోయినప్పుడు నెంబరు, ఈవెన్ దో ఈ రిజర్వ్ కానీ సరిగా మనకి పనిచేయలేనప్పుడు ఈ మతిమరుపు అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మతిమరుపు అనేది ఏజ్ రీచ్ వచ్చేది, అది ఇన్వెటబుల్, అది సహజం, తప్పదు, సహజం. కాకపోతే దాన్ని ప్రతిదాన్ని మతిమరుపు అనుకోకూడదు మనం. మినిమల్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ అని ఒకటి ఉంటుంది. దాని ఏమిటంటే ఆ టైంలో మన అటెన్షన్ లేకపోతే దాని మీద పెద్దగా శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆ విషయాన్ని ఆ టైంకి మర్చిపోవచ్చు. బట్ కొంచెం మన దాని మీద మనం కొంచెం శ్రద్ధ పెట్టినప్పుడు లేకపోతే దాని గురించి ఆలోచించినప్పుడు వెంటనే మనకి అవి గుర్తుకొస్తాయి, స్ఫురణకు వస్తాయి. సో దీన్ని మనం మతిమరుపు కింద మనం పరిగణించకూడదు. ఒక ఏజ్ అంటే మీరు చెప్పినట్టు 60 ఇయర్స్ వచ్చినప్పటికీ మతిమరుపు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే బ్రెయిన్లో రిజర్వ్ అలా తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి 65 వచ్చినప్పటికీ కొంచెం ఎక్కువ అవుతుంది, 85 వచ్చేపాటికి చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఈ నెంబర్స్లో చెప్తే 85 తర్వాత ప్రతి ముగ్గురులో ఒకరికి మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది, అదే 60లో అయితే 100లో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి డెకేడ్ పెరిగే కొద్దీ రిస్క్ చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో బ్రెయిన్ సైజ్ అలా ఏజ్ పెరిగే కొద్దీ బ్రెయిన్ సైజ్ తగ్గిపోవడం, ఉన్న బ్రెయిన్ సెల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల ఈ మతిమరుపు అనేది మనకు వస్తూ ఉంటుంది.
2: ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందండి?
3: వంశపారంపర్యంగా కూడా మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో ఈ జెనెటిక్గా మెయిన్లీ అల్జీమర్స్ డిసీజ్, ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా, ఈ టైప్స్ ఉంటాయి రెండు. వీటిని డీజెనరేటివ్ అంటారు. డీజెనరేటివ్ అంటే సెల్ అలా డీజెనరేట్ తగ్గిపోతూ ఉంటుంది. అది ఎందుకు తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది అనేది మనకు తెలియదు. బట్ బ్రెయిన్ సైజు అలా వయసు రీత్యా డీజెనరేట్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. మెయిన్లీ ఈ జెనెటిక్ మీడియేటెడ్ ఎపిలెప్సీస్, జెనెటిక్ మీడియేటెడ్ డిమెన్షియాస్ అంటారు వీటిని. వీళ్ళు ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి అందరికీ వచ్చే అవకాశం ఉండదు. కొంతమందిలో ఆటోజోమల్ ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అని ఉంటుంది, డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు పెద్ద అయ్యాక డిమెన్షియా రావచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరికైనా అల్జీమర్స్ డిమెన్షియా ఉన్నప్పుడు ఆ జీన్స్ మ్యూటేషన్స్ ఏబి

0: టూ మ్యూటేషన్స్ ఇలాంటివి ఉన్న వల్ల వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఎఫ్టిడి అని అంటారు ఫ్రంటో టెంపరల్ డిమెన్షియా, వీళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆ వచ్చే అవకాశం అనేది అందరికీ రావాలనో లేకపోతే ఆటోజోమల్ రిసెసివ్ నలుగురిలో ఒకరికి రావాలని ఎలా లేదు, బట్ చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యూచర్లో కూడా మనం ఇక ఎవరికైతే వస్తుంది అని ముందుగానే మనం గ్రహించే టెస్టులు కొన్ని పైప్లైన్లో ఉన్నాయి, అవి మనకి వస్తున్నాయి. వాటిని బయోమార్కర్స్ అంటారు. అంటే బయోమార్కర్స్ అంటే ఫ్యామిలీలో పేరు, సపోజ్ ఇంట్లో ఎవరికైనా ఎర్లీగా ఒక 60 ఇయర్స్కే ఫాదర్కి వచ్చేసింది అనుకోండి డిమెన్షియా, వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళు ఇప్పుడు 35-40లో ఉన్నారు, వీళ్ళకి ఫ్యూచర్లో వస్తుందా రాదా అని మనం తెలుసుకోగలిగే టెస్టులు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని ఎఫ్డిజి పెట్ అంటాం, వాటిలో పిట్స్బర్గ్ ప్రోటీన్ బ్రెయిన్ స్కాన్ చేసి పెట్ స్కాన్ అంటాం. వీళ్ళు ఈ పర్టికులర్ వాళ్ళలో ప్లాక్స్ ఏమైనా బ్రెయిన్లో ఎక్స్ట్రాగా ప్లాక్ అంటామండి. ఇవి అల్జిమస్ డిసీజ్లో ఏమవుతుందంటే ప్లాక్స్ అనేవి బ్రెయిన్లో వెళ్ళి పుడిగిపోతుంది, బ్రెయిన్ సెల్స్ని వెళ్ళి బ్లాక్ చేస్తాయి ప్లాక్స్. ఈ ఎవరికైతే ఎక్కువ ఈ ప్లాక్ కంటెంట్ ప్లాక్స్ ఎక్కువగా ఉంటాయి అనేది మనం ఇమేజింగ్ మనం స్కాన్ తీసి తెలుసుకోవచ్చు. ఈ ప్లాక్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆ ప్లాక్ మనం ఇచ్చే మందులతో తగ్గుతుందా లేదా అని లంబార్ పంక్చర్ అంటాం, కొంచెం స్పైనల్ ఫ్లూయిడ్ తీసి ఆ బీటా 2 లైపోప్రోటీన్ ఎంత ఉంది అవి చూసి వాటికి యాంటీ ప్లాక్ ఏజెంట్ అంటే ప్లాక్ బస్టర్ అంటాం, ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఈ ప్లాక్స్ ఏమైనా తగ్గించగలమా, ఫ్యూచర్లో వీళ్ళకి రాకుండా చేయగలమా, లేకపోతే ఎర్లీగా వచ్చింది ఈయనకి ఫ్యూచర్లో ఆపగలమా, ఇప్పుడు రీసెర్చ్ అంతా వాటిల మీద నడుస్తుంది. సో మేబీ నెక్స్ట్ కమింగ్ 10 ఇయర్స్లో ఇంట్లో ఎవరికైనా డిమెన్షియా వచ్చినా కూడా వాళ్ళ నెక్స్ట్ తరంకి రాకుండా మనం బ్లాక్ చేయడం, లేకపోతే వచ్చినా కూడా ఎర్లీగానే ప్రివెంట్ చేయగలం, ఒక స్టేజ్కి రావచ్చు. బట్ వీటన్నిటికన్నా ముందు 30% డిమెన్షియాస్ని మనం మన ఫిజికల్ యాక్టివిటీస్ ఫుడ్ హ్యాబిట్స్తోనే మనం కంట్రోల్ చేయగలం.
1: ఇది లింగ భేదం ఏమైనా ఉందండి?
0: ఇది డిపెండ్స్, ఒక్కొక్కరికి ఈ ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియాస్ ఎక్కువగా పురుషుల్లో వస్తూ ఉంటుంది. అల్జిమర్స్ డిమెన్షియా ఏజింగ్ ప్రాసెస్, దాంట్లో మేల్స్ ఫీమేల్స్ అని లేదు. లాంగ్ లివిటీ ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఇప్పారు, సపోజ్ 80 తర్వాత ఎక్కువ లేడీస్ ఉన్నారు అనుకోండి, మనం అది 80 తర్వాత పీపుల్ తీసుకున్నప్పుడు లేడీస్లో ఉంటే లేడీస్లో కామన్ అనుకుంటాం, బట్ దట్ బయాస్డ్, ఎందుకంటే ఆ 80 తర్వాత ఎంతమంది పురుషులు ఉన్నారు ఎంతమంది స్త్రీలు ఉన్నారు, 80 తర్వాత లేడీస్ ఎక్కువగా ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువగా చూడొచ్చు. బట్ వీళ్ళు మెయిన్లీ ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియాస్, కొంచెం లింగభేదం ఉన్న డిమెన్షియాస్ కూడా ఉంటాయి, బట్ మెయిన్లీ డిమెన్షియా ఈజ్ ఏ డిసీజ్ ఆఫ్ ఏజింగ్. ఏజింగ్ ఏజ్ పెరిగే కొద్దీ డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువగా జరుగుతుంది.
1: మీ దగ్గరికి వచ్చే పేషెంట్లలో ఎక్కువ శాతం ఎలాంటి వాళ్ళు, ఎలాంటి కేసులు మీ దగ్గరికి వస్తుంది?
0: ఇది మన ఇండియాలో ఇప్పుడు మనం చెప్తున్నంత వెస్ట్రన్ ఈ అల్జిమర్స్ డిసీజ్ ఇవన్నీ వెస్ట్రన్ పాపులేషన్లో చాలా కామన్. మన ఇండియన్స్లో ఎక్కువగా మతిమరుపు వచ్చేవి ఈ వాస్కులర్ డిమెన్షియా అంటారు. వాస్కులర్ అంటే బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గిపోవడం వలన వచ్చే డిమెన్షియా, లేదా బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడం వలన రక్తనాళాలు పగిలిపోవడం వలన వచ్చేది. సో ఇండియన్స్లో మనకి ఎక్కువగా హార్ట్ డిసీజెస్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాలు కూడా ప్రాబ్లం ఉండి వాస్కులర్ డిమెన్షియాస్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వాస్కులర్ డిమెన్షియాతో ప్లస్ పాయింట్ ఏమిటంటే వీటిని ఎర్లీగా గుర్తించడం వలన వీటిని డీజనరేటివ్లా కాదు, వాస్కులర్ వెజల్ని వన్స్ ఒకసారి కానీ మనం అది ఎర్లీగా గుర్తించగలిగి సరైన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే 70-80% ఆఫ్ ద డిమెన్షియాని మనం రివర్స్ బ్యాక్ చేయొచ్చు. సో డీజనరేటివ్లో అలా అవ్వదు, డీజనరేటివ్లో సెల్ కౌంట్ తగ్గిపోతుంది, దానికి మనం ఇంకేం చేయలేం. దీంట్లో ఏమిటంటే మన సెల్స్ అట్ రిస్క్ మనం ముందే గ్రహించామనుకోండి, వెజల్స్ ఏమి బ్లాక్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ అవి ఏమైనా మనకి ఆపినప్పుడు బ్రెయిన్లో ఈజీగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువలన ఏమిటంటే ఫిజికల్ యాక్టివిటీ, బ్రెయిన్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ ఈ మూడు మనం సరిగ్గా చేసుకోగలిగితే వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోగలిగితే మనకి డిమెన్షియా చాలా వరకు తగ్గుతుంది. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇండియన్ పాపులేషన్, ఏజ్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఇప్పుడు పెరుగుతూ వస్తూ ఉంది. ఇంతకుముందు మన సగటు ఎంత మహా అయితే 55-60 ఈ ఏజ్లో ఉండేది, ఇప్పుడు నెక్స్ట్ 10 ఇయర్స్లో మనం ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మేబీ 75 క్రాస్ అవ్వచ్చు, 75 క్రాస్ అయినప్పుడు ప్రతి 100లో 10 మందికి డిమెన్షియా వస్తుంది అంటే అది సొసైటీకి బర్డెన్, ఎందుకంటే మన అంత ఎకనామికల్లీ మనం కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే అంత అంత ఏమంటారు అంత ఫైనాన్షియల్లీ అంత ఇది కాదు,
1: పటిష్టం కాదు.
0: దానివల్ల ఏమవుతుంది, అది ఫ్యామిలీ మెంబర్స్కి ఈయన కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వలేడు, ఫ్యామిలీ మెంబర్స్ ఆయన కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇప్పించుకోగలగలేదు, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ కాస్ట్ కూడా పెరిగి ఫ్యామిలీ మీద బర్డెన్ పడిపోతుంది. సో దీనివల్ల ఇంకా నెక్స్ట్ కేర్ గివర్ని వీళ్ళు ఎవరిని పెట్టుకోలేదు. సో దీనికి మనం ముందు రెడీ అవ్వాలి, నెక్స్ట్ 10 ఇయర్స్కి మనం ఏం చేయగలగాలి అనేది ఆలోచించగలగాలి. సో మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అందుకే ఇంత చాలా మంచి క్వశ్చన్ అడిగారు, మనకు వచ్చే డిమెన్షియా అల్జిమర్స్ డిమెన్షియాలు కాకుండా ఈ వాస్కులర్ డిమెన్షియాస్ కామన్. ఈ వాస్కులర్ డిమెన్షియాస్ ఇన్ఫెక్షన్స్, న్యూరో ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్లో చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చిన్న డిమెన్షియాస్లో రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్స్ వాటిని ఎర్లీగా గ్రహించడం వల్ల కానీ ఈ వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్లీ హార్ట్ ప్రాబ్లమ్, బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ ప్రాబ్లమ్ వీటిని ఎర్లీగా గుర్తించడం వల్ల డిమెన్షియా అనేది రాకుండా మనం ముందే ప్రివెంట్ చేయగలం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ కూడా పెరుగుతుంది. మన సబ్ పాపులేషన్ ఇది మనం ఈ నెక్స్ట్ 10 ఇయర్స్కి అనేది ఈ పాపులేషన్ ఎలాగో అల్జిమర్స్ని మనం ఎలాగో ప్రివెంట్ చేయలేదు, అది ఏజ్ పెరిగే కొద్దీ అట్లీస్ట్ ట్రీటబుల్ డిమెన్షియాస్ని మనం ఎర్లీగా గుర్తించగలిగే

0: జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి దాని గురించి.
1: అయితే కొంతమంది అనుభవరీత్యా కానీ వయసు రీత్యా కానీ జ్ఞాన సముపార్జన చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వాళ్లతో మనం విషయాలను చర్చించేటప్పుడు ఏం చేస్తుంటారంటే, ఒక విషయం మాట్లాడుతూ మాట్లాడుతూ వేరే ఒక విషయంలోకి వెళ్ళిపోతారు. ఇది తరచుగా మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే, అన్ని విషయాలు మర్చిపోయాను అంటారు, డబ్బులు విషయం వచ్చేసరికి మాత్రం ఏమాత్రం మర్చిపోరండి. అది నేను గమనించాను. ఈ రెండు విషయాల గురించి మీరు చెప్పాలి.
0: రెండోది విషయం మతిమరుపు కాదు, అది కావాలన్నా వాళ్ళు మిగిలినన్ని మర్చిపోతున్నారు. దట్ ఇస్ మినిమల్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ కూడా కాదు అది. అంటే నేను మర్చిపోయినాను అంటాడు, ఫ్యామిలీ మెంబర్స్ ఏం లేదండి, ఆయన ఏం మర్చిపోలేదు అంటాడు.
1: లెక్కలు మాత్రం పక్కాగా ఉంటాయండి,
0: మిగిలి కూడా పక్కాగా ఉంటాయి, వాటిని బయటపెట్టరు అంతే. సో మిగిలిన ఈ డిమెన్షియా, మీరు చెప్పింది అటెన్షన్,
1: ఒక విషయం
0: ఒక అటెన్షన్ స్పాన్, ఎగ్జిక్యూషన్. ఈ రెండు, అటెన్షన్ స్పాన్ అండ్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మనం ఏదైనా మనం మాట్లాడినప్పుడు దానిలో ఎంత మనం అటెన్షన్ ఉంచాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనకి ఫ్రంట్ బ్రెయిన్లో, ఫ్రాంటల్ లోబ్లో మనకి నిక్షిప్తమై ఉంటుంది. ఆ ఫ్రాంటల్ లోబ్ వెనక మెదడుకి సప్లై చేస్తూ ఉంటుంది. ఈ కనెక్షన్స్ ఏమైనా పోయినప్పుడు, అంటే ఫ్రాంటల్ బ్రెయిన్ నుంచి అరే సబ్ కార్టెక్స్లోనో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మెయిన్లీ ఇది ఎక్కువగా ఈ టాపిక్ డైవర్షన్ లేకపోతే సడన్గా మర్చిపోవడం ఎక్కువగా అనేది సబ్ కార్టికల్ డెమెన్షియా అంటారు. అంటే మనం మళ్ళీ హింట్ ఇవ్వగానే మళ్ళీ మనకి వెంటనే వచ్చేస్తాడు ఆయన దారిలోకి. సో ఆ సబ్ కార్టికల్ పైన ప్రాసెసింగ్ బాగానే అవుతుంది, కిందకు వచ్చే సిగ్నల్లో ప్రాబ్లం అవుతూ ఉంటుంది వీటిలో. ఈ సబ్ కార్టికల్ డెమెన్షియాస్ మన ఇండియన్ పాపులేషన్లో ఎక్కువగా సబ్ కార్టికల్ మెయిన్ సేమ్ అదే వాస్కులర్ డెమెన్షియాస్. సో వాస్కులర్ ఏమైనా చిన్న ఆ సబ్ కార్టికల్లో చిన్న చిన్న క్లాట్స్ ఏమైనా ఉన్నా వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. అటెన్షన్ స్పాన్ తక్కువగా ఉన్నా కూడా జరుగుతూ ఉంటుంది.
1: కుటుంబ సభ్యుల యొక్క మద్దతు చాలా ఏ విధంగా ఉండాలి, సహకారం ఏ విధంగా ఇవ్వాలి ఇలాంటి వ్యక్తులకి?
0: చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కుటుంబ సభ్యులు రెండు రకాలండి. ఈ డిమెన్షియా మెయిన్లీ, డిమెన్షియా ఇస్ నాట్ ఎ సింగిల్ పర్సన్ డిసీజ్ అండి, ఆయనకు ఒకరికే వచ్చిపోయేది కాదు, ఇట్స్ ఏ డిసీజ్ ఆఫ్ ఎంటైర్ ఫ్యామిలీ. సో కుటుంబ సభ్యులు కూడా ఆయనకి ఎలా హెల్ప్ చేయాలి, ఈయన దీని నుంచి ఎలా బయటపడాలి, ఈ రెండు విషయాలు మనం చూడాలి. ఇక్కడ కుటుంబ సభ్యులు మ్యాక్సిమం ఆయనకి మెమరీ లాస్ ఉన్నప్పుడు మనకి వాళ్ళు ఫస్ట్లో ఇనీషియల్గా హెల్ప్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. వన్స్ ఒకసారి ఈ మెమరీ లాస్ ఒక్కదానితోనే ఆగదండి ఇది డిమెన్షియా, వాళ్ళకి బిహేవియల్ సింప్టమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. బిహేవియల్ సింప్టమ్స్ అంటే మిమ్మల్ని మీరు నమ్మకపోవడం, ఇవి నా కొడుకే మీరు అయినా కూడా నేను నమ్మను, మీరు ఎవడో వేరేవాడు అంటాను, నేను నన్ను చంపడానికి నువ్వు వచ్చావు అంటాను, అలాగే అక్కడ ఏదో పాము ఉంది అది వచ్చి నన్ను కరుస్తుంది అంటాను, అక్కడ ఏముండవు, హాలుసినేషన్స్ డిల్యూజన్స్ ఇవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల అంటే మనం అర్థం చేసుకునే లక్షణం ఆ కేర్ గివర్కి ఉండాలి. ఇదేంటి ఎంత సేవ చేస్తున్నాను, ఇది నా కొడుకు కాదు అంటున్నాడు, ఇదేమిటి ఎలా అంటున్నాడు అని ఆయనకు ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఆయన సేవ చేయలేడు, అట్ ద సేమ్ టైం ఇంకా కంప్లీట్ అవ్వదు, ఇంకా తర్వాత ఇంకా ఆయన పూర్తి చేయలేడు. సో ఆ ఒక దాంట్లో కేర్ గివర్ బర్డెన్ అంటారు ఇవన్నీ, ఒక్కొక్క టైంలో బర్న్అవుట్ వచ్చేస్తుంది ఎవరికన్నా, ఇంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం ఏం చేసినా మళ్ళీ ఈయన ఎలా అంటున్నాడు అని చెప్పి ఆ బర్న్అవుట్ వస్తుంది. అలాంటి టైంలో వాళ్ళకి మిగిలిన సోషల్ సపోర్ట్ అవసరం. అంటే ఆయన ఒక్కడే చేయలేడు, కొడుకు ఒక్కడే చేయలేడు, ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళు, కోడలో లేకపోతే ఇంకెవరు, కుటుంబ సభ్యులు మిగిలిన వాళ్ళందరూ హెల్ప్ చేయడు. అలా అని చెప్పి ఈయనకి కుటుంబ సభ్యులు హెల్ప్ చేయలేని మనం ఒక 2 మంత్స్ మన ఇంట్లో ఉంచుకొని 2 మంత్స్ వేరే వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా అది ప్రాబ్లమే. ఏమవుతుందంటే ఈయన ఇంట్లో ఉన్నప్పుడు బాత్రూమ్ ఎక్కడ, బెడ్రూమ్ ఎక్కడ, ఈయనకి అన్ని అలవాటు ఉంటాయి. కొత్త ప్లేస్కి వెళ్ళగానే మళ్ళీ కొత్త మొత్తం కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్లో ఏమవుతుంది అంటే ఇంకా ఉన్న మెమరీ కూడా ఇదైపోతుంది అదైపోతుంది అని గాబరాలో ఉన్నది కూడా మర్చిపోతూ ఉంటాడు. దానివల్ల డిమెన్షియా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయిపోతుంది. సో ఆయనకి ఎప్పుడూ తెలిసిన ప్లేసే ఉంచాలి, తెలిసిన వాళ్ళు అందరూ కలుస్తూ ఉండాలి, అందరూ సోషల్ ఇంటరాక్షన్ ఉండాలి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండాలి. అంటే ఫిజికల్ అండ్ సోషల్ ఇంటరాక్షన్ బోత్ ఈ రెండు ఉన్నప్పుడు డిమెన్షియాని కొంచెం లేట్ చేయగలం. మనం ఏదో వంతుల వారీగా 2 నెలలు ఎక్కడ 2 నెలలు ఎక్కడ అన్నట్టుంటే అది డిమెన్షియా చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది, ఈయన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా సరిగ్గా ఉండదు. సో కుటుంబ సభ్యులు నేను ఒప్పుకుంటాను, కుటుంబ సభ్యులకి కేర్ గివర్ బర్డెన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఎలా, ఎందుకనే సొసైటీస్ ఉన్నాయి, ఇప్పుడు అల్జీమర్ సొసైటీ అని ఉంది. సో దానివల్ల మిగిలిన వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా యుఎస్లో వాటిల్లో అయితే అల్జీమర్ సొసైటీ లైక్ అల్జీమర్స్ నర్స్, డిమెన్షియా నర్స్, డిమెన్షియా మేనేజర్స్ లైక్ వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి ఏం చేయాలి, బట్ ఇవన్నీ ఫైనాన్షియల్గా కూడుకున్న విషయాలు ఇవి. సో మనం సోషల్గా ఏం చేయగలం, మనది అసలు యాక్చువల్గా ఫస్ట్ నుంచి మనది అసలు మన కల్చర్లోనే మన అందరూ కలిసి ఉండేది, మనం ఇప్పుడు ఇది మనం ఇలా చేసుకున్నది ఉమ్మడిగా ఉండేవారు. సో అప్పుడు సపోర్ట్ ఎవరో ఒకరి నుంచి ఏదో రకంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది, అంతా అసలు మనకు ప్రాబ్లం ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయో దానివల్ల కేర్ గివర్కి ప్రాబ్లమే, డిమెన్షియా పేషెంట్కి ప్రాబ్లమే.
1: కొంతమంది పెద్దవాళ్ళు సపర్నిజర్లను స్వీకరించరండి, అట్ నువ్వు నాకేదో చేస్తున్నావు, నేను నా అంతటి నేను చేసుకోగలిగే కెపాసిటీలో ఉన్నాను అన్న భ్రమలో ఉంటారు. అప్పుడు ఎలా,
0: అది రెండు, ఒకటి ఆయన మీరు చేస్తారు మీరు చేయగలరు అని చెప్తూ ఆయనకి చిన్నపిల్లాడికి ఎలాగైతే చెప్తామో అలాగే ఆయన ఒప్పించి పక్కన మనం సూపర్విజన్ అంతే జస్ట్ అలా చేస్తూ ఉండాలి. కానీ ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇనీషియల్గా మతిమరుపు మోటార్ యాక్టివిటీ బాగానే ఉంటుంది, ఓన్లీ మన హయ్యర్ మెంటల్ ఫంక్షన్ మనం ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఈ విషయాల్లోనే ప్రాబ్లం ఉంటుంది. లేటర్ ఆ తర్వాత మధ్య మధ్యకి ఎఫెక్ట్ అయినప్పుడు నడవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది,

0: పడిపోతారు. పడిపోయిన తర్వాత వన్స్ ఓల్డ్ ఏజ్లో పడిపోయినాక మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఏమైనా బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఆ డయాబెటీస్, కార్డియాక్ ప్రాబ్లమ్, ఈ డిమెన్షియా, వీటి వలన చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఈ ఫాల్స్ రాకముందైనా ముందుగానే మనం గ్రహిస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు విజిలెంట్గా ఆయన ఏం చేస్తున్నారు, ఏమిటి, వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నారు, అలా అని చెప్పి మరి పూర్తిగా మన సహకారం, అంటే ప్రతిదీ చిన్నపిల్లని పట్టుకొని వెళ్ళినట్టు కాకుండా అలానే వదిలేసినట్టు కాకుండా ప్రతిదీ గమనిస్తూ ఉంటే మనకు అవుతుంది. బట్ అది చెప్పడం ఈజీయే, చేయడం కొంచెం కష్టం అది. కానీ ఈ టైప్ ఆఫ్ విజిలెంట్ మాత్రం అయితే ఉండాల్సి వస్తుంది.
1: చక్కటి విషయాలు తెలియజేశారండి డాక్టర్ కె సురేష్ కుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు సంధ్యారాగం కార్యక్రమంలో వృద్ధాప్యంలో మతిమరుపు నివారణ చికిత్స ఈ అంశంపై డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ బేత రామసూర్యప్రకాశరావు.

స్వచ్ఛతాహీ సేవ. ఈ అంశం గురించి మనం రోజు మాట్లాడుకుంటున్నాం. ఈ విషయం శ్రోతలకు తెలుసు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేదైనా ఒక పండగ పబ్బం లాంటివి ఏమైనా వచ్చినప్పుడు కానీ, మనల్ని మనం ఎంతో శుభ్రంగా అందంగా ఉండేలాగా తీర్చిదిద్దుకుంటాం కదా. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మనుషులే కాదు ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా

అలాంటప్పుడు అంటే పర్యావరణాన్ని కాపాడుకునే భాగంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, పర్యావరణాన్ని కాపాడడం కంటే మనం ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు. మనం దాన్ని చెత్త చేయకుండా ఉంటే చాలు. అంటే మన చేతుల్లో ఉన్న చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయటమో, లేకపోతే ఇది నా ప్రదేశం కాదు కాబట్టి పర్వాలేదులే ఇక్కడ పారేయొచ్చు, ఇది నా ఇల్లు కాదు కదా ఎక్కడ ఏం పడేసినా పర్వాలేదు అని రోడ్ల మీద లేదా ఇంటి చుట్టుపక్కల బయట, అంటే మన పరిసరాలు కాకుండా బయట ప్రదేశాల్లోని చెత్త చెదారం పడేసేయటం, అలాగే అక్కర్లేని ప్లాస్టిక్, ఎక్కువగా ప్లాస్టిక్ని వాడడం, ఆ చెత్తని పడేయటం, ఇలాంటివన్నీ కామన్గా చేస్తూ ఉంటాం. కానీ ఇది మనల్ని మనకి మనమే హాని చేసుకుంటున్నాం అన్న విషయం ఇందులో దాగిందనమాట. అయితే ఈరోజు అంశం ఏంటి అంటే, బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం స్వతహాగా మన చేత ఒక బ్యాగ్ని, అంటే ఏదో ఒక బ్యాగ్ని క్యారీ చేయటం చాలా అవసరం. మనతో పాటు ఒక బ్యాగ్ని తీసుకువెళ్తూ ఉండాలి. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలుష్యంలో ముఖ్య పాత్ర వహిస్తున్నది ఏంటి అంటే, వన్ టైం యూజ్ ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ పడేయటం. అంటే ఒక్కసారి వాడేసి ప్లాస్టిక్ వస్తువుల్ని విసిరేస్తున్నాం. ఇది భూమిలో పూర్తిగా కలవక పొల్యూషన్ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ వన్ టైం యూజ్ ప్లాస్టిక్ వాడకం పెరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏవైనా వస్తువులు తెచ్చుకోవడానికి మనకి అనువుగా ఉండేలాగా ఒక చిన్న బ్యాగ్ని మన చేత పట్టుకొని వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. అలాగే వీధుల్లోని వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ఈ తినుబండారాలు లేదా పానీయాలు అమ్మేవాళ్ళు ఉంటారు, ఆహార పదార్థాలు అమ్మేవాళ్ళు ఉంటారు, వీళ్ళు ఏంటంటే వాటిని విక్రయించడంలో ఆ ప్లాస్టిక్ని కాకుండా పర్యావరణ హితంగా ఉండేటటువంటి వస్తువుల్ని వాడితే ఈ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించవచ్చు. ఇది ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే, ఈ వీధి వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు ఎవరున్నారో వాళ్ళే దీన్ని మొదట ప్రారంభించి తొలి అడుగు వేయాలి. వారే మా దగ్గర లేవండి, మీరు ఏదైనా మీ వస్తువులు ఏమైనా తెచ్చుకుంటే వాటితో ఇస్తాము అని చెప్పొచ్చు, లేదంటే ఇక్కడ వన్ టైం యూజ్ ప్లాస్టిక్ కాకుండా పర్యావరణ హితంగా ఉండే వస్తువులతోనే మీకు ఆహార పదార్థాలు కానీ పానీయాలు కానీ ఇవ్వడం జరుగుతుంది అని వాళ్ళే ఒక తొలి అడుగు అనేది తీసుకుంటే ఈ పర్యావరణ కాలుష్యాన్ని అయితే తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మనం సమాజానికి ప్రత్యేకంగా వచ్చి సేవ చేసేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మన అలవాట్లలో చిన్న చిన్న మార్పుల్ని చేసుకుంటే అదే పర్యావరణానికి మనం ఇచ్చే పెద్ద బహుమతి అవుతుంది. అదే స్వచ్ఛతా హీ సేవా.

తోటరాముడు చిత్ర నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు బడిపంతులు చిత్ర నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. రాష్ట్రంలోని నగరపాలక, పురపాలక సంస్థల పరిధిలో 11,359 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 123 మున్సిపాలిటీల ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పట్టణాలను అభివృద్దికి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తూ,
1: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చరిత్రలో ఒక హిస్టారికల్ డే, ఒకేసారి 50,000 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకు పెట్టిన ఏకైక సందర్భం. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ డే మనందరికీ. ఈరోజు 50,000 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం చరిత్రలో, రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి ఈ పెట్టుబడి ఒక గేమ్ చేంజర్గా తయారవుతుందని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన 2వ రోజు కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా నాగులపల్లిలో మంచినీటి సరఫరా పథకం ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలో 1,500 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ

0: సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉప్పాడ సముద్ర తీరం కోతకు గురికాకుండా చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: పిఠాపురంలో అడుగుపెట్టగానే కనిపించే డంప్ యార్డుకి శాశ్వత పరిష్కారం మేము చూపించాం. 6 కోట్లతోటి 11 గ్రామీణ చెరువుల్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. అలాగే చాలా కష్టసాధ్యమైనది ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎన్నాళ్ళుగో వేధిస్తున్న సముద్రపు కోత సమస్య, దానికి శాశ్వత పరిష్కారం కావాలంటే దానికి దాదాపు 323 కోట్లు పైగా రక్షణ కూడా ఖర్చుతోటి రక్షణ కూడా నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించాం.
0: ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడుతున్నప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 20% పెరిగిందని, విద్యుత్ అవసరాలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జెన్కో ద్వారా 5,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన సమయంలో బయట నుంచి కూడా విద్యుత్ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే గంటల వ్యవధిలోనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో వినియోగదారుల ప్రాధాన్యతలు క్రమంగా విదేశీ వస్తువులు, పెద్ద బ్రాండ్ ఉత్పత్తుల వైపు మళ్లడంతో కుటీర పరిశ్రమ, చేతి వృత్తుల వారికి మార్కెట్లో సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత, వోకల్ ఫర్ లోకల్ ప్రచారం ద్వారా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో చేతి వృత్తుల వారికి స్థానికంగా గిరాకీ పెరిగే అవకాశం ఏర్పడింది. వోకల్ ఫర్ లోకల్ ద్వారా తరతరాలుగా కొనసాగుతున్న భారతీయ వారసత్వాన్ని పరిరక్షించడంలో భాగంగా చేతి వృత్తులు, చేనేత రంగం, విశ్వకర్మ సంప్రదాయాలకు గౌరవం, మద్దతు, అవకాశాలు కల్పించడంపైన దృష్టి సారించారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశీయ ఉత్పత్తి, ఉపాధి, స్వావలంబనకు మద్దతు తెలపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: వోకల్ ఫర్ లోకల్ మంత్ర కో అప్నానా హోగా, హమ్ సంకల్ప లే కి హమ్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కో హి బడావా దేంగే. హమారే ఘర్ మే జో కుచ్ భీ నయా సామాన్ ఆయేగా, मैं नए सामान की बात कर रहा हूं, हमारे घर में जो भी नया सामान आएगा वो स्वदेशी ही होगा.
0: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్లో 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,
3: సుమారుగా 5,800 మంది కానిస్టేబుల్స్ ఈ రోజు బయటకు వస్తున్నారు. వాళ్ళలో సుమారుగా 1,000 మంది లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు. ఈ 9 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోని కూడా చాలా మంది చాలా కఠినంగా ఉంటాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్ అది ఉండాలి. అక్కడికి అన్నిటికీ మించి డిసిప్లిన్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. ఈ రెండింటికి మించి మానవత్వం కూడా, హ్యుమానిటీ కూడా ఉండాలి ఒక పోలీసులు.
0: ఉత్తరాంధ్రలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధతతో సిద్దంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాల పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్, ఎస్పీతో సమీక్ష నిర్వహించారు. తీరప్రాంత గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. మరోవైపు విజయనగరం జిల్లాలోనూ తుఫాను హెచ్చరికల

నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సిద్దంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. అత్యవసర సేవల కోసం శ్రీకాకుళం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0894224557. విజయనగరం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0892223694947ను సంప్రదించాలని మంత్రి సూచించారు. పోషణ్ మాసోత్సవ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన 2 రోజుల పోషణ్ మాసోత్సవ చిత్ర ప్రదర్శనను పార్లమెంటు సభ్యులు దగ్గుపట్టి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంపై ప్రచురించిన సేవా సంకల్ప అభియాన్ ప్రచురణను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో బాలింత మహిళల శిశువుల సమగ్ర పోషణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక పథకాలను, ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీబీసీ డైరెక్టర్ జి సురేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర సహకార బ్యాంకుల్లో పారదర్శక లావాదేవీల కోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆధునికీకరించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంగణాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
0: అన్ని అయిపోయాయి.
2: బడ్జెట్ రెడీ అయిందా?
0: 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి
0: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
3: ఆర్బీఐ అంటోంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

ఈరోజు మధ్యాహ్నం 2:30 రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకంలో శ్రీకృష్ణుని పాత్ర గురించి శ్రీ టి వీరభద్రాచారి పాడిన రంగస్థల పద్యాలు వింటారు హార్మోనియం శ్రీ పి హరిబాబు. అలాగే ఈరోజు సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం. ఈ కార్యక్రమంలో శ్రీ రెడ్డి సత్యనారాయణ పాడిన లలిత గీతాలు వింటారు. కీబోర్డ్ సహకారం శ్రీ సిహెచ్ ఈశ్వర్, తబల శ్రీ బి ధనుంజయ. అలాగే 7:15 కిసాన్

వాణి కార్యక్రమంలో నేల సంరక్షణ ఆవశ్యకత అవకాశాల గురించి నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి గురుమూర్తి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి.

అలాగే రాత్రి 8 గంటలకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహనంపై శ్రీవారి విహరణ. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ మరియు డాక్టర్ ఎంజి నందన్ భట్. ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఈనాటి కార్యక్రమంలో పర్యావరణం, ఆరోగ్యం ఈ అంశంపై వ్యాఖ్యానంతో కూడిన కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాత శ్రీమతి డివి మానస.
1: మహిళామణికి స్వాగతమండి. జలజల పారే జలపాతాల హోరు అంటూ కోయిల గానం, చల్లగా వీచే పవనాల తాకిడి, నెమలికి నేర్పిన నడకయిది అనేలా నెమలి నాట్యాలు, అంబరానికి అందాన్ని అద్దే ఇంద్రధనుస్సు, శరీరానికి ఆరోగ్యాన్ని అందించే రవికిరణాలు, మేనుకు చల్లదనాన్ని అందించే చందమామ, మనల్ని అమ్మలా హత్తుకునే పుడమి తల్లి, ఇంతమంది మధ్య కూర్చుని కళ్ళు మూసుకుని వీటి సవ్వడులను వింటూ ఆనందిస్తే ఆ అనుభూతే వేరుకదు. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. కానీ అలాంటి అవకాశం మనకి, మన తర్వాతి తరాలకి ఉన్నదంటారా? సంశయమే. గాలి, నీరు, నేల, చెట్లు, అడవులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, మనుషులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవుల కలబోతే కదా పర్యావరణం. నిజానికి ప్రకృతికి మన అవసరం లేదండి, కానీ మనకు ప్రకృతి లేకుంటే జీవితమే లేదు. మనకు స్వచ్ఛమైన గాలి కావాలి, పరిశుభ్రమైన నీరు కావాలి, కలుషితం కాని ఆహారమూ కావాలి, చుట్టూ పరిశుభ్రమైన పరిసరాలు కావాలి కదూ. ఎందుకు ఇవేమైనా కలుషితమైతే మన ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. మనిషి ఆహారం లేకుండా కొన్ని రోజులు జీవించగలడు, నీరు లేకుండా కొంతకాలం మాత్రమే జీవించగలడు, కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా జీవించడం కష్టం. అంత ముఖ్యమైన గాలినే మనం కాలుష్యం చేసేస్తున్నాంగా. వాహనాల పొగ, పరిశ్రమల నుంచి వచ్చే పొగ, చెత్తను కాల్చడం, నిర్మాణ పనుల నుంచి వచ్చే దుమ్ము, ఇవన్నీ కూడా గాలి నాణ్యతను ప్రభావితం చేస్తాయి అని మనం చిన్నప్పటినుంచి చదువుకున్నాం, మన పిల్లలకి కూడా చెప్తూ వస్తున్నాం. కలుషితమైన గాలి ముఖ్యంగా మన శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమవుతారు కదూ. అందుకే ఇవన్నీ విన్నాం, పిల్లలకి చెప్పాం, కానీ అవే మన చేతలలో, మన పిల్లల చేతలలో కూడా ఉండేలా చూసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. చెత్తను కాల్చకూడదు, అవసరం లేని వాహన వినియోగాన్ని తగ్గించాలి, ప్రజా రవాణాను ఉపయోగించాలి, చెట్లు పెంచాలి, ఇవన్నీ చేస్తే వీలైనంత వరకు గాలి కలుషితం అవ్వకుండా చూడొచ్చు అని పిల్లలకి చెప్తూ వాళ్ళ చేత చేయిస్తే

ఇంకా బావుంటుంది కదూ. మీరు చెప్పండి, నీరు లేకపోతే జీవం ఉంటుందా? ఉండదు కదూ. కానీ మన అవసరాల కోసం నదులు, చెరువులు, సముద్రాలు ఇలాంటి ఎన్నో నీటి వనరుల్ని మనం కలుషితం చేస్తున్నాం. ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు కానీ, పరిశ్రమల వ్యర్థాలు కానీ, ప్లాస్టిక్, ఇతర చెత్తను మనం నీటిలో కలిపేస్తూనే వస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? నీరు అనేది కలుషితమవుతుంది. కలుషితమైన నీటిని మళ్ళీ ఉపయోగించడం వల్ల విరోచనాలు, వాంతులు ఇలాంటి ఎన్నో అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. అంతేకాదు, నీరు కలుషితం అవ్వడం వల్ల దానిలో నివసించే చేపలు, జలచరాలు ఇలా అన్నీ కూడా, అంటే మొత్తం జల పర్యావరణ వ్యవస్థ మొత్తం ప్రభావితం అవుతుంది. అందుకే నీటిలో ఎప్పుడూ కూడా మనం చెత్త వెయ్యకూడదు. అలాగే మనం ఇంట్లో కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తుంటాం, అంటే ఆ రసాయన వ్యర్థాలను కూడా మనం నీటి వనరుల్లోకి వదలకూడదు. మనం ఉపయోగించే ప్రతి నీటి బొట్టు వెనుక ప్రకృతి యొక్క ఎంతో విలువైన వనరు ఉందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన తర్వాతి తరాలు దాహార్తితో బాధపడకూడదు. అవునా? అది మన చేతుల్లోనే ఉందండి. కార్యక్రమంలో ఒక పాట విందామా?

మరి భూమి విషయానికి వస్తే మనం వేసే ఈ చెత్త అయితే ఉంది చూశారు, నిజంగా దానివల్ల మన చుట్టూ ఉన్న పర్యావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్లాస్టిక్ నేలలో సులభంగా కుళ్ళిపోదు, మనకు తెలుసు కదా విషయం. ఇది నేలలోనే కాదు నీటి మార్గాల్ని కూడా అడ్డుకుంటుంది. అలాగే చాలా చోట్ల చూస్తూనే వస్తున్నాం ఆవులు, కుక్కలు, ఇలా ఎన్నో రకాల జంతువులు, పక్షులు, ఇవన్నీ కూడా మనం ప్లాస్టిక్ కవర్లో చెత్తను వేసి దాన్ని మనం బయట విసిరేస్తే అది ఆహారం అనుకొని తింటూ వస్తున్నాయి చూశారు. నిజంగా అవి చూసినప్పుడల్లా ఎంతో బాధ అనిపిస్తుంది. మనం మన ఆరోగ్యం గురించి ఆలోచించట్లేదు, మనల్ని కాపాడే పర్యావరణం ఆరోగ్యం గురించి కూడా ఆలోచించట్లేదు. ఇక జంతువులు, పక్షులు, వాటి ఆరోగ్యం పాడవడానికి కూడా మనం కారణభూతులమవుతున్నామేమో ఆలోచించండి. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి, నాకు ఇది నిజంగా అవసరమా? అవసరం లేని ప్లాస్టిక్ను తిరస్కరించడం కూడా పర్యావరణ పరిరక్షణ

లక్ష్యంలో ఒక భాగమేనండి. ఇక బయట ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నాయి. వేసవకాలమా, వర్షాకాలమా, శీతాకాలమా అనే కాలాలను మర్చిపోయి చాలా రోజులే అవుతుంది. విపరీతమైన ఎండలతో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక బయటకు వెళ్ళి పనులు చేసుకునేవారైతే చెప్పాల్సిన అవసరమే లేదు. చుట్టూ ఉన్న చెట్లు గురించి వెతుకుతున్నారు కదూ. నిజానికి చెట్లు మనకి ఎన్నో చేస్తాయండి. మనకి నీడనిస్తాయి, ఆహారాన్నిస్తాయి, పక్షులకి ఆశ్రయమిస్తాయి, మన నేలని కాపాడుతాయి, పర్యావరణం సమతుల్యతగా ఉండడానికి సహాయపడతాయి. ఆలోచించండి, మన చిన్నప్పుడు మనం ఒక విత్తనం నాటమే అనుకోండి, మనం ఎలా అయితే పెరుగుతూ వస్తామో అది కూడా మనతో పాటు పెరుగుతూ వస్తుంది. అంటే ఒక చెట్టు పెరగడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది కాదు. మరి దాన్ని నరికేయడానికి కొన్ని నిమిషాలు చాలు కదా. అందుకే చెట్టుని నాటడం మాత్రమే కాదండి, నాటిన చెట్టుని పెంచడం కూడా మన బాధ్యతే. ఇంటి చుట్టూ వీలైనంత పచ్చదనం పెంచామే అనుకోండి, మనకి స్వచ్ఛమైన గాలి అందుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన ఆలోచనలలో పాజిటివిటీ పెరుగుతుంది. గాలి, నీరు, ఆకాశం, భూమి, ఈ పంచభూతాలతో పాటు మనుషులు, జంతువులు అన్నీ కూడా పర్యావరణంలో భాగమే. మరి అలాంటి భాగస్థులమైన మనం తినే ఆహారం కూడా ఆ పర్యావరణంలో భాగమే కదా. ఎప్పుడూ కూడా మనకి అవసరమైనంత ఆహారం తీసుకొని మిగిలిన ఆహారాన్ని వృధా కాకుండా చూసుకోవాలి. ఆహారాన్ని గౌరవించడం అంటే ప్రకృతి శ్రమను గౌరవించడం. ఎందుకంటే వ్యవసాయం కోసం నీరు, నేల, గాలి, జీవవైవిధ్యం ఇవన్నీ కూడా అవసరమే కదా. ఆహారాన్ని వృధా చేస్తే మన సహజ వనరుల్ని కూడా మనం వృధా చేసినట్టే. మనకి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత, చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే వస్తుంది. పట్టణాల్లో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, చెత్తను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం, రీసైక్లింగ్ను ప్రోత్సహించడం ఇలాంటి ఎన్నో చర్యలను చేపడుతున్నారు కూడా. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి నిబంధనలు కూడా తీసుకువచ్చారు. మరి తడి చెత్తలో కూరగాయలు, పండ్ల తొక్కలు, మిగిలిపోయిన ఆహారం వంటి జీవ వ్యర్థాలు ఉంటాయి. వీటిని కంపోస్ట్గా మార్చి సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తారు. పొడి చెత్తలో కాగితం, ప్లాస్టిక్, గాజు, లోహాలు వంటి పదార్థాలు ఉంటాయి. వీటిలో రీసైకిల్ చేయగల వాటిని వేరుచేసి తిరిగి ఉపయోగిస్తారు. అందుకనే ప్రతి ఇంటి నుంచి కూడా చెత్తను సరిగ్గా వేరుచేసి ప్రభుత్వంతో పాటుగా మన ప్రయత్నం కూడా మనం చేయడం చాలా అవసరం. అది ఒక చిన్న పని మాత్రమే, కానీ పరిశుభ్రమైన భవిష్యత్తుకు అది మొదటి అడుగు. మన ఆరోగ్యం మనకి ఎలాగైతే అవసరమో పర్యావరణం ఆరోగ్యంగా ఉండడం కూడా మనకి అవసరమండి. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన ప్రకృతి మనకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తాయి కదా. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన పర్యావరణం ఇవన్నింటినీ కలిపితేనే ఒక మనిషికి సంపూర్ణ ఆరోగ్యం అందుతుంది. మరి వీటన్నిటికీ మనం ఏం చేయగలం? చిన్న ఆలోచన, మనం చేసే ఒక చిన్న పని పెద్ద మార్పుల్ని తీసుకొస్తాయి. నీటిని ఎంత కావాలంటే అంతా వాడుకునే స్థితి నుండి డబ్బులు వెచ్చించి నీటిని తీసుకోవాల్సిన అవసరం పడుతూ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకి కాక ఎవరికి తెలుస్తుందండి నీటి అవసరం? అందుకే నీటిని వృధా చేయకూడదు. మరిన్ని విషయాల గురించి చెప్పుకునే ముందు ఒక పాట విందాం.

విద్యుత్తును కూడా అవసరమైనంత మాత్రమే ఉపయోగించాలి. ప్లాస్టిక్ వినియోగించడం గానీ ఇలాంటివి మానేయాలి. చెట్లను నాటి వాటిని సంరక్షించాలి. వాహనాలను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడికో వెళ్ళి మనం చేయగలిగినా చేయలేకపోయినా కనీసం మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలనైనా పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఇతరులకు కూడా పర్యావరణ ఆరోగ్యం మీద అవగాహన కల్పిద్దాం. ఒక వ్యక్తి రోడ్డుపై ఒక ప్లాస్టిక్ కవర్ పడేయబోతున్నాడు అనుకుందాం. ఇది ఒక్క కవరే కదా, ఏమవుతుంది అని అతను అనుకోవచ్చు. కానీ అదే ఆలోచనను లక్ష మంది చేస్తే లక్ష ప్లాస్టిక్ కవర్లు. అదేవిధంగా నేను ఒక చెట్టు నాటితే ఏమవుతుంది అని అనుకోవచ్చు. కానీ లక్ష మంది అదే ఆలోచిస్తే, లక్ష మంది ఒక్కొక్క చెట్టు నాటితే లక్ష చెట్లు. కాబట్టి మార్పు చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం పెద్దదిగా ఉంటుంది. ఈ మధ్యన సామాజిక మాధ్యమాల్లోనే నేను కొన్ని వీడియోలు చూస్తూ వస్తున్నా. చాలామంది యువకులు చెరువుల్ని నదుల్ని శుభ్రం చేస్తూ వస్తున్నారు. నిజంగా వీలైతే వాళ్ళకి సహకరిద్దాం, లేదా మనం కూడా అలాంటి పనులు చేద్దాం. మంచి ఆలోచన ఒక్కరితో మొదలైనా 10 మందికి చేరితే నిజంగా మనమే కాదు మన తర్వాతి తరాలు కూడా ఎంతో ఆనందంగా ఉంటాయి. మన చిన్నప్పటి పర్యావరణాన్ని మనం ఎలా అయితే ఆస్వాదించామో మన పిల్లలు కూడా రేపు అలాంటి పర్యావరణాన్నే ఆస్వాదిస్తారు. ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లలకి ఆస్తి ఇవ్వాలనుకుంటారు. డబ్బులు, బంగారం ఇలా ఎన్నో ఇవ్వాలనుకుంటారు. కొంతమంది మంచి చదువును ఇవ్వాలనుకుంటారు. ఎందుకు? వారి భవిష్యత్తు బాగుండాలని. మరి వారికి స్వచ్ఛమైన గాలిని, పరిశుభ్రమైన నీటిని, పచ్చని ప్రకృతిని కూడా ఇవ్వాలి కదా. నిజమైన ఆస్తి అంటే ఇదే కదా. వరదలు గానీ భూకంపాలు గానీ ఇవన్నీ కూడా ఎందుకొస్తున్నాయి అనే విషయాన్ని ఒకసారి ఆలోచించారు.

ప్రశ్నించుకుందామా? కాలాలలోని మార్పులు కూడా ఎందుకు వస్తున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే మనకి అర్థమవుతుంది కదా. పర్యావరణం ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఈపిఐ అంటారు. 2026 ఈపిఐ నివేదికను బట్టి పర్యావరణ ఆరోగ్యం విభాగంలో భారత్ 174వ స్థానంలో ఉంది అన్నారంట. మన దేశంలో PM2.5 బ్లాక్ కార్బన్ కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరగడం వల్ల ప్రజల శ్వాసకోశ గుండె సంబంధిత ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఈ నివేదిక హెచ్చరించింది. అలాగే మరొక నివేదిక ప్రకారం భూమికి ఉన్న 9 పర్యావరణ హద్దుల్లో ఇప్పటికే 7 హద్దులు దాటిపోయాయి అని చెప్పారు. సముద్ర ఆమ్లీకరణ 7వ ప్రమాదకర హద్దుగా మారిందంట. సముద్ర ఆమ్లీకరణ అనేది ఏంటంటే వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డైఆక్సైడ్ వాయువును సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడం వల్ల సముద్రపు నీటి రసాయన స్థితిలో వచ్చే మార్పు. మరి దీనివల్ల ఏమవుతుందంటే పగడపు జీవులు, పీతలు, నత్తలు, రొయ్యలు ఇలా వాటి తాలూకా రక్షణ కవచాలు నిర్మించుకోవడానికి అవసరమైన కార్బోనేట్ అయాన్లు తగ్గిపోతాయి, ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. అలాగే గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ స్థాయికి చేరుకోవడంతో వాతావరణ మార్పులు ఊహించిన దానికంటే వేగంగా వస్తున్నాయని, ఇది భవిష్యత్తులో ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతుందని కూడా చెప్పారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యావరణ క్షీణత వల్ల తలెత్తుతున్న సరికొత్త ఆరోగ్య ముప్పులను కూడా ప్రస్తావించారు. వాతావరణ మార్పుల కారణంగా విపరీతమైన ఎండలు, అకాల వర్షాల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు కొత్త ప్రాంతాలకు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయని చెప్పారు. అలాగే తీవ్రమైన వేడి వల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడి సమస్యలు కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ సదస్సులో వన్ హెల్త్ కాన్సెప్ట్ కూడా ఎంతో ప్రాధాన్యత పొందింది. కేవలం మనుషుల ఆరోగ్యమే కాకుండా అడవులు, జంతువులు, అలాగే పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం బాగుంటేనే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు సైతం స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎన్నో కీలక చర్యలు చేపడుతూనే వస్తుంది పర్యావరణ ఆరోగ్యం మెరుగుపరచడానికి. గంగానది, అలాగే ఇతర నదుల కాలుష్యాన్ని తగ్గించేందుకు నమామి గంగే ఫేజ్ 2 ప్రాజెక్టులను వేగవంతం చేశారు. పరిశ్రమల నుండి వచ్చే రసాయన వ్యర్థాల విడుదలను గణనీయంగా తగ్గించారు. మిషన్ లైఫ్ అండ్ కార్బన్ మార్కెట్ అంటే పర్యావరణ అనుకూల జీవన శైలిని ప్రోత్సహిస్తూనే పారిశ్రామిక ఉద్గారాలను తగ్గించేందుకు బడ్జెట్లో కార్బన్ క్యాప్చర్ సాంకేతికతకు ఎన్నో కోట్లు కేటాయించారు. ప్రస్తుతం పర్యావరణ ఆరోగ్యం అనేది కేవలం ప్రకృతికి సంబంధించిన విషయంగా కాదు, అది నేరుగా మానవ జీవనకాల పరిమితిని అలాగే ఆరోగ్య ప్రమాణాలను శాసిస్తున్న ఒక ప్రజా అత్యవసర పరిస్థితిగా మారింది. అందుకే పర్యావరణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. విన్నారుగా ఈనాటి అంశాన్ని. మరొక అంశంతో మీ ముందుకొచ్చేంతవరకు సెలవు తీసుకుంటుంది మీ మానస.

మీరింతవరకు పర్యావరణం ఆరోగ్యం ఈ అంశంపై వ్యాఖ్యానంతో కూడిన కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి డివి మానస.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత వార్తా ప్రసారం ఆంగ్లంలోనూ అనంతరం హిందీలోనూ ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు అలాగే వాతావరణ సమాచారం తెలుసుకుంటారు. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉండి మధ్య మధ్యలో వర్షంపాతము లేదా జల్లులు పడే అవకాశం ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో అధిక వర్షపాతం కూడా పడే అవకాశం ఉండవచ్చని తెలియజేస్తున్నారు. ఒక ఉష్ణోగ్రతల వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్ కాగా వర్షపాతం 15 మిల్లీమీటర్లుగా నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ కాగా వర్షపాతం 10.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకంలో శ్రీకృష్ణ పాత్ర శ్రీ టి వీరభద్రాచారి పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ పి హరిబాబు,

0: అర్జున, నే వధించదనన్న గైనుకు ఆశ్రయమిటియే కాక
1: తలపవైతివి నీకును నాకు కలుగు చెలిమి, తలపవైతివి చుట్టరికపు

0: అర్జున, నా మేనత్త కుమారుడివై నా అనుంగు సహోదరియకు సుభద్రకు పెనుమిడివౌట మరిందివై నాకు ఆప్తమిత్రుడువైన నీకు దురాచరణము కర్తవ్యమే. అఖిల రాజవంశములో నాకు పరాభవం తెచ్చుట నీకు భావ్యమా? అవును, ఈ అనిమిత్త విరోధములకు ఈషన్ మాత్ర విచారము నీకు కలిగిన ఎంత సాహసమునకి అలసము కట్టెదో. ఆబాల్య ప్రవర్ధమాన స్నేహితులము మనకిరుగురుకు పగగలుగుట ఈ భువనమునెల్లా అత్యంత ఆశ్చర్యమునందుచున్నవే. నీ హృదయ స్థితాభిప్రాయము నీ లోక విరుద్ధ కార్యములే చెప్పుచున్నది. ఈ కృష్ణ సాధ్యకి బలరామ ప్రముఖులు నివాత కవచ కాలకేయాది దానవు వేర విజయుడవు నీ ప్రథిత ప్రతాపాలను ముందర తృణప్రాయుడై ఉన్నాం. మేమెంతటి తేజోవిహీనులమైనను నీ భావమర్దులము కాకపోవచ్చుమా? అయ్యో, నేను నిన్ను క్షమించగలవాడనా?
1: ధార్తరాశులు ఉరుకోదరు

పడద్రోసి అలరునాడు. వారి నావతమందు చేరి నిన్నెల్ల కౌరవుల్ల కలుసునా. కొలువులో యువరాజు, కొలువులో యువరాజు గురుజలం బులమ్రోల నువ్విద కట్టిన కోకలొలుచున్నాడు. రాజసూయార్థమై బృహద్రత తను

ఈ కృష్ణునితో పనితీరినది. ఇప్పుడు అతను నిరాకరించుతున్నారు. ఏరు దాటి తెప్ప కాల్చినట్లయ్యే ఇంతటి కృతజ్ఞుడో కదువని నేను ఎన్నడూ ఎరుగను పార్థ. అందుచేత ధనుంజయ, నేను నీకు ఒక హితోపదేశమాచ్చదను సావధానముగా.

తాగితి ఒక్క ప్రాణముగా మేనులు రెండును కాక నేడు ముద్దుల మరిది గయున్ విడువు గయున్ విడువు.

అర్జున, దేహమునిత్యము, మాటయే శాశ్వతము, అనేక ఉపకారములు నచ్చిన నన్ని సమయమునందు నిరాకరించినచో ఈ జగంబుల జనంబులు నిన్ను ఆచంద్ర తారార్కము విశ్వాసఘాతకుడమని నిందితురు. నిందపడుట కష్టము కావున గైను విడువు. అర్జున, ఈ అల్పుల నిమిత్తమై నాతో వివాదమును గీయకుంటేవేని నీకు రానున్న లాభములు అనేకములు అనేకములు జరుపుకోవు. నన్ను సమయమునందు మెప్పింతివేని నీకు ఈ ధరామండలమంతయు పట్టంబు కట్టించద. నిన్ను దేవదాన మానవులలో అసమాన చరిత్రుని గావించద. శ్రేయస్కాముండవైదేని అట్లు చేయుము. సామ్రాజ్య సంపాదనయే ఉత్తమ క్షత్రియ ధర్మం కదా. ఆహాహాహా, నీవంత ధర్మపద సంచారివి, నేనంత అధర్మోపదేశకుడున. కాంతార నివాసులకు యోగీంద్రుడి కన్నా మిగుల విరాగి వలె కనపట్టుతున్నావు. అంతటి రాజ్యభోగ పరాన్ముఖుండమేణితో రాజసూయాది మహద్వరంబులు చేసి రాజసంఘములు వధింపనేలా తద్దన రాజ్యములు గైకొననేల ఆ మాటలకేమి కానీ నేనొక్క అంశమును చెప్పేదను. ధర్మం అనగా ఏమి? లోకాచారమునకు ధర్మమునకు ఎట్టి సంబంధము లేదు. కానీ మనస్సునకు ఇష్టము కానిది ధర్మం కాదా ఏమి? నీవును నేను ప్రాణమిత్రులము, బంధువును కదా. అట్టి ఎడ నాకు అపకారమునర్చిన దురాత్ముడు నీకు అపకారము చేసినట్లు కాదా? నాకు అఖిల లోకములో అవమానము సంఘటిల్లిన ఎడల అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందును నేను నీ కార్యమును నావిగా భావించుకునిచుండ నీవిట్లు చేయవచ్చమా? నేను వధించదన్న గైనుకు నీవు ఆశ్రయమిడవచ్చునా? కావున మనం ఉభయములను కలిసి ఆ దురాత్ముని దండహస్తుని పాడి కంపెదాము. రమ్ము. అట్టి సందేయము నీకు వలదు. నేను నీకు వయోజ్యేష్ఠుండను. గురుజనంబులు ఆరిదిచ్చినప్పుడు కొండికివాడు అనేటటువంటి భావం లేకుండా ఏ పని చేయను చేయవచ్చును. తొల్లి భార్గవరాముడు తన తండ్రిని యోగమున తల్లి తల గండ్రగొడ్డలతో త్రవణేసి దీర్ఘతముని తనయులు మాతృశాసనమున తన తండ్రిని జలమునందు పారద్రోసి కావున ధర్మ సూక్ష్మమరసి వర్తింపము. ఈతడు ఎన్ని విధములు చెప్పినను తన మూర్ఖత విడువకున్నాడు. అర్జున, మన యొక్క పూర్వవృత్తాంతం మించు గైరింగించదు. అర్జున, నేను ఎన్ని విధములు చెప్పినను నీ మూర్ఖత విడువకున్నావు. మన పూర్వ వృత్తాంతం మించు గైరింగించను. బదరికావడమునందు అత్యంత నిష్ఠా గరిష్ఠులైన నరనారాయణులు తపస్వర తంత్రుడయ్యిందురు. అందు నరాంశమును నీవును, నారాయణాంశమును నేనును, సకల సర్వం సహా భారావతారణార్థమై పాండవ యాదవ వంశమునందు క్రమక్రమముగా వదిలించదు. నా మాటలు యథార్థము కోరదేవేని ఇదిగో చూడుము. అయ్యది చూపుడే అనర్థము తెచ్చినా ఏమి? అర్జున, నేనెన్ని విధముల నయ భయములు బోధించను నీ ఒకంత చెవిని పెట్టక మిగుల సమరోత్సాహిక పరతంత్రుడు అయితే కదా. ఇదిగో ఫల్గుణ నాతోడ సురాసుర యక్ష రాక్షస కిన్నెర పండగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ గరుడులెవ్వరైనను సంగ్రామమును గీయకుండా. నీవా బారుడు ప్రాణం ఉండో చూచుకున్నాను. నరకాసురాది మహాదానవులు అనేకులు అనేకులు నా చక్రాణల జ్వాలల దగ్గర నా చక్రమహింసక ఇరంగించేతను.

ప్రళయకాల ప్రయోద భయద కర్ణికాలికి సైజిన ఒకవేళ సైమవచ్చు. మృత్యుదేవత నోట రెండు కోరల దిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు. బాణబాణల శిఖజ్వాల కావలి మ్రోల నిలిచిన

ధైర్యంపవచ్చునే కథనమగు. శివుడికైనను శారదా ధౌణికైనా, గుహిణికైనను శతకోటి బహుణికైనా, చండతను సాటి

ఓ ఈ ఫల్గుణ, నేను అనంత కోట్య అవతారధారినై రక్షోరాజవర్గముల వధించి విధివిద్దలుగుని కడువడిగ జలధి పడిన దుడుకు స్వామకుని కడదేర్చి వేదముల వేదకు సంగిన మీనమూర్తిని క్షీరసాగర మథన కాలమునందు మందరోర్వీధరమెత్తి సురాసురులను సంరక్షించిన కూర్మరూపుడు, ఇంకను అనేక అవతారములు ఎత్తిని అట్టి మహామీనావతారము ప్రళయ కాలమునందు నిజ దంత్రాష్ట్ర దళమును నిలిపే అదే రత్నాకర మధ్యమున నా మీనమూర్తిని చూడము. అర్జున, ఇప్పటికై నేను మదీయ ప్రతాప జ్ఞానం కలిగినదా, గైను విడిచెదవా. ఈతడు మనోవికారం చెంది ఉన్నాడు, ఈతని ఎడ కొంచెము కఠినముగా వ్యవహరించదా. అర్జున, నేను ఎన్ని విధములు చెప్పగలిగినో అన్ని విధములు చెప్పిదిని, కానీ నీ మనోనిశ్చయమెట్టిదో చెప్పము. చీ మూఢుడా, గైడు నిరపరాధుడా, అట్లైన లోపముల నీవు నాయందు ఉన్నట్లున్నవి. ఇట్టివాడవుని మున్నెడెరుగక బలరామాది యదు పొంగవులతో కలహించి నా ముద్దుల చెల్లెల యొక్క సుభద్రను నీకిచ్చి వివాహం చేసేదని కదయ్య. ఓ కృతజ్ఞుడా, నీవు ఆప్తబంధుడు అని ద్వార్తరాష్ట్రులతో నీ మూలముగా నిర్హేతుకముగా వైరమును కొని తెచ్చుకుంటని ఇట్టివాడవని మున్నే ఎరిగినచో కడు జాగరూకతతో ఉండి ఉందని కదా.

ఓరోరి పరాక్రమాలను దుర్విదగ్ధ నీ దుర్వినయ ప్రసంగములు చాలిపోను. గర్వాంధుడవగు నీవు మాకు బంధువుడువు కావు. నీ ముఖదర్శనమే పాతక హేతువు. చీప్పుమ్మవలక ఓయి మూఢుడా, నివాత కవచకాలకయ్యాదను సంగ్రామ రంగమున భంగం అందించటమని మహాప్రతాపమని ఊహించుకుని చుట్టివి. అదియునుగాక ఓయి మూఢుడా, నివాత కవచకాలకయ్యాదులను సంగ్రామ రంగమున భంగం అందించటమని మహాబలవంతుడు అనుకుంటేవి. ఇట్లు రోష లజ్జ పరాక్రమహీనుడు అయి పాదములు వచ్చేదని అనుకుంటేవి. ఇది అని పౌరుషంబు. నీ పాశుపతాస్త్ర మహత్వమును దారుణాస్త్ర పటుత్వమును నన్నొడుగు నేల. అధమాధములై తేజోవిహీనులైన నివాత కవచ కాళకేయాదులను సంగ్రామ రంగమును భంగం అందించడియు, తనకు తానై ఓడదలంచి వచ్చిన శంకరుని నిర్జించడియు, అది ఒక మహాప్రతాపంబుని ఊహించుకునుతుంటివి. అయ్యునుగాక నిండు మగతనము లేక సగము ఆడుదియగు ఆ మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములా ఆ నన్ను విరపించున్నది. అట్లనుకొనలేదు. గురుజన బంధు సమక్షమున నిండోలకమున పగతుడు భార్యనిచ్చి కోకలు ఒలుచుతుండగా అప్రయోజకుడి వలె చూచుచూ ఊరకుండుట అనుకుంటుని

నీ ప్రగల్భమున గేమి గాని మందాకిని నందన కుంభ సంభవ రాజయ్య ప్రముఖ వీర యోధ కల్పితముకు ధార్తరాష్ట్ర సైన్యమును నీచే అవలేలుగా నిర్మూలింపబడునంతటి తేజోహీనమును కాము అన్ని మాటలేల ఇప్పుడు నా చతుర్బాహువు నుండి రక్షించుకున్నాను. ఏమి నీ వాచాలత్వం మేరమీరుతున్నది. ఇట్ల విక్రాంత మర్యాదుడు వేయి వదరుచున్న నీదు శిరస్సును మదీయ చక్రమును గెరగావించద. ఆ మృగములు చంపు కిరాతకుని వలె విల్లంబులు చేపూరినంత మాత్రమున వెరపెవడికి కలుగును. ఓరోరి నిర్నిమిత్త మహత్పరివాదశీల లోకైక పూజ్యుడలుగు లోకైక పూజ్యుడకు మా అన్న మాటలు ఇచ్చాడు తడవనేల. మీ అన్న వలయ మా అన్న జోదరిగాడు. అతని మా వద్ద ప్రశంసింపకము తల్లి పుట్టిని అంటే ప్రశంస మేనమామ వద్ద కాదు.

అర్జున పేరు ధర్మరాజు పెనువే పవిత్రుడు మాట తేనెతేట మనసు విషము నేతి బీరకాయ నీ యుధిష్ఠిర శబ్దంబు

అర్జున నీచముచ్చమనక రాజపాడి దొరంగి బిడియమించుకలేక బిచ్చమెత్త జన విరుద్ధముగా సైదోడు ఏ ఊరు వెలదినొక్కర్దినే పెండ్లియాడ కొలువు కూటమునందు కొలువు కూటమునందు గురుజనంబుల మ్రోల సోదతి పంద్యము

చిరులల్ల కోల్పోయి సిగ్గున నెల మంచి కొట్టుగుడ్డలతోడ కానకేగా. మీరు మీ అన్నదమ్ములు నేతృగాక నేతురే మహబోటులు నిశ్చయముగా జలధి వలయ తద్దారు నీచక.

భిక్షాటనము చేయగలవు, కానీ మేము చేయు కార్యమును నీవు చేయగలవా? పోయి అవివేకి, మేము చేయి ఉపకారములను నీవు ద్వేషబుద్ధి చేయి, నీకు అపకారములు ఇట్లయ్యను, మా విక్రమంలో లీలలు కూడా

నీకు దుర్నయములగునట్లు తోచుచున్నవి కాబోరు. అర్జున, నీకవి ఎంతలో మరపునకు వచ్చినవి? మైసభాప్రాప్తికి కారణము నేను కానా? ఓహో, దైవమాయ, నీ యొక్క ద్వేషబుద్ధిచే మేము చేయి ఉపకారములన్నీయో అపకారములు ఇట్లయ్యను నేను ఈవరకే చెప్పి తిని. అయినా నీ అధీనములో ఉన్నటువంటి గైను విడిచెదవా లేదా? అట్లంతవరకు కాపాడగలవు. యుద్ధరంగములో చచ్చుడికే నిర్ణయించేదివా? అట్లయినా ఇదిగో నా శబ్దము నిము. శ్రీహరి వంశ సంభవ

లోకద్రోహి దైదేయ సంతానారణ్య దావానలాయుత కనక సముదర్శన జ్వాలల్మే నిండాసి కిరీటి మస్తకము భూమి భోరుణ అర్జున, శంకరుని సాక్షాత్కారము వలన మన యొక్క వైరములన్నీ సమసిపోయినవి. దీనికి మూల కారణం

దానికై పలు శస్త్రంబులు దత్త దద్దమై సంపాదించిదో లేదో ఎటంచు ఎటులైనంత

మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకంలో శ్రీకృష్ణ పాత్ర శ్రీ టి వీరభద్రాచారి పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. హార్మోనియం సహకారం శ్రీ పి హరిబాబు.

వాతావరణ సమాచారం. బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య ప్రాంతం మరియు దానికి ఆనుకుని ఉన్న వాయువ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం గత 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదిలింది. ఇది ఈరోజు అంటే సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 8:30 అక్షాంశం 17.9 డిగ్రీలు ఉత్తరంగాను, రేఖాంశం 86 డిగ్రీలు తూర్పు వద్ద కేంద్రీకృతమై ఉంది. ఒడిశాలోని గోపాల్పూర్కు ఆగ్నేయంగా సుమారు 200 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా

సుమారు 200 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి దక్షిణంగా సుమారు 210 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి తూర్పుగా సుమారు 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాబోయే 12 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులు

ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ తీరానికి మత్స్యకారుల వాతావరణ హెచ్చరిక. ఈరోజు మధ్యాహ్నం 1:30 నుంచి వచ్చే 4 రోజుల వరకు, మొదటి రోజు అంటే ఈరోజు, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మరియు యానాం ప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 70 కిలోమీటర్ల వేగం వరకు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది. అలాగే రేపు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మరియు యానాం తీరాల వెంబడి గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 75 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండవచ్చు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో కూడా 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగం వరకు కూడా ఈదురుగాలులు వీచే అవకాశం ఉండవచ్చు. 24వ తేదీ ఉత్తర ఆంధ్ర తీరం మరియు యానాం తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు, అప్పుడప్పుడు 75 కిలోమీటర్ల వేగం వరకు కూడా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్ర తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 65 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ తీరం మరియు యానాం ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 65 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 5వ రోజున అంటే 26వ తేదీన ఎటువంటి హెచ్చరిక లేదు. పైన సూచించిన తేదీల్లో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 3 గంటలు కావస్తోంది. ఇంతటితో మీడియం వేవ్ ప్రభాత ప్రసారాలు సమాప్తం. తిరిగి ఈరోజు సాయంత్రం 4:58 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మా 2వ ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ విశాలాక్షి పుడిపిద్ది.

హలో మై డియర్ ఫ్రెండ్స్, యూత్ సాధారణంగా ఎదుర్కొంటున్న ప్రధాన ఉద్యోగ సవాళ్ళు ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా అధిగమించాలి, ఆచరణాత్మకంగా ఉండే కొన్ని పరిష్కారాలు కూడా ఉంటాయి. అసలు ఈ సమస్యల్లో ఒకటి ప్రధానమైనది ఏంటి అంటే నైపుణ్యాల కొరత, స్కిల్ గ్యాప్, నిరంతరం అప్స్కిల్లింగ్ సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. కాలం చెల్లిన సిలబస్, వీటి వల్ల పరిశ్రమలకు కావలసిన టెక్నికల్ స్కిల్స్ యూత్లో లోపించడం వారికి ఉద్యోగాలు సరిగ్గా రాకపోవడానికి ఒక కారణం అని చెప్తూ ఉంటారు నిపుణులు. మార్కెట్ ట్రెండ్స్కి అనుగుణంగా AI, డేటా అనలిటిక్స్, కోడింగ్ లేదు అంటే కోర్ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్ సర్టిఫికేషన్లు పూర్తి చేసి స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి. ఎవరైతే ఇలా అప్డేట్ చేసుకుంటారో వారికి మంచి అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈలోగా ఛాలెంజ్ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆచార్య ఆత్రేయ సాహిత్యం వింటారు, సంగీతం ఇళయరాజా.

ఓకే ఫ్రెండ్స్, చాలామంది ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏమిటి అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం, ఇంటర్న్షిప్లు లైవ్ ప్రాజెక్ట్స్ చేయకపోవడం. ఇవి యూత్కి ఇప్పుడు ఉన్న పెద్ద సవాల్. అనుభవం లేనిది జాబ్ ఎవరు ఇవ్వరు కదా, జాబ్ లేకపోతే అనుభవం రాదు కదా. ఈ క్లిష్ట పరిస్థితి ప్రజెంట్ చాలా గట్టిగా ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. చదువు పూర్తయ్యేలోపే ఇంటర్న్షిప్లు చేయడం, ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్లో కానీ లేదు అంటే ఫ్రీలాన్సింగ్ ద్వారా కానీ ప్రాజెక్టులు చేసి ప్రాక్టికల్ పోర్ట్ఫోలియోని సిద్ధం చేసుకోవాలి. ఎవరైతే అలా సిద్ధం చేసుకుంటారో వాళ్ళకి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది మనందరం గ్రహించిందే కదా. మనకు తెలిసిన ఇదే విషయం మీద కాస్త దృష్టి పెడితే చాలు. ఇప్పుడు మరొక పాట. రామ్ లక్ష్మణ్ సంగీత సారథ్యంలో రాజశ్రీ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ప్రేమ పావురాలు సినిమా కోసం పాడగ వింటారు.

ఫ్రెండ్స్, ఆటోమేషన్ ఏఐ ముప్పు ఇప్పుడు ఉండే జనరేషన్కి ఎక్కువగా ఉంటుంది అని, ఏఐ టూల్స్ను అనుకూలంగా మార్చుకోవడం నేర్చుకోకపోతే పెద్ద సవాలుగా ఉంటుంది అనేది చాలామంది భయపడుతున్న ఒక విషయం. అయితే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు ఆటోమేషన్ కృత్రిమ మీద అంటే ఏఐ భర్తీ చేస్తుందా అనేది ఒక భయంగా ఉంది. ఏఐ కోసం భయపడకండి, దాన్ని ఒక పనిముట్టుగా వాడడం అలవాటు చేసుకుంటే, అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ టూల్ ఇంటిగ్రేషన్గా కానీ ఇలాగ మాత్రమే వాడాలి. యంత్రాలు చేయలేని క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ మీద పట్టు సాధించాలి. ఎవరైతే ఇలా పట్టు సాధిస్తారో వారికి ఇందులో, అంటే ఇందులో జాబు సంపాదించడానికి అవసరమైన కిటుకు దొరికేసినట్టే లెక్క. సరే, ఇప్పుడు మరొక పాట. ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆఖరి పోరాటం సినిమా కోసం పాడిన పాట వింటారు.

చాలామంది యూత్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రధానంగా కల్పిస్తున్న ఒక ప్రాబ్లం ఏంటి అంటే, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్లో ఉండే డెఫిషియన్సీ. ఈ సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అంటే, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఇంటర్వ్యూల్లో భావ్య వ్యక్తీకరణ ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం సరిగ్గా లేకపోతే, టీం వర్క్ నైపుణ్యాలు లేకపోతే ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉండాలి. మాక్ ఇంటర్వ్యూలు సాధన ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రజెంటేషన్ నైపుణ్యాలు పెంచుకుంటూ ఉంటే, ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ ఉంటే జాబ్స్ అనేవి సులువుగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో భువనచంద్ర సాహిత్యాన్ని హరిహరన్ కేకే అస్లాం ముస్తఫా పాడిన ఈ పాట ప్రేమదేశం సినిమా నుంచి.

నెట్వర్కింగ్ గురించి బాగా మనం తెలుసుకోవాలి. ప్రొఫెషనల్ కనెక్షన్స్ గురించి కూడా ఎంత నాలెడ్జ్ ఉంటే అంత మంచిది. జస్ట్ జాబ్ కావాలంటే జాబ్ పోర్టల్స్ మీద మాత్రమే ఆధారపడడం వలన రెజ్యూమ్లు కంపెనీలకు చేరే అవకాశం తగ్గిపోతుంది. దానికి ఏం చేయాలంటే లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్ మీద యాక్టివ్గా ఉంటూ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ అలుమ్నితో రిలేషన్షిప్స్ని డెవలప్ చేసుకుంటూ రెఫరల్స్ ద్వారా జాబ్స్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ కానీ మనం తెలుసుకున్నట్లయితే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మనకి దగ్గర అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సరే, కార్యక్రమంలో ఇప్పుడు వసంత గీతం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరు సుందరరామూర్తి సాహిత్యం వింటారు, సంగీతం చక్రవర్తి.

యువవాణి యోజనల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు. ఈ కార్యక్రమంలో 1982 మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలో నుంచి కొన్ని ఎంపిక చేసిన కొన్ని పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆకలి రాజ్యం సినిమా కోసం ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడగా వింటారు. సినిమా పేరు ఆకలి రాజ్యం.

0: అయ్య బాబు, తన పదము చేర్చి పాట కూర్చలేదా?
1: శభాష్.
0: దని నీ

బొబ్బిలి రాజా. ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడగా వింటారు.

సంధ్యారాగాల కార్యక్రమంలో భాగంగా 1982 మధ్యకాలంలో విడుదలైన సినిమాలో నుంచి కొన్ని పాటలు వింటున్నారు. వినబోయే పాట మంగమ్మ గారి మనవడు సినిమా కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలపట్నం, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహితి వింటారు. సంగీతం కెవి మహాదేవన్.

వినబోయే పాట రుద్రవీణ. ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని జేసుదాసు చిత్ర పాడగా వింటారు.

సంధ్యారాగాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట బొబ్బిలి పులి. ఈ సినిమా కోసం జేవి రాఘవులు సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాటగా వింటారు.

0: మీరు ఇంతవరకు సంధ్యారాగల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో ఉద్యోగ సమాచారం బి రాజుగారిచే వింటారు.
1: ఉద్యోగ వార్తలు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ CHSL 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారెవరైనా 7వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు. మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టులు లోయర్ డివిజనల్ క్లర్క్ LDC, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. అర్హతలు ఇంటర్ లేదా తత్సమాన్ కోర్సు ఉత్తీర్ణత, DEO గ్రేడ్ A పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీంలో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2 ఆగస్టు 1999 నుంచి 1 ఆగస్టు 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. SC ST 5 ఏళ్ళు, OBC 3 ఏళ్ళు, దివ్యాంగులకు 15 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం Tier 1, Tier 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, SC ST దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 7 సెప్టెంబర్ 2026 నుంచి 7 అక్టోబర్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 8 అక్టోబర్ 2026. దరఖాస్తు సవరణ తేదీలు 14 అక్టోబర్ 2026 నుంచి 16 అక్టోబర్ 2026 వరకు. మరిన్ని వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ TIFR ముంబై అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 10 ట్రేడ్మెన్స్ ట్రైనీలు, ట్రేడ్మెన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ సెలక్షన్ కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 30 సెప్టెంబర్ నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. పోస్టుల వివరాలు. ట్రేడ్ అప్రెంటిస్, మొత్తం ఖాళీల సంఖ్య 10. విభాగాలు కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెషనిస్ట్, టర్నర్ తదితరాలు. అర్హతలు సంబంధిత విభాగాల్లో NCVT గుర్తించిన కార్పెంటర్ ట్రేడ్లో కనీసం 60% మార్కులతో ITI లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ వాక్ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 30. మరిన్ని వివరాలకు www.tifr.res.in వెబ్సైట్ను సందర్శించగలరు.
0: మీరు ఇంతవరకు బి రాజుగారిచే ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణ వివరాలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాల్లో విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉంది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, బలమైన అల్పపీడనం బలపడే అవకాశం. పశ్చిమ మధ్య దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గత 6 గంటల్లో గంటకు సుమారు 18 కిలోమీటర్ల నుంచి పశ్చిమ వాయువ్య దిశగా ఉంది. ప్రస్తుతం ఇది గోపాలపూర్కు ఆగ్నేయంగా సుమారు 200 కిలోమీటర్లు, కళింగపట్టణానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 200 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణంగా సుమారు 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. రానున్న 12 గంటలు ఇది మరింత బలపడి బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 23వ తేదీ రాత్రి నుంచి 24వ తేదీ తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాలపూర్ మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు భారీ వర్షాలు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లా, ఈ జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు అంటే 23వ తేదీన ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు

వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానం, తూర్పుగోదావరి తీర ప్రాంతాల్లో

ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల ప్రజలు తాజా అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట.

సినిమా పాట వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతాయి కొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలీసు వీధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగులపూడి

0: అనిత అన్నారు. విశాఖపట్నంలో 3,779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పట్టణాలే అభివృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా 11,359 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ఈరోజు కుప్పం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్ర మున్సిపల్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించామన్నారు. 2 ఏళ్లుగా సంక్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పట్టణాల్లో నివాస యోగ్యత మెరుగుపడటంతో పాటు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
1: లివబిలిటీ అనేది చాలా ముఖ్యం. ఈ రోజు మనం వేసే రోడ్లు, మనమే క్రియేట్ చేసే వాతావరణం, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి కావాల్సింది ఎడ్యుకేషన్ బాగా ఉండాలి, హెల్త్ హాస్పిటల్స్ బాగా ఉండాలి, అవి ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు ఉండాలి. ఇంకో పక్క లివబిలిటీకి కావాల్సింది బెస్ట్ ఆక్సిజన్ ఉండాలి, ఎక్కడ చూసినా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఈ సంవత్సరం ఎల్నినో ఉన్నా కనీసం 1 or 2 డేస్ లో మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 2 ప్రాంతాల్లో దీనికి నాంది పలుకుతాం.
0: విశాఖపట్నంలో 3,779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయగా నగరంలోని వి కన్వెన్షన్ నుండి ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ ఇతరులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, విశాఖలో అనేక భారీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తాగునీటి ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో పైప్లైన్ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ప్రాజెక్టులో నీటి సరఫరా వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని, విశాఖలో ఫుడ్ స్టాల్స్కు ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీసు వీధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పెరేడ్ గ్రౌండ్స్లో ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం ఈరోజు జరిగింది. 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే ట్రైనింగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి హోంమంత్రి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకుని పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తించాలన్నారు. పోలీసు యూనిఫామ్ ప్రజలకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు. 6,000 మంది కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఎన్నో అడ్డంకులు అధిగమించామని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ట్రైనింగ్లో ఉన్న కానిస్టేబుల్ల స్టైపండ్ 4,500 రూపాయల నుంచి 12,500 రూపాయలకు పెంచామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 శిక్షణా కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరింత బలంగా, సమర్థవంతంగా ముందుకు సాగాలన్నదే తన కోరికని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 1,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని, ఆ లక్ష్యంతోనే ఇప్పటికే వివిధ రంగాల్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్టార్టప్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్టప్ ఇండియా అనేది దేశంలో నూతన ఆవిష్కరణలను, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. యువతను ఉద్యోగాలు కోరుకునే వారికి బదులుగా ఉద్యోగాలు సృష్టించేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. స్టార్టప్ ఇండియా కొత్త ఆలోచనలను, స్టార్టప్లను ప్రోత్సహించి తద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధిని తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమం లక్ష్యాలను అందిపుచ్చుకునేందుకు 2016

0: 2016 జనవరి 16న ప్రభుత్వం స్టార్టప్ ఎకోసిస్టమ్ అన్ని అంశాలను పరిష్కరించే ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించడానికి చట్టపరమైన మద్దతు, త్వరితగతిన పేటెంట్ వంటి అవకాశాలను స్టార్టప్ ఇండియా కల్పిస్తోంది. అలాగే స్టార్టప్లకు మూలధనం అందజేయడం, ఆర్థిక సహాయం అందించడం వంటి ప్రోత్సాహకాలను కూడా సమకూరుస్తోంది. దీంతో దేశంలో యువత స్టార్టప్ వ్యవస్థాపకులుగా మారి నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత వంటి వాటి అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నారు. ఈ స్టార్టప్లు పెద్ద నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ నగరాలకు కూడా విస్తరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: భారత్ ఆ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకోసిస్టమ్ హై ఔర్ భారత్ కీ స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కీ కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్డ్ స్టార్టప్ టియర్ 2 ఆర్ టియర్ 3 షహరో మే హై. యానీ ఆజ్ గావ్, కస్బే ఆర్ ఛోటే షహర్ కా యువా భీ భారత్ కీ నయీ ఇకానమీ మే అప్నీ భూమికా బడీ బనా రహా. छोटे शहरों के हमारे युवा अपने आइडियाज पर काम कर रहे हैं, नई कंपनीज बना रहे हैं और अपने साथ दूसरे युवाओं के लिए भी रोजगार के नए अवसर तैयार कर रहे हैं.
0: జాతీయ పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో 2 రోజుల పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ను స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. జాతీయ పోషణ్ మా 2026లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కాకినాడ క్షేత్ర కార్యాలయం 2 రోజుల సమగ్ర సమాచార ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పోషకాహారం, మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, అంగన్వాడీ సేవలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా ఈ ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రేపు రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైన విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా ఈరోజు, రేపు కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
2: ఒడిశాలోని గోపాల్పూర్కి ఆగ్నేయంగా సుమారు 200 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి తూర్పుగా 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ పశ్చిమ మధ్య మరియు దాన్ని ఆనుకుని ఉన్న వాయువ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా పశ్చిమ వాయువు దిశగా కదులుతూ సెప్టెంబర్ 23 రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైనటువంటి విశాఖపట్నం మరియు గోపాలపూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో 3,779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధి ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేవడియారయ్యాః ఏకతా నగరే రాష్ట్రపతి పదాసీనయా ద్రౌపది ముర్ముహు ఇత్యనయా 270తమ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారైః కళావిదః సమాదృతాః. నవమంతరాష్ట్రీయ జల సప్తాహస్య సముద్ఘాటనం. జల ప్రబంధన జటిలతా నిరసనాయ సర్వ హితధారకాణాం సమవాయ సహయోగాయ ఉపరాష్ట్రపతినా సిపి రాధాకృష్ణేన సమాహుతః ప్రయాసః. మాదక ద్రవ్య దుర్వ్యసనోన్మూలనాయ నవదిల్ల్యాం తృతీయ రాష్ట్రీయ ANTF ప్రముఖ సమ్మేళనస్య కేంద్రీయ గృహమంత్రిణ అమిత షాహేన విహితం సముద్ఘాటనం. తటీయ ఆంధ్రప్రదేశే, ఒడిశా రాజ్యే చ అద్య అతివృష్టిపరా సంచేతన భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపిత. అపి చ ఏషియాయి క్రీడాసు శ్రీలంకా దళమపాకృత్య భారతీయ మహిళా క్రికెట్ దళేన ప్రసాదితం స్వర్ణ పతకం. अन्ताराष्ट्रिय प्रतिस्पर्धासु 11,000 धावनांकान् संचित्य स्मृति मन्धानायाः अनन्यः ऐतिहासिकः

0: కీర్తిమానః. అథ వార్తాః విశదీకృత్య. గుజరాతస్య కేవడియా స్థితే ఏకతా నగరే రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహు అద్య సాయం 270తమ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారైః కళాజగతః మూర్ధన్య ప్రతిభావతః భూషయిష్యతి. ఇతి సర్వోచ్చ పురస్కారాః భారతీయ చలచిత్రస్య శ్రేష్ఠతాం ప్రఖ్యాపయంతి. సూచనా ప్రసారణ మంత్రాలయస్య నూతన నీత్యాః ప్రభావేన ఏషః ఐతిహాసికోత్సవః రాష్ట్రీయ రాజధానీ దిల్ల్యాః బహిః ప్రథమవారం ఆయోజ్యతే. అస్మిన్ మంగళావసరే రాష్ట్రపతిః భారతీయ చలచిత్ర జగతః ఉత్తమ అభినేత్రే అనంతనాగాయ ప్రతిష్ఠితం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అర్పయిష్యతి. శ్రేష్ఠ అభినేతుః రాష్ట్రీయ సమ్మానం తు భ్రమయుగం చలచిత్రస్య కృతే ముమ్మటి పర్యాయ తథా చందు చాంపియన్ చలచిత్రస్య కృతే కార్తిక్ ఆర్యన్ ఇత్యస్మై చ సంయుక్తరూపేణ ప్రదాస్యతే. అమరన్ చలచిత్రస్య ఉత్కృష్ట సంయోజనాయ రాజకుమార పెరియాసామి శ్రేష్ఠ నిర్దేశన పురస్కారం లప్స్యతే. అముష్మిన్నేవ క్రమే కల్కి ఇది చలచిత్రం సర్వమనోరంజక లోకప్రియ చలచిత్రస్య పదవీం అవాప్నోత్. అపరం చ స్వాతంత్ర్య వీర సావర్కర్ చలచిత్రేణ రణదీప హుడ్డా ప్రథమ నిర్దేశన విభాగే విజయం సమాసాదితవాన్. ఇతర విభాగే మరాఠీ భాషాయాః భంగార్ ఉత్తమ చలచిత్రత్వేన విఖ్యాతం జాతం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చలచిత్రాయ ఆనంద్ ఎల్ రాయః శ్రేష్ఠ నిర్దేశన పురస్కారం గ్రహీష్యతి. అథ సంతాలీ భాషాయాః అంగేన చలచిత్రస్య కృతే రవి రాజ్ ముర్ముః ప్రథమ నిర్దేశన సమ్మానం ప్రాప్స్యతి. నవదిల్ల్యాం జలసప్తాహస్య సముద్ఘాటనం కూర్వన్ ఉపరాష్ట్రపతిః రాధాకృష్ణన్ జలసంరక్షణం అత్యంతం అపేక్షితం ఇతి సమదీదృశత్. సంబోధనే తేన జలస్య మితవ్యయ ప్రయోగాయ అత్యాగ్రహో విహితః, సంరక్షణాయ చ మహద్ ఆహ్వానం అకారి. జలప్రబంధన జటిలతాః వివృణవన్ సః న్యవేదయత్ యత్ కాపి సంస్థా ఏకాకినీ సమస్యాః సోఢుం న పారయతి, అతః తేన సర్వ హితధారకాణాం సమన్విత సహయోగః సమాహూతః.
1: వాటర్ షుడ్ బి యూస్డ్ ప్రీసియస్లీ వేర్ ది రిక్వైర్మెంట్ షుడ్ బి మెట్ విత్ ది స్మాలెస్ట్ పాసిబుల్ క్వాంటమ్ ఆఫ్ వాటర్. దిస్ వాటర్ వీక్ సెలబ్రేషన్స్ హావ్ ప్రూవ్డ్ టు బి సిగ్నిఫికెంట్ బై బ్రింగింగ్ టుగెదర్ ద పాలసీ మేకర్స్ ఎక్స్పర్ట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ టు డెలివరేట్ ఆన్ ది ప్రాసెసింగ్ ఛాలెంజెస్ ఆఫ్ water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: Kendriya Griha Mantri Amit Shah adya Navadilyam Rajya Kendra Shashita Pradeshanam Madaka Dravya Virodhi Vishesh Bal Pramukhanam Tritiya Rashtriya Sammelanasya Udghatanam Akarot. Etat Dvi Divasatmakam Sambhashanam Bhavi Santatehe Madaka Dravya Durvyasanat Suraksha Pradanaya ఏకా మహతీ సుదృఢా పీఠికా భూత్వా సేవిష్యతే. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇత్యనేన సంయోజితే అస్మిన్ అధివేశనే 37 రాజ్య కేంద్రశాసిత ప్రదేశేభ్యః ANTF ప్రముఖాః భాగం గృహణంతి. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ AIR చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ సూచనా తథా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అద్య అహ్మదాబాద్ విమానపత్తనం సంప్రాప్య మహతీం నీతిగత ఘోషణాం అకరోత్. తేన ప్రోదీరితం యత్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ప్రేరణయా ప్రభావితః సంతః అగ్రిమాః రాష్ట్రీయ చలచిత్ర పురస్కార సమారోహాః దేశస్య శ్రేష్ఠ పర్యటనస్థలేషు ఆయోజయిష్యతే. అహ్మదాబాద్ విమానపత్తనె వార్తాహరాన్ ఆహూయ తేన సర్వేభ్యః రాజ్యేభ్యః స్వపర్యటనస్థలానాం ప్రస్తావాః ఆహూతాః. యస్య రాజ్యస్య ప్రస్తావః శ్రేష్ఠో భవిష్యతి తత్ రాజ్యం అగ్రిమ పురస్కార సమారోహస్య ఆతిథ్యం విధాస్యతి.
2: हमारा प्रयास है कि

మీరింతవరకు శ్రీ రెడ్డి సత్యనారాయణ గారు పాడిన లలిత గీతాలు విన్నారు. శ్రీ సిహెచ్ఈశ్వర్ కీబోర్డ్, శ్రీ బి ధనుంజయ తబల. లలిత సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సాయం సమీరంలో ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవ. మనకు మనం పాటించాల్సిన విషయాలను చిత్తశుద్ధితో కానీ పాటించడం అలవాటు చేసుకుంటే మనకు ఇతరులకు టోటల్గా సమాజానికే మేలు జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి స్వస్తి పలుకుదాం. సొంత సంచుల్ని వాడుకుందాం. మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఇంట్లో ఉండే గుడ్డ సంచీలు లేదా జనపనార బ్యాగులను వెంట తీసుకుని వెళుతూ ఉంటే, ఒక చిన్న అలవాటుగా మార్చుకుంటే రోజు వేల ప్లాస్టిక్ కవర్లను చెత్త కుప్పల్లోకి చేర్చే అవకాశం తగ్గుతుంది, తప్పుతుంది. రీయూజబుల్ వస్తువులకు ప్రాధాన్యత కల్పించాలి. బయటికి వెళ్ళేటప్పుడు మనతో పాటు స్టీల్ వాటర్ బాటిల్స్ని, అవసరమైతే సొంత లంచ్ బాక్సులను తీసుకుని వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. సింగిల్ యూజ్ వాటర్ బాటిల్స్, డిస్పోజబుల్ ప్లాస్టిక్ కప్పులను పూర్తిగా తిరస్కరించడానికి మనం సిద్ధం కావాలి. తడి చెత్త, పొడి చెత్తలను ఇంట్లోనే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలి. పరిశుభ్రత అనేది ఇతరుల బాధ్యతగా భావించకూడదు, అది మన చేతుల్లోనే ఉంది. స్వచ్ఛతా హీ సేవ ఇందులో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ఈరోజే మనందరం ప్రతిజ్ఞ చేద్దాం, ఫాలో అవుదాం కూడా. ఇప్పుడు కాలం మారింది సినిమా కోసం సాలూరు రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో దాశరథి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల కాలం మారింది సినిమా కోసం పాడగ వింటారు.

0: ఇప్పుడు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గురించిన సమాచారాన్ని శాఖల మంత్రి ప్రమీలా కుమారి వినిపిస్తారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఉద్యోగులకు అలాగే యజమానులకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా తొలిసారి ఉపాధి పొందడాన్ని ప్రోత్సహిస్తుంది, అలాగే అదనపు ఉద్యోగాల సృష్టికి మద్దతు ఇస్తుంది. ఈ PMVBRY అమలులోకి వచ్చి 2026 ఆగస్టు 1న 1 సంవత్సరం పూర్తయింది. ఇది భారతదేశంలో అధికారిక ఉపాధి మరియు సామాజిక భద్రతా పరిధిని విస్తరించే ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహించే పారదర్శకమైన విధానం ద్వారా అమలు చేయబడిన ఈ పథకం సామాజిక భద్రతా పరిధిని విస్తరింపజేసి మరింతమంది కార్మికులను సంఘటిత కార్మిక శక్తిలోకి తీసుకుని వస్తుంది. ఆగస్టు 2025లో ప్రకటించిన ఈ PMVBRY 99,446 కోట్ల వ్యయంతో 1

0: ఆగస్ట్ 2025 నుండి 31 జులై 2027 వరకు అమలు చేయబడుతుంది. ఈ పథకం ద్వారా 1.92 కోట్ల మంది తొలిసారి ఉద్యోగంలో చేరేవారితో సహా 3.5 కోట్లకు పైగా ప్రజలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యోజన వల్ల తన మొదటి సంవత్సరంలో అన్ని పరిశ్రమలలో కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి యజమానులను ప్రోత్సహిస్తుంది, తొలిసారిగా నియామకాలు చేపట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధారిత సామాజిక భద్రతను విస్తరించింది. తద్వారా భారతదేశ సంఘటిత కార్మిక మార్కెట్ను బలోపేతం చేసి మరింత సురక్షితమైన ప్రతిభావంతుల సమూహాన్ని సృష్టించింది. ఆగస్టు 2025 నుండి 72 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు అధికారిక కార్మిక శక్తిలో చేరగా 15 లక్షలకు పైగా లబ్ధిదారులు ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలను అందుకున్నారు. దీనిలో దాదాపు 30% మంది మహిళలు ఉండటం అధికారిక ఉపాధిలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి తోడ్పడుతుంది. అలాగే ఈ పథకం నూతన యుగ పాలన కోసం ఏకీకృత మొబైల్ అప్లికేషన్ ఉమాంగ్ యాప్ ద్వారా ఆధార్ ధృవీకరణ, యూనివర్సల్ అకౌంట్ నంబర్లు, ఎలక్ట్రానిక్ చలానా కమ్ రిటర్న్స్ ఫైలింగ్ మరియు ముఖ ధృవీకరణ సాంకేతికతను ఉపయోగించి పూర్తిగా డిజిటల్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనుసంధానిత ప్లాట్ఫారం ద్వారా పనిచేస్తుంది. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రోత్సాహకాలు నేరుగా ఆధార్ అనుసంధానిత బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయబడతాయి. తొలిసారి ఉద్యోగంలో చేరేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం మరియు యజమానులకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ పథకం ఉద్యోగ కల్పన, సామాజిక భద్రత, ఆర్థిక సమ్మిళితం మరియు శ్రామిక శక్తి అధికారీకరణను ప్రోత్సహిస్తుంది. ఈపీఎఫ్ఓ అనుసంధానిత డిజిటల్ ఫ్రేమ్వర్క్ పారదర్శకతను మరియు సమర్థవంతమైన అమలును నిర్ధారిస్తుంది. భారతదేశం వికసిత్ భారత్ 2047 దిశగా పయనిస్తున్న తరుణంలో జనాభా డివిడెంట్ను సమ్మిళిత మరియు సుస్థిర ఆర్థిక వృద్ధిగా మార్చడానికే ఇటువంటి ఉపాధి కేంద్రీకృత చర్యలు కీలకమవుతున్నాయి.
1: ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన సమాచారాన్ని శాఖ మంత్రి ప్రమీలా కుమారి ప్రస్తావించారు, విన్నాం మనం. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్ర అధికారులు అందించిన వాతావరణ సమాచారం ప్రకారం వాల్తూరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 64.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. గాలిలో తేమ 96% ఉంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 53.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. గాలిలో తేమ 100% నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు యానంతేరు ప్రాంతాల్లో విశాఖపట్నం అలాగే పరిసర ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమే ఉంటుంది. అక్కడక్కడ అడపాదడప వర్షం లేదా చిరుజల్లులు కురిసే సూచన ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ సూచన ప్రకారం ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. అడపాదడప వర్షాలు, చిరుజల్లులు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు శివమణి సినిమాలో నుంచి భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యాన్ని చక్రీ సంగీత సారథ్యంలో రఘు కుంచే కౌసల్య పాడగా వింటారు.

0: సినిమా పాట విన్నారు. సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ప్రసార విశేషాల్లో 7:15 కిసాన్ వాణి ప్రాయస్త కార్యక్రమం. నేల సంరక్షణ ఆవశ్యకత, అవకాశాలు. నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి. గురుమూర్తి గారితో పరిచయం ఉంటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం ఆర్ పార్వతి వ్యాఖ్యానంతో ఉంటుంది. 7:45 విజయవాడ కేంద్రం నుంచి వికసిత్ భారత్ వింటారు. 8:00 విజయవాడ కేంద్రం నుంచి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం. ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి. నందన్ భట్. 8:40 సినిమా పాట. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 9:30

స్వర్మల్క తెలుగు సినిమా పాటలు 10 గంటలకు. జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 20వ ఎపిసోడ్పై రోజువారీ అప్డేట్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం ఆపాత మధురాలు వింటారు. రేపటి ప్రసారంలోని

6:30 చింతన. రేపటి కార్యక్రమంలో శ్రీ రొక్కాల రాజన్ గారి బౌద్ధ సూక్తులు శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి చదవగా వింటారు. 6:35 పొలం పనులు. వ్యవసాయదారుల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో గ్రామీణ యువత ప్రత్యేకతలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలు. భక్తిగీతం. 7:20 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషశాయి బాబు. 7:45 ఉదయ సమీరాల కొనసాగింపులు, పుష్పాంజలి భక్తిగీతాలు, స్వచ్ఛతా హీ సేవ గురించి సమాచారం తెలుసుకుంటారు. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి చే ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీతం. రేపటి కార్యక్రమంలో డాక్టర్ ఎన్ రమణి, శ్రీ త్యాగరాజన్, శ్రీ ఏ అతుల్ కుమార్ వేణుగాన త్రయం వింటారు. శ్రీ శ్రీధర్ వైలన్, శ్రీ ఐఎం ముషణము రాజారావు మృదంగం, శ్రీ సుబ్రహ్మణ్యం ఘటం. 8:59 పాటల పాలకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 12:00 మధుమంజరి సినిమా పాటలు. 12:40 కార్మికుల కార్యక్రమం. కళ్ళకి సంబంధించిన సమస్యలు, లక్షణాలు, చికిత్స నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్మయ్య గారితో శ్రీ బేతారామ సూర్యప్రకాశరావు గారి పరిచయం వింటారు. తర్వాత సత్యవాడ సోదరి మనుల ప్రేమ దివ్యులు కథానిక శ్రీమతి డి శ్రీదేవి పఠనంలో వింటారు. 1:10 తెలుగు సినిమా పాటలు. స్వచ్ఛతా హీ సేవ అంశంపై సమాచారం ప్రసారమవుతాయి. 1:35 మహిళ వన్ మహిళల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో హలో బాగున్నారు ఫోన్లు లేవు. సాయంకాలం ప్రసారం 5:00 యువవాణి. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ సమాచారం. 6:30 సాయం సమీరం. 7:45 వికసిత భారత్. 8:00 దార్శనిక భారత్ ఆకాశం విజయవాడ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్. రాత్రి 10:00 జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 20వ ఎపిసోడ్పై రోజువారీ అప్డేట్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఈరోజు ప్రారంభించారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 30 రోజుల మలేషియా పర్యటనకు ఉద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. గుజరాత్ ఏక్తానగర్లోని భారీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నేపథ్యంగా జరిగిన 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఫీచర్, నాన్ ఫీచర్, రైటింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన విజేతలు అవార్డులను అందుకున్నారు. వేడుక సందర్భంగా మొత్తం 90 ముర్ము పురస్కారాలను అందించారు. 5 దశాబ్దాలకు పైగా భారతీయ చలనచిత్ర రంగానికి అందించిన అపూర్వమైన సేవలను గుర్తిస్తూ లెజెండరీ నటుడు అనంతనాగ్కు 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా నిలిచి స్వర్ణ కమలాన్ని గెలుచుకుంది. నటుడు రందీప్ హూడా స్వతంత్ర వీర సావర్కర్కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఇక సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 AD చిత్రం నాగ్ అశ్విన్ సింగిరెడ్డికి అత్యధికులను ఆకట్టుకున్న బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డును కట్టబెట్టింది. తమిళ సినిమా అమరన్కు గాను రాజ్ కుమార్ పెరియార్ స్వామి ఉత్తమ దర్శకుడు ట్రోఫీని అందుకోగా 35 చిన్న కథ కాదు తెలుగు సినిమా బాలల విభాగంలో ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. భ్రమయ్య

0: యుగంలో నటనకు గాను మమ్ముట్టికి, చందు ఛాంపియన్ సినిమాలో నటనకు గాను కార్తిక్ ఆర్యన్కు ఈ ఏటి ఉత్తమ యాక్టర్ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. ఆర్టికల్ 370లో ఉత్తమ అభినయానికి గాను యామి గౌతమ్ బెస్ట్ యాక్ట్రెస్గా నిలిచారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మరాఠీ నటుడు బంగార్ ఉత్తమ చిత్రంగా నిలవగా, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ అనే సినిమాగాను ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. సినిమా రైటింగ్ విభాగంలో సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ విమర్శకుడి అవార్డును సొంతం చేసుకున్నారు. కమిటీ కుర్రోళ్ళ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. వేడుకను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతీయ సినిమా వైవిధ్యాన్ని, సాంస్కృతిక బలాన్ని ప్రస్తావించారు. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు, సాంఘిక పరిస్థితులను భారతీయ సినిమాలు అత్యద్భుతంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, తమ తమ ప్రాంతాల్లో ఉత్తమ పర్యాటక స్థలాన్ని ఎంపిక చేస్తే భవిష్యత్తులో అక్కడ జాతీయ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే వీలు కలుగుతుందని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులకు సూచించారు. న్యూఢిల్లీ భారత మండపంలో జరుగుతున్న 9వ భారత అంతర్రాష్ట్రీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించేందుకు భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీరు సమాజ సమిష్టి సంపద కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందనన్నారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృద్ధి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 53వ జాతీయ మేనేజ్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి పరిశ్రమ, బోర్డు రూమ్, సేవా కేంద్రం, పరిశోధన, అభివృద్ది జట్టు తమ తమ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు, లోపాల కట్టడి, భరోసా కల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతలను ప్రస్తావిస్తూ, ఇటువంటి వాతావరణంలో స్థిరత్వం అంటే ప్రపంచానికి దూరంగా ఉండడం కాదని, దేశీయ సామర్థ్యాల పెంపు, ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడం, పారిశ్రామిక సత్తా మెరుగుదలపై దృష్టిని కేంద్రీకరించడమని చెప్పారు.
2: We face a parallel shift in the architecture of the global trade and supply chains. In such an environment, resilience cannot mean retreating into economic isolationism. For India, resilience means deep domestic capacity, fiscal strength and industrial scale so that global shocks are absorbed without interrupting national development.
0: సగటున ప్రపంచ ఆర్థిక అభివృద్ధి రేటు 3% ఉండగా, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం 8% చేరువలో దూసుకుపోతోందని, దాంతో మన ఆర్థిక సుస్థిరత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాదక ద్రవ్యాల నిరోధక ప్రత్యేక దళం ANTFకు చెందిన రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను కాపాడే లక్ష్యంతో ఎన్సీబీ 2 రోజుల సదస్సును నిర్వహిస్తోంది. సమష్టి నిశ్చయం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరుగుతున్న సదస్సులో వివిధ రాష్ట్రాలకు నిర్దేశించిన లక్ష్యాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి దేశ యువతను కాపాడేందుకు ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోందని, ప్రధానమంత్రి నిర్దేశించిన 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాదక ద్రవ్య విముక్త భారత్తోనే సాధ్యమని మంత్రి చెప్పారు. 30 రోజుల మలేషియా పర్యటనకు ఉద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కోలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. ఇటీవల కాలంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆ దేశంలో ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామంటూ వీరిని వంచిస్తున్నారని, దరిమిల గడువు ముగిసిన అనంతరం చట్ట వ్యతిరేకంగా భారత పౌరులు అక్కడ నివసిస్తున్నారని, స్థానిక ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు గురవుతున్నారని హైకమిషనర్ జారీ చేసిన ప్రకటన తెలిపింది. వాతావరణం, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ

0: ప్రభావంతో తెలంగాణలో ఈరోజు రేపు ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలో కూడా ఇదే పరిస్థితి ఉండగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 147 పరుగుల భారీ తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. భారత క్రికెట్ రంగానికి అత్యద్భుత విజయాన్ని అందించిన మన మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మవిశ్వాసం, నైపుణ్యం అద్భుత జట్టు స్ఫూర్తి విజయాన్ని సాకారం చేశాయన్నారు. జపాన్ సనో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు భారత్ జపాన్ జట్ల మధ్య జరిగిన T20 క్రికెట్ మ్యాచ్లో 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన భారత్ ఊపిరి పీల్చుకుంది. వర్షం వల్ల మ్యాచ్ 2.5 గంటలు ఆలస్యంగా మొదలవడంతో ఇరు జట్లు 5 ఓవర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకోగా జపాన్ స్పిన్నర్లు మన బ్యాట్స్మెన్ని 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులకే కట్టడి చేశారు. గెలుపుకై 30 బంతుల్లో 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించాల్సి రావడంతో క్రికెటింగ్ చరిత్రలో పెద్ద సంచలనం త్రుటిలో తప్పినట్లయింది. సూపర్ ఓవర్స్ గెలుపులు సహా T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో భారత్కి ఇది 200వ విజయం కావడం విశేషం. 2026 జపాన్ ఏషియన్ గేమ్స్లో భాగంగా జరిగిన పురుషుల 55 కేజీల ప్రిలిమినరీ రౌండ్ బాక్సింగ్ పోటీలో మన బాక్సర్ జాదుమణి సింగ్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య విజేత నేపాల్కు చెందిన చంద్రబహదూర్ థాపాపై 5-0 భారీ విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ సాక్షి చౌదరి ఒలింపిక్స్ విజేత ఐరా విలెగాస్పై విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. రానున్న దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ను నడిపే చోదక శక్తిగా భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పెట్రోలియం సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి ఓపెక్స్ 7వ ఉన్నత స్థాయి సమావేశానికి సంస్థ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ హయస్తో కలిసి హర్దీప్ సింగ్ పూరి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ప్రారంభించారు. 30 రోజుల మలేషియా పర్యటనుద్దేశించి వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం కిసాన్ వాణి.
2: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: కిసాన్వాణి. ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో నేల సంరక్షణ ఆవశ్యకత, అవకాశాలు అనే అంశం గురించి నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి గురుమూర్తి గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
7: నేలను బట్టి పంట అంటారు. మన భూమి మంచిదైతే, బలమైనదైతే, కండగల్లైతే, అలాగే దానిలో ఆరోగ్యంగా మరి ఉండగలిగితే మనకి మంచి పంటని సరైన సమయానికి సరైన పోషకాలతో పొందడానికి అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తారు. అసలు ఆ నేలని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఆ సంరక్షణ ఆవశ్యకత ఏంటి, దానికి అవకాశం ఉందా అనేటువంటి విషయాలు మనమందరం కూడా తెలుసుకోవాలి. అందుకే ఈరోజు మనతో పాటు నైరా వ్యవసాయ కళాశాలలో ప్రొఫెసర్గా అంటే ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ గురుమూర్తి గారు మనతో ఉన్నారు. గురుమూర్తి గారు నమస్కారం అండి.
8: నమస్కారం.
7: అసలు ఈ నేల ప్రాముఖ్యత ఏంటి, ఆ నేల తల్లి మనం ఎలా ఉపయోగించుకోవాలి?
8: ఈ నేల అంటే పంట భూముల్లో పైపొర మట్టిని నేల అని అంటారు. పైపొరన ఏదైతే ఉందో అది ఒక అడుగు కావచ్చు, అరడుగు కావచ్చు, దీన్ని మట్టి అంటాం. ఇది నేల. ఈ నేల వల్ల అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా ఏమిటంటే ఇది వ్యవసాయ సాగుకు ఉపయోగపడుతుంది. మనకి ఏదైతే పంటలు ఉన్నాయో, నూనె గింజ పంటలు కానీ, ఆహార ధాన్యాలు కానీ, లేకపోతే ఇంకేమైనా కమర్షియల్ క్రాప్స్ కానీ, అపరాలు కానీ, ఈ పంటల్ని ఉత్పత్తి చేసుకోవడానికి నేల చాలా అవసరం. దీంతోపాటుగా నేల ఏంటంటే అడవులు పెరుగుదలకి, ఏదైతే అడవులు అవసరం వాతావరణ సమతుల్యానికి, అడవులు పెరగడానికి కూడా నేల చాలా అవసరం. ఇంకా ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ నేలలో అపారమైనటువంటి జీవ సంపద ఉంటుంది. సూక్ష్మ జీవులు కోటాను కోట్లు ఉంటాయి. ఉదాహరణకు ఒక గుప్పెడు నేలలో, ఆరోగ్యవంత నేలలో దాదాపు 7 నుంచి 10 బిలియన్స్ అంటే ప్రపంచంలోనే ఎంతమంది జనాభా ఉన్నారో అంతకంటే ఎక్కువ సూక్ష్మజీవులు ఉంటాయనేది మన అధ్యయనాల ద్వారా తెలిసింది. సో అంత విలువైనటువంటి నేల ఏమిటంటే ఈ వాతావరణ సమతుల్యానికి, అలాగే జీవ వైవిధ్యానికి కూడా మనకి ఉపకరిస్తుంది.
7: అంటే ఒక జీవం ఉన్నటువంటి పదార్థం అన్నమాట.
8: నేల అంటే జీవం. నేల అంటే మనకేదో శాండ్ సిల్ట్ క్లే అనేటటువంటి ఇవే కాకుండా దానిలో ఆర్గానిక్ మ్యాటర్తో పాటు ఆర్గానిక్ మ్యాటర్ ఆహారంగా తినేటువంటి జీవం, జీవం కూడా ఉంది. ఆ జీవమే అందులో ఉండేటటువంటి మన కోటాను కోట్లో ఉండేటువంటి సూక్ష్మజీవులు. అదేవిధంగా ఈ వాతావరణ సమతుల్యానికి నేల ఎంతగా ఉపకరిస్తుందండి. ఉదాహరణకి గాలిలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని మన నేల ఆకుల ద్వారా తీసుకొని మళ్ళీ ఆక్సిజన్ ని మనకి విడుదల చేస్తుంది. సో ఆ రకంగా కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకోవడం వల్ల ఏంటంటే మరి మనకు రకరకాల యంత్రాల ద్వారా కానీ లేకపోతే వెహికల్స్ ద్వారా కానీ వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ని ఈ మొక్కలు శోషించి నేలలో వాటిని నిక్షిప్తం చేసుకుంటుంటాయి. అలాగే సూక్ష్మజీవులు కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ని శ్వాసక్రియ ద్వారా శోషించుకుంటారు. సో ఆ రకంగా నేల చాలా ఉపయోగపడుతుంది.
7: డాక్టర్ గురుమూర్తి గారు, మీరు అన్నట్టుగా మరి సహజంగా ఉండేటువంటి నేలని ప్రత్యేకంగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఎందుకుంటుంది మనకి?
8: ఉందండి ప్రత్యేకంగా. ఎందుకంటే ఇటీవల కాలంలో అంటే గత ఒక 4-5 దశాబ్దాలుగా కానీ చూసినట్లయితే సాలుకు 2-3 పంటలు పండించడం, విచక్షణారహితంగా అధికమైనటువంటి రసాయన ఎరువులు అవసరం లేకపోయినా వాడటం, పురుగు మందులు కలుపు మందులు అధికంగా వాడటం, తప్పుడు నీటి కట్టు విధానాలు, భారీ యంత్రాల వినియోగం, అదేవిధంగా ఉప్పు స్వభావం కలిగినటువంటి భూగర్భ జలాలు వాడటం, నేల కోతకు గురవడం, నేలలోని గట్టిపొరలు ఏర్పడటం, చౌడు బారడం, అలాగే ఆమ్లత్వం పెరగడం, ఈ కారణాల వల్ల ఏంటంటే దాదాపు సగం విస్తీర్ణం మనకి భారతదేశం తీసుకుంటే దాదాపు మనకు ఉన్నటువంటి 200 మిలియన్ల హెక్టార్లు సాగు వినియోగం పడుతుంటే అందులో దాదాపు సగానికి పైగా ఈ కారణాల వల్ల అదేమైందంటే క్షీణించిపోయి నేల నిస్సారం జరిగి మరి దానికి అంతకుముందు ఉండేటువంటి బలం లేకపోవడం, అలాగే దాని తర్వాత ఆరోగ్యం తగ్గడం కూడా జరిగింది. ఇదే పరిస్థితి కానీ కొనసాగితే వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోతుంది, సాగుని ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు ఎక్కువైతాయి, సాగులో ఆదాయం తగ్గిపోతుంది, వాతావరణంలో తీవ్ర మార్పులు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఒక సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ వాళ్ళు అధ్యయనం చేసిన దాని ప్రకారం ఏంటంటే సగటున సంవత్సరానికి 1 హెక్టార్

0: శరంలో 16.4 టన్నుల సారమైన మట్టి కొట్టుకుపోతుందండి. ఇలా కొట్టుకుపోయినటువంటి మట్టిలో కొంత నీటి వనరుల్లో కలిసి వాటిని కూడా కలుషితం చేస్తుంది.
1: అంటే మీరు అన్నట్టుగా ఈ నేల కొట్టుకుపోతుంది అన్నారు కదా, కొట్టుకుపోవడం ఎలా జరుగుతుంది అసలు?
0: ఈ వర్షం పడి కొట్టుకుపోవడం, నేల కొట్టుకుపోవడానికి రెండు కారణాలు ఉన్నాయండి. ఈ వర్షం నీరు ప్రత్యేకించి మన సైక్లోన్ సమయాల్లో, తుఫాన్లు సైక్లోన్ సంభవించినప్పుడు అధిక వర్షాలకి పైపొర విచ్ఛిన్నమై ఆ పైపొరలో ఉన్నటువంటి మట్టి నీటితో పాటు ప్రవాహించేటువంటి నీటితో పాటు కొట్టుకుపోవడం ఒక కారణం అయితే, ఇక రెండో కారణం ఏంటంటే మనకి ఎడారి ప్రాంతాలు ఉష్ణ ప్రాంతాల్లోని అక్కడ అధికంగా వీచేటువంటి గాలుల వల్ల కూడా కొంతమేర మట్టి అనేది కొట్టుకుపోతుంది. మన భారతదేశంలోనే తీసుకుంటే సుమారుగా 103 మిలియన్ హెక్టార్లు అంటే దాదాపుగా ఒక 1/3 వంతు భూమిలో ఈ నీటి ద్వారా నేల కొట్టుకుపోవడం, అలాగే సుమారుగా 8 మిలియన్ హెక్టార్ల ప్రాంతంలో గాలి ద్వారా, తీవ్ర గాలుల ద్వారా కొట్టుకుపోవడం అనేది జరుగుతున్నట్టు మనకు అధ్యయనాలు తెలుసు.
1: ఎట్లా నివారించుకోవాలి ఇది?
0: ఇది నివారించుకోవడానికి ఈ నేలని ప్రత్యేకించి ఈ కోతకి గురవుతున్నటువంటి నేలను నివారించుకోవడానికి ప్రధానంగా ఒక 2-3 ప్రాథమికమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. ఆ ప్రాథమిక సూత్రాలు ఏంటంటే, ఈ నీటి ద్వారానే నేల కోత జరుగుతుంది కాబట్టి నీరుని ప్రవాహాన్ని తగ్గించడం,
1: అంటే వేగాన్ని తగ్గించడం,
0: ప్రవాహ వేగాన్ని తగ్గించడం కానీ ఏంటంటే వర్షపు నీరుని నేలలో ఇంకే విధంగా చేయాలి. ఆ ఇంకే విధంగా చేయాలంటే నేల గుల్లబారి ఉండాలి. నేల గుల్లబారి జీవిక కలిగిందా ఏమిటంటే ఈ వర్షపు నీరు చాలా మటుకు భూమిలో గెంకుతుంది, నేల ప్రవాహ వేగం తగ్గుతుంది. ప్రవాహ వేగం తగ్గడం వల్ల ఏంటంటే నేల కోత అరికట్టబడుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భంలో నీరు ఇంకడం వల్ల ఏంటంటే ఏదో మొక్కలు దాని మీద భూమి మీద పెరగడం వల్ల ఈ మొక్కలు తదుపరి నేల కోతను
1: అడ్డుకుంటాయి.
0: దిగుతాయి మీద ఉండేటువంటి ఆకులన్నీ కూడా ఈ వర్షపు చినుకల తాలూకా ఆ వేగాన్ని నియంత్రిస్తాయి. డైరెక్ట్ గా మట్టిని ఈ వర్షపు చినుకలు టచ్ కాకుండా ఆగుతాయి కాబట్టి ఆ మట్టి విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది. విచ్ఛిన్నం అయితేనే అది నీటితో పాటు ప్రవహిస్తుంది. మట్టి గట్టిగా అంటుకుని ఉన్నంత కాలం దాని స్ట్రక్చర్ అంటాం.
1: అంటే దానికి ఏదన్నా ఆపడానికి గోడలు కట్టడం లేదా ఏదైనా చేయాలి?
0: చేయాలి. దానికి ప్రత్యేకించి ఏంటంటే ఈ వర్షపు నీరు తాలూకా ఆ ప్రభావాన్ని, వర్షపు చినుకల ప్రభావాన్ని తగ్గించడానికి నేల మీద ఒక మల్చి లాగా ఆచ్ఛాదన అంటాం. ఇది చాలా ప్రధానమైన, పూర్వం నుంచి కూడా మనం ఫాలో అవుతున్నాం ఆచ్ఛాదన అనేది. ఇప్పుడు దాన్ని మల్చింగ్ అంటాం. ఈ వ్యవసాయంలో ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలతో నేలను కప్పించడం, లేకపోతే ఏదైనా సరే ఈ ఒక పశువుల మేత కానీ లేకపోతే ఏది ప్రతిసారి కూడా నేల మీద ఏదో ఒక ఆచ్ఛాదన పెట్టాలి. ఇంకా లేకపోతే ప్లాస్టిక్ మల్చి అంటాం. సో ఇలాంటి మల్చితోని మనం నేలను కప్పించినట్టయితే ఒక 80% వరకు కూడా ఈ నీటి ప్రభావం తగ్గి నేల తప్పకుండా సంరక్షించబడుతుంది.
1: వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కొండ
0: ప్రాంతాల్లో, ప్రధానంగా కొండ ప్రాంతాలు. మనకి ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అని మన ఇండియాలో, భారతదేశంలో ఏంటంటే ఎక్కువ మనకి వాల్ ఎక్కువ ఉండే కొండ ప్రాంతాల్లో ఎక్కువ భూములు ఉండడం, అక్కడ కూడా మనం సాగు చేయడం జరుగుతుంది రకరకాల హార్టికల్చర్ క్రాప్స్, ఫారెస్ట్ క్రాప్స్, అగ్రికల్చర్ క్రాప్స్. మరి అలాంటి దగ్గర ఏమిటంటే మన కాంటూరు సేద్యం అంటాం. ఈ కాంటూరు సేద్యం అంటే వాళ్ళకు అడ్డంగా ఒకే ఎత్తులు ఉండేటువంటి ఆ కాంటూర్ లైన్ వెంబడి దున్నటం, లేకపోతే కాంటూర్ లైన్ వెంబడి కాంటూర్ గట్లు వేయడం, అలాగే ఈ నల్లరేగడి నేలలో అయితే గ్రేడెడ్ గట్లు వేయడం, అదే విధంగా ఇంకా ఎత్తు ఉన్నటువంటి మనకి మరీ కొండ చింతపల్లి కానీ లేకపోతే ఇంకేదైనా అరకు సీతంపేటలో ఎక్కువ వాళ్ళు ఉంటే బెంచ్ టెరీసింగ్ అంటారు, బెంచెస్ లాగా కట్టడం,
1: అదే పలకల పలకల
0: పలక పలకలాగా కట్టడం వల్ల ఏంటంటే నీరు ప్రవాహ వేగం తగ్గుతుంది. అక్కడ మనం వ్యవసాయం కూడా చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా చెక్ డ్యామ్స్ అంటాం. అంటే కొంత నీరు అయితే ప్రవాహం జరుగుతూ ఉంటుంది, వర్షం నీరు అయితే పోవాలి, ఏ కాలువల ద్వారా పోతుందో అలా కంటిన్యూస్ గా దానికి అంతరాంగానే చేయలేకపోయినట్టయితే దాని వేగం చాలా పెరుగుతుంది కిందకు వచ్చే కొద్ది. ఆ వేగాన్ని నియంత్రించడానికి ఆ నీరు ప్రవహించే కాలువల్లోని మనం అక్కడక్కడ అడ్డంగా రాళ్లతో గట్లు వేయడాన్ని గోడల్లా, దీనివల్ల ఏంటంటే అక్కడ నీరు నిలవడం, నీరు ప్రవాహ వేగం తగ్గడం, దానివల్ల మనకేంటంటే రివైన్స్ గల్లీస్ లేకుండా నేల కోత చాలా చక్కగా అరికట్టడం జరుగుతుంది. ఏదైనా సరే మనం నేలని ఆరోగ్యంగా ఉంచి గుల్లబారి ఉంచినట్లయితే చాలా వరకు మనం ఈ నేల కోతను అరికట్టాం.
1: ఇందాక ఆరోగ్యంగా అన్నారు కదా, ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు, జీవం ఉన్నటువంటి నేల ఇది, ఇలా లక్షల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయన్నారు కదా, అవి అవసరమా? అవసరం అయితే ఎలా కాపాడుకోవాలి?
0: చాలా అవసరం అండి. సూక్ష్మజీవులు భూమికి జీవిక, జీవిక ఇచ్చేదే సూక్ష్మజీవులు. అంటే మనం నేను మొదలై చెప్పినట్టు మట్టి అంటే ఏదో అది నిరీంద్రమైనటువంటిది కాదు, దానిలో జీవం, జీవం అంటే మనకి ఆ మైక్రోబ్స్ అంటాం, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, ఫంగస్, యాక్టినోమైసిట్స్, వాటితో పాటు మనకి వానపాములు, ఇక రకరకాలైనటువంటి ఈ
1: జీవరాశులు
0: జీవరాశులు అన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా వాటి ఆహారం ఏంటంటే సేంద్రీయ పదార్థాన్ని ఆహారంగా తీసుకొని, అవి సేంద్రీయ పదార్థాన్ని ఆహారంగా తీసుకొని నేలని గుల్లపరుస్తాయి. ఈ నేలని గుల్లపరిచే ప్రక్రియలో ఏమవుతుందంటే ఈ సూక్ష్మజీవులు కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకే వాటి జీవితకాలం ఉంటుంది. వాటి జీవితకాలం అయిపోయిన తర్వాత అది విలువైనటువంటి

0: హ్యూమస్గా నేలకి యాడ్ చేయబడుతుంది. ఈ హ్యూమస్కి నేలకి నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేలను గుల్లబారి ఆరోగ్యంగా ఉంచే
1: ఆరోగ్యం
0: చేస్తే ఏ రకమైన నేలను కొట్టుకుపోకుండా ఉంటుంది. అలాగే పోషకాలు కూడా సరిగ్గా ఉంటాయి. మొక్కల వేళ్ళు, మన పైరు మొక్కల వేళ్ళు కూడా చాలా బాగా లోతుగా వెళ్ళి పోషకాలు నీటిని గ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మజీవులు చాలా విలువ. అంతేకాకుండా ఈ సూక్ష్మజీవుల్లో ప్రధానమైన ఇంకో విషయం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు మనకి గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అవి శోషించుకుంటాయి. శోషించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ వాతావరణ మార్పులు అనేవి జరగకుండా ఆపుతాయి. ఒక లెక్క ప్రకారం ఏంటంటే మనకి భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవరాశులు ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయో, నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు దానికి 2 రెట్లు అధికంగా
1: తీసుకుంటాయి.
0: అంత పని అంత ఉపయోగపడతాయి సూక్ష్మజీవులు. అదే కాకుండా ఈ సూక్ష్మజీవులు ఏంటంటే జీవ వైవిధ్యాన్ని అవి పెంచుతాయి. అంటే జీవ వైవిధ్యం అంటే ఒకే రకమైన జీవుల్లో వివిధమైనటువంటి స్వభావాలు, వివిధమైనటువంటి లక్షణాలను ఎక్స్ప్రెస్ చేసేదాన్ని జీవ వైవిధ్యం అంటారు. నేలలోనే సూక్ష్మజీవుల్లో ఉండేటువంటి, ప్రపంచంలో ప్రకృతిలో ఉన్నటువంటి జీవ వైవిధ్యం మొత్తం తీసుకుంటే అందులో సగభాగానికి ఎక్కువగా నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల్లోనే జీవ వైవిధ్యం. ఈ జీవ వైవిధ్యం ఉంటేనే మన తరాలని, మన పంటలను కానీ, లేకపోతే నేలను గుల్లబరిచే విధానం కానీ, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ ని శోషించుకోవడం కానీ
1: ఇవన్నీ జరుగుతాయి.
0: కంటిన్యూస్ గా జరగాలంటే ఈ సూక్ష్మజీవులు ఉండాలి. ఇంకో ప్రధానమైన విషయం సూక్ష్మజీవులు ఏంటంటే, మనకి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఫార్మాస్యూటికల్ మందులు, ఈ మందులు కూడా సూక్ష్మజీవుల నుంచే వచ్చాయండి. మనకు అందరికి తెలిసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఔషధము మనకి తెలుసు, ఏదైనా సరే దెబ్బలు కానీ తగిలేటప్పుడు ఒక పెన్సిలిన్ అని ఇంజెక్షన్ చేస్తారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే ఆయన అంతకుముందు చాలా 100 సంవత్సరాల క్రితం ఈ పెన్సిలిన్ ని ఈ సూక్ష్మజీవుల నుంచే తీసుకొని మొదటి కనిపెట్టాడు. సో ఆ విధంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పంటల మీద ఉన్నటువంటి మందులు కానీ, లేకపోతే మనకి ఏదైనా పైరును రక్షించుకోవడం కానీ, ఈ 4th జనరేషన్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ కూడా ఈ సూక్ష్మజీవుల నుంచే వస్తున్నాయి.
1: బాగుందండి. ఇకపోతే ఇందాక మీరు అన్నారు ఆరోగ్యంగా ఉండాలి, గుల్లబారు ఉండాలి అన్నారు, కానీ ఈ మధ్యకాలంలో నేలలు కొన్ని గట్టిగా అయిపోతున్నాయి, అది ఏంది కారణం, ఏంది దాన్ని ఎట్లా?
0: అవునండి, ఇది ప్రధానమైన సమస్య. మన భారతదేశం, మన రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా నేల గట్టి పొరగా మారడం అనేది ప్రధాన సమస్య. అయితే ఈ సమస్య మూలాలను పరిశీలించినట్టు ఎందుకు ఈ సమస్య వస్తుంది? ఈ ప్రధానంగా చూస్తే మనకి భారీ యంత్రాలను వాడు, భారీ యంత్రాలు అంటే ట్రాక్టర్లు కానీ, లేకపోతే ఇంటర్కల్చర్ ఆపరేషన్ కానీ, లేకపోతే హార్వెస్టర్స్ కానీ, ఇవి సరైన పద్ధతిలో వాడకపోవడం. అంటే ఎక్కువ యంత్రాలని అధిక తేమ ఉండేటప్పుడు వాడితే కిందని మట్టి అంతా కూడా గట్టిగా కాంపాక్ట్ గా
1: అయిపోతుంది.
0: ఈ కాంపాక్ట్ అయిపోవడం వల్ల ఏంటంటే నేల గుల్లబారితనం తగ్గిపోతుంది. పొరాసిటీ అంటాం, ఆ పొరాసిటీ సగం ఉండాలండి నేల వాల్యూమ్ లో, దాని తాలూకు ఘనపరిమాణంలో
1: సగం రంధ్రాలు
0: ఉండాలి. ఆ సగం రంధ్రాల్లో మనకి ఓన్లీ 5% 10% గా తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ నేలలోని గాలి ప్రసరణ ఉండదు మొక్కలకి. గాలి
1: ప్రసరణ
0: శ్వాసక్రియ జరగదు. రెండోది నీటి ప్రసరణ ఉండదు. నీటి ప్రసరణ నేలలోకి ఇంకపోతే మీదని సర్ఫేస్ రన్ ఆఫ్ పెరిగి మన నేల కోత మళ్ళీ
1: మొదలవుతుంది.
0: సో ఈ కారణాల వల్ల తర్వాత ఏంటంటే అది కాంపాక్ట్ అయిపోవడం నేల వేళ్ళు కూడా లోపలికి ఆనుకోవు,
1: లోపలికి వెళ్ళలేవు.
0: ఈ రకమైన కారణాల వల్ల ఏంటంటే మన ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కాంపాక్షన్ అనేది ప్రధానమైన సమస్య గ్రహించి మరి దీన్ని ఎలా తగ్గించాలి అనేది ప్రధాన అంశం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే అవసరమైన చోట్ల యంత్రాలని, అంటే ఇప్పుడు మనకి పవర్ టిల్లర్స్ ఉన్నాయి, చిన్న చిన్న యంత్రాలను వాడుకోవచ్చు. ఒకవేళ భారీ యంత్రాలు అవసరమైతే ఏదైనా ప్రత్యేకమైనటువంటి లైన్ లోనే భారీ యంత్రాలు ట్రైల్ని తిప్పేటట్టు టైర్లు, అంతేగాని మా పొలం అంతా టైర్లు తిప్పితే అది కాంపాక్ట్ చేసి మొక్కలు వరుసల్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ టైర్లని అవాయిడ్ చేయాలి. అది ఒకటి. రెండోది నేలలోని సేంద్రియ పదార్థాన్ని పెంచాలి. నేలలోని సేంద్రియ పదార్థాలు పశువుల ఎరువులతో పాటుగా మనకేమైనా పచ్చిరొట్ట ఎరువులు కానీ, లేకపోతే ఏదైనా కంపోస్ట్, వెర్మీ కంపోస్ట్ లాంటివి కూడా వేస్తే ఆ నేల గుల్లబారుతుంది. నేల గుల్లబారిన తర్వాత తప్పకుండా మనకి ఈ కాంపాక్షన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది.
1: ఇక గురుమూర్తి గారు, మరి కొన్ని నేలలు దిగుబడులు సరిగ్గా ఇవ్వవు, ఆమ్ల నేలలు అంటారు, క్షార నేలలు అంటే, ఏంటి అసలు ఇవి?
0: ఈ ఆమ్ల నేలలు, క్షార నేలలు ఇవన్నీ కూడా మనకి నేచురల్ గా కాకుండా మనం అధిక వ్యవసాయ ఉత్పత్తికి జరిగేటటువంటి ఒక ప్రయత్నంలో ఈ నేలల్ని ఆరోగ్యం క్షీణించి ఆమ్ల నేలలుగా, క్షార నేలలుగా తయారయ్యాయండి. మన భారతదేశంలో తీసుకుంటే దాదాపు 24-26 మిలియన్ హెక్టార్లలో మనకి ఆమ్ల నేలలు ఉన్నాయి. దాదాపు 7 మిలియన్ హెక్టార్లలో క్షార భూములు ఉన్నాయి. ఈ ఆమ్ల నేలల్లో ప్రధానంగా లాటరైట్ భూములు అంటాం. ఈ లాటరైట్ భూములు, అదే విధంగా అల్లూవియల్ భూములు, ఒండ్రు నేలల్లో కూడా కూడా ఈ ఆమ్ల భూములు ఏర్పడతాయి. ఈ ఆమ్ల భూముల్లో దాన్ని టెస్ట్ చేసేటప్పుడు పిహెచ్ అంటాం, ఉదజన సూచి. ఈ ఉదజన సూచి మనకి 6 కంటే తక్కువ ఉంటే, 6.5 కంటే తక్కువ ఉంటే ఆమ్ల భూములు అంటే, ప్రధానంగా మొక్కలు పెరగకుండా ఆపేది 5.5 కంటే తక్కువ ఉండేటువంటి ఉదజన సూచి తక్కువ ఉంటే, వాటి తీవ్రమైన ఆమ్లత్వం అంట. సో అలాంటి ఆమ్ల భూములు ఉన్నాయి, మరి వాటిని బాగు చేసుకోవడానికి కూడా మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి టెక్నాలజీలో జరిపించారు, సో దానికి మనం సున్నమని వ్యవసాయంలో దొరికేది.

0: సున్నాన్ని మనం పరిశోధన కాలంలో బట్టి పరీక్ష తీయించి భూసార పరీక్ష జరిపించి ఎంత సున్నం కావాలో కూడా వాళ్ళు చెప్తారు. ఆ రకంగా రైతులు వేసుకుంటే అది బాగవుతాయి. అదేవిధంగా క్షారభూమి
1: పిహెచ్ ఎక్కువ
0: ఉండే దాదాపు 8 కంటే ఎక్కువ ఉండి, అలాగే మార్పిడి చెందే సోడియం కూడా 15% కంటే ఎక్కువ ఉంటే క్షార భూములు అంటాం. ఈ క్షార భూముల్లో మనం 2 రకాలు ఉంటాయండి. ఒకటి తెల్ల చౌడు భూములు, కారి చౌడు భూములు, నల్ల చౌడు భూములు. తెల్ల చౌడు భూముల్లో ఏమిటంటే నీటిలో నీటిలో కలిగేటటువంటి లవణాలు 4 మిల్లీమోల్స్ పర్ సెంటీమీటర్ లేకపోతే 4 డెసిసైమన్స్ పర్ మీటర్ కంటే ఎక్కువ ఉంటే వాటిని మనకి తెల్ల చౌడు భూములు అని అంటాం. అంటే లవణ సాంద్రత చాలా ఎక్కువ ఉంటుంది. అవి సహా బాగు చేసుకోవచ్చండి. సాధారణంగా మనకి కోస్టల్ ఏరియాలో ఈ సముద్ర తీర ప్రాంతాల్లోనే ఈ తెల్ల చౌడు భూములు ఉంటాయి. ఈ లవణ సాంద్రత ఎక్కువ ఉండడం అంటే భూములు చాలా సారవంతమైనా సరే మొక్కలు వాటి నుంచి నీటిని పోషకాలని గ్రహించలేవు. సో వాటిని బాగు చేసుకోవడానికి సింపుల్ గా మన కంపార్ట్మెంటల్ బాండింగ్ అని పెడతారండి. వర్షపు నీటిని నిలగట్టడం, అదేవిధంగా వేరే మంచి క్వాలిటీ అంటే మంచి
1: నీళ్లు
0: నీటిని
1: సాగునీరుని
0: నాణ్యమైనటువంటి సాగునీరు నిలగట్టుకుంటే తగ్గిపోతుంది. అది
1: నల్ల చౌడు అంటే
0: నల్ల చౌడు నేలలో పిహెచ్ ఎక్కువ ఉంటుంది. 8 కంటే ఎక్కువ పిహెచ్ ఉంటుంది వలసైన సూచి. దాంతోపాటు మార్పిడి చెందేటటువంటి సోడియం 15% కంటే ఎక్కువ ఉంటుంది. ఈ భూముల్లో మనకి జిప్సం అనేటటువంటి ఒక అమెండ్మెంట్ ని, దానికి కూడా జిప్సం రిక్వైర్మెంట్ అనేది మన ప్రయోగశాలలో లెక్కెడతారు భూసార పరీక్ష కేంద్రాల్లో. వాళ్ళు సిఫారసు చేసినట్టు జిప్సం మనం వేసినట్లయితే తప్పకుండా మనం వాటిని బాగు చేస్తాం. అయితే మొదటి పంటలుగా మనకి పచ్చిరొట్ట ఎరువులు అలాగే ఎక్కువ సేంద్రియ పదార్థాలు వేసినట్లయితే ఆ భూములు కూడా మనం బాగు చేసి అలా వాటిని సాగు కనువుగా మార్చుకోవచ్చు.
1: ఇప్పుడు రకరకాల నేలలు కనిపిస్తుంది, ఎర్ర నేలలు కనిపిస్తాయి, నల్ల నేలలు కనిపిస్తాయి. ఈ నేలల్లో ప్రత్యేకంగా సంరక్షించుకోవడానికి ఏదైనా ప్రత్యేకమైన మార్గాలు ఉంటాయా?
0: ఉన్నాయండి,
1: రకాలను బట్టి
0: ఉన్నాయి ఉన్నాయి.
1: ఎట్లా?
0: ప్రత్యేకించి మనం నల్లరేగడి భూములు తీసుకున్నట్లయితే ఈ నల్లరేగడి భూముల్లో ఏంటంటే ఎక్కువ క్లే పరిమాణం ఉంటుంది కాబట్టి వాటిలో నీరు బంక నీరు ఇంకే స్వభావం తక్కువ. సో అట్లాంటి వాటిలో ఏంటంటే మనం అధిక వర్షాలకి నీటి ప్రవాహం ఎక్కువైతే నీటి ప్రవాహంతో నేల కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేల కొట్టుకుపోవడం అంటే చాలా విలువైనటువంటి మట్టి మీద నుండి పైపొరే చాలా విలువైంది. చాలా
1: పోషకాలన్నీ ఉంటాయి,
0: పోషకాలన్నీ ఉంటాయి, వేళ్లు బాగా ఉనుకుతాయి, సూక్ష్మ జీవులు కూడా ఎక్కువ ఉంటాయి.

0: తేలికపాటి నేల
1: మన ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి.
0: అవునండి, మన ప్రాంతాల్లో సాధారణంగా ఈ ఉత్తర కోస్తా అలాగే రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నేలలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇలాంటి నేలల్లో నీరైతే ఇంకిపోతుంది, బాగానే ఇంకుతుంది, కానీ బట్ ఆ నీరుని నిల్వ సామర్థ్యం తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ బెట్టకు గురవుతాయి. సో ఇట్లాంటి వాటిలో ఏంటంటే మనం సేంద్రియ పదార్థాలని ఎక్కువగా వాడుకోవాలి,
1: కలుపుకోవాలి
0: అవకాశం ఉందో, లేకపోతే పచ్చిరొట్టు ఎరువుల్ని పెంచుకోవాలి. ఏ రకమైనటువంటి వ్యవసాయ నుంచి వచ్చినటువంటి
1: ఉత్పత్తి
0: వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఆచ్ఛాదనగా చేసుకున్నట్లయితే మనం వాటిని తప్పకుండా వాటిని కొన్ని సంరక్షించుకునే అవకాశం.
1: గురుమూర్తి గారు, వరి మాగాణలు ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంచుతాము, దానివల్ల ఏదైనా నష్టమా? దాన్ని సంరక్షించుకోవాలి.
0: వరి మాగాణులన్నీ కూడా ఈ మధ్య కాలంలో మనం ఆ చిత్తడి నేలలుగా తీసుకొచ్చారండి. అంటే కొత్త దీని ప్రకారం ఏం చేశారంటే ఫుడ్ అండ్ ఇరిగేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎక్కడైతే 4 నెలల కంటే ఎక్కువ నీరు నిల్వ ఉంటుందో అవన్నీ కూడా చిత్తడి నేలలో తీసుకున్నారు. అంతకుముందు మన చిత్తడి నేలలు అంతా ఉప్పునీటి కాయలు, లేకపోతే ఈ మనకి సరస్సుల దగ్గర, నదుల దగ్గర, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాలు ఉండే వాటిని అనేవారు. మరి ఈ నీటిని వరి సాగు చేసేటప్పుడు తప్పకుండా నీరు మనం
1: కాబట్టి,
0: సో అలాంటి వాటిని మనం సంరక్షించుకోవాలి అవసరం ఉంది. ఎందుకంటే ఈ చిత్తడి నేలల్లోనే ఎక్కువ జీవవైవిధ్యం ఉంటుంది, సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటాయి, ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. రెండోది, ఈ వరి పండించే భూములు చూస్తే మనకి డెల్టా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. ఈ డెల్టా ప్రాంతాలన్నీ కూడా ఏంటంటే ఊపిరితిత్తులు లాంటివి భూమికి. సో మనకి ఏదైతే మట్టి కొట్టుకొని వేరే ప్రాంతాల నుంచి, కొండ ప్రాంతాల నుంచి వస్తుందో అక్కడ అది రిజర్వ్ అవుతుంది. కాబట్టి వాటిని మనం వాటి మీద ఈ మధ్య దృష్టి పెట్టి అధికంగా ఫెర్టిలైజర్ వాడకుండా జాగ్రత్తగా ఫెర్టిలైజర్స్ ని మనం భూసార పరీక్ష విధానం ద్వారా అవసరమైనంత మేర మాత్రమే ఎరువులను వాడుకొని, అలాగే సమగ్రమైనటువంటి పోషకాల యాజమాన్యం బట్టి, సమగ్రమైనటువంటి మనకి ఈ కీటక యాజమాన్యాన్ని చేపట్టి సేంద్రియ పదార్థాలను బాగా ఎక్కువ వేసి ఆ నేలని సమతుల్యంగా పోషకాలు ఉండేటట్టు చూసుకోవటం చేసుకుంటే వాటిని మనం తప్పకుండా సంరక్షించుకునే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గురుమూర్తి గారు, ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ రకాల నేలల్ని ఏ విధంగా సంరక్షించుకోవచ్చు, ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి, నమస్కారం.
2: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో భాగంగా మీరు ఇంతవరకు నేల సంరక్షణ ఆవశ్యకత, అవకాశాలు అనే అంశం గురించి నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి గురుమూర్తి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
3: అపనా, మన రంగన్న తోటలో కొబ్బరి మొక్కలు చూసావా? 2-3 ఎట్లున్నాయో తెలుసా?
4: ఏమైంది?
3: ముందేమోనంట పంకగారిందంట, తర్వాతేమోని ఆకులన్నీ పోయి అసలు ఒక్కొక్క చెట్టు ఎట్టుందనుకుంటున్నావు, పెన్సిల్లాగుందప్పన్న. అసలు ఇలా అయితే మనకు ఆదాయం ఎట్లా? అసలు మొత్తం పోద్దుగా అప్పన్నా.
4: ఓహో, అదా? అదేలే, మొదట్లో గమనించుండడు, కాండం మీద అంతా అక్కడక్కడ ఈ బంక కారి ఉంటది.
3: కారిందంట?
4: అది గ్యానోడర్మా అనే ఒక రకమైన శిలీంద్ర జబ్బు. దీనికి మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ట్రైకోడర్మా విరిడి. ట్రైకోడర్మా విరిడిని తెచ్చి భూమిలో చుట్టూ కనుక కలిపినట్లయితే కనీసం రోగం రానాటికి రాకుండా చూసుకోవచ్చు.
3: అయితే ట్రైకోడర్మా వేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించవచ్చు అంటాం.
2: ఇప్పుడు ఒక జానపద గీతం.

0: ఈనాటి వ్యవసాయ సమాచారం కార్యక్రమంలో
1: రైతు స్థాయిలో గృహ నిల్వ కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. పంట కోసిన తర్వాత ధాన్యాన్ని ఎండలో బాగా ఆరబెట్టి వరిలో 11-12%, అపరాలలో అయితే 10%, అలాగే నూనె గింజల్లో అయితే 7-8% తేమ ఉండేటట్లు నిల్వ ఉంచితే కనుక పురుగు పట్టకుండా 6-12 నెలల వరకు మనం పంటను కాపాడుకోవచ్చు. ఆహార పదార్థాలపైన రసాయనిక కీటకనాశినులను వాడలేం కాబట్టి వాటిని ఆశించే కీటకాలను నియంత్రించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. వృక్ష సంబంధిత పదార్థాలైనటువంటి వేపాకు, వేప నూనె, వేప గింజల పొడి, ఇంకా సీతాఫలం గింజల పొడి, వసకొమ్ముల పొడి 2% ధాన్యంలో కలిపి 6 నెలల వరకు పురుగు పట్టకుండా మనం పంటను కాపాడుకోవచ్చు. నిల్వ ధాన్యంలో ఉత్తేజపరచబడిన బంకమన్ను, సముద్రపు నాచు పొడి, ఇసుక, వరి పొట్టు లేదా పిడకలు కాల్చగా వచ్చిన బూడిద వంటి పదార్థాలు కలుపుకొని చాలా వరకు పురుగు పట్టకుండా మనం జాగ్రత్తగా వాడుకోవచ్చు. ఇళ్లలో మనం నిల్వ చేసుకున్న డబ్బాల్లోని పురుగులను రంధ్రాలు కలిగిన చిన్న చిన్న పరికరాల ద్వారా ఆకర్షించి వాటిని తొలగించుకోవచ్చు లేదా వాటి ఉనికిని మనం గమనించి తగిన చర్యలను చేపట్టవచ్చు. వంటింటి పదార్థాలని గాలి చొరబడని సీసర్లో లేదా ప్యాకెట్లలో మనం భద్రపరచుకోవాలి. ఇటీవల అధిక సాంద్రత కలిగిన పాలిథిన్, పీవీసీలతో తయారు చేయబడి గాలి ఇంకా తేమ చొరని సంచుల్లో వివిధ సైజుల్లో అంటే 25 కిలోల నుండి కొన్ని టన్నుల పరిమాణంలో ధాన్యాన్ని నిల్వ పెట్టడానికి గాను అందుబాటులో ఉన్నాయి. దీనిలో ధాన్యం నిల్వ చేసేటప్పుడు సంచి లోపల వాతావరణంలో కీటకాలు కానీ శిలీంధ్రాలు కానీ పెరుగు. ఆంధ్రప్రదేశ్ లో పండించే అపరాలలో కంది, శనగ, మినుము ఇంకా పెసర ముఖ్యమైన పంటలు. అపరాల నిల్వల్లో ప్రధాన సమస్య పుచ్చు పురుగు. ఇది ఆశించిన 3-4 నెలల్లోనే నిల్వ చేసిన పప్పు గింజలను ఆహారంగా ఉపయోగించడానికి గాను, విత్తనంగా గాని, పశువుల దాణకు గాని పనికిరాకుండా చేస్తాయి. రైతులు తమ ఆహార అవసరాల కొరకు, తర్వాత సీజన్ కు కావాల్సిన విత్తనం కొరకు లేదా గిట్టుబాటు ధర కొరకు వివిధ స్థాయిల్లో వివిధ పరిమాణాల్లో నిల్వ చేస్తారన్నమాట. సాధారణంగా పుచ్చు పురుగులు డబ్బాల్లో లేదా సంచుల్లో ఉపరితలంలో ఉన్న గింజలను ఆశిస్తాయి. అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో ఆశించిన పురుగులు అవి ఎక్కడి నుండి ఏ పొరలో ఉన్న గింజల నుండి వెలువడినప్పటికీ గింజల ఉపరితలానికి వచ్చి ఆడ మగ పురుగులు స్వేచ్ఛగా తిరుగుతూ కలిసి తర్వాత ఆడ పురుగులు తిరిగి క్రొత్త గింజలపైన గ్రూడ్లను పెడతాయన్నమాట.

కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి మరికొద్ది క్షణాల్లో ప్రసారమవుతుంది.

0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయాధికారి శ్రీ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం అంటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ మోటే చిరంజీవి.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల్లో భాగంగా రైతుల కోసం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి ఒక బృహత్తర పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి మన హన్మకొండ జిల్లాలలో ఏ విధంగా అది అమలవుతుంది, రైతులకు అది ఏ విధంగా లబ్ధి చేకూర్చుతుంది, రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఏ విధంగా అధికారులను అప్రోచ్ కావాలి అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర మనం ఉన్నాము. మనము వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటారు?
2: ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువుల్ని వాడకుండా మన వ్యవసాయ పరిసరాలలో లభించే ఆవులు కానీ అక్కడే ఉండే చెట్లను కానీ ఉపయోగించి అన్ని రకాల పద్ధతుల్ని అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడాన్ని నేచురల్ ఫార్మింగ్ అంటారు. దీన్నే ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయం వలన ఏంటంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడము, తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించడము, ఫార్మర్కి ఏంటంటే వీటి మీద ఇన్పుట్స్ అంటే ఎరువుల యొక్క కాస్ట్ తగ్గించడం, అట్లా తగ్గించేసి రైతును ఆర్థిక పుష్టి పరివృతం చేయడం.
1: అంటే రైతులకు మేలు జరిగే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయము చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకుంది. ముఖ్యంగా ఈ పథకం ఎప్పుడు నుండి అమలు అవుతా ఉన్నది, దాని యొక్క తీరు తెన్నులు ఏంటంటారు?
2: మనం వరంగల్ జిల్లాలో 2025-26 సంవత్సరం రెండు సంవత్సరాలకు కానీ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంప్లిమెంట్ చేశాము. దీనికి అనుగుణంగా హన్మకొండ జిల్లాలో 10 మండలాలను సెలెక్ట్ చేసుకున్నాము.
1: ఇది ఏ సంవత్సరం నుంచి ప్రారంభించబడింది?
2: NMNF నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే దానిని 2024 నవంబర్ లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు.
1: మన హన్మకొండ జిల్లాలో ఇది ఏ విధంగా అమలు అవుతుంది?
2: మన హన్మకొండ జిల్లాలో NMNF సంబంధించి మనం మన జిల్లాలో మనకున్న 14 మండలాల్లో 10 మండలాలు సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో ప్రతి మండలంలో ఒక క్లస్టర్ నుంచి 125 మంది రైతులకు ఒక్కొక్క రైతు ఒక ఎకరం చొప్పున మొత్తంగా మనం హన్మకొండ జిల్లాలో 1250 మంది రైతులని సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళందరూ ఈ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పరిధిలోకి వస్తారు.
1: అంటే ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని ఎటువంటి రైతులు చేయవచ్చు?
2: ఇది సేంద్రీయ వ్యవసాయం మీద అవగాహన ఉన్న రైతులు, ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ గా ఉన్న రైతులు, భూమి యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనుకునే రైతులు గాని, ఎరువుల్ని వాడద్దు అనే అవగాహన ఉన్న రైతులు గాని ఎవరైనా దీంట్లో ఈ వ్యవసాయాన్ని ఎంచుకోవచ్చు.
1: అంటే ఈ ప్రకృతి వ్యవసాయము చేయాలంటే రైతులు ఏ విధంగా అప్రోచ్ కావాలి, వారికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చడం అనేటువంటి జరుగుతుంది ఈ పథకం ద్వారా?
2: ఈ పథకం ద్వారా లబ్ధి కంటే ముఖ్యం ఏంటంటే మనం రైతుల్ని మోటివేషన్ చేస్తాం. ఎలా మోటివేట్ చేస్తామంటే వారికి ఫ్యూచర్ లో మనం యొక్క మంచి ప్రకృతిని ఎటువంటి ఎరువులు వాడకుండా భూమిని పరిరక్షించుకోవడం, రెండోది ఈ రసాయన ఎరువులు ఇటువంటి వాడడం వలన చాలా రకరకాల రోగాలు, గాలి, నీరు, నేల, ఆకాశం అన్ని పొల్యూట్ అవుతున్నాయి కాబట్టి ఒక మంచి జీవితాన్ని భావితరాలకు ఉపయోగపడే విధంగా అందించడం కోసం దాని మీద ఎక్కువగా వాళ్ళకు ఆ విషయాల మీద అవగాహన కల్పిస్తాం. వాళ్ళకి ఎంత లాభం అనేది దాని మీద రాబోయే తరాలకు ఒక మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడానికి మనము దాని గురించి ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి.
1: అంటే ఈ అవగాహన కార్యక్రమాలు కానీ ఈ ట్రైనింగ్ విషయంలో కానీ ఏ విధమైనటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
2: అంటే దీంట్లో ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రైతు ఫస్ట్ మనం రైతుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. ఎటువంటిదంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రైతుకు తన వ్యవసాయ భూమికి సంబంధించి అక్కడే తన సొంత ఆవులు కానీ చెరువు మట్టి, తర్వాత వావులు, చెట్లకు సంబంధించినవి వీటిని ఉపయోగించి మనం అన్ని మనమే తయారు చేసుకోవాలి, దీనికి సంబంధించి కెమికల్ రసాయనాలు, యూరియా కానీ, ఫర్టిలైజర్ కానీ అటువంటి వాడకూడదు దీంట్లో. ఆ రైతుకు తన భూమిలో లభించే వాటినే ఉపయోగించుకొని పంట మార్పిడి చేసుకుంటూ మరియు ఇంటర్ క్రాపింగ్ అంటే వేరే వేరే మొక్కల్ని ఒకటే మల్టీ క్రాపింగ్ చేసుకుంటూ తనకు తాను తన పొలంలో లభించే వాటిని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలి.
1: అంటే ఈ అవగాహన కార్యక్రమాల్లో ముఖ్యంగా

0: ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతులకు ఏమేమి అవసరం?
1: ముఖ్యంగా రైతులకు కొంత ఆవులు ఉండడం మరియు వేప సంబంధితమైన చెట్లు అటువంటివి ఉండడం, లేకపోతే వారి దగ్గర లేకపోయినా కానీ ఆ ఊర్లో ఉండే వాటిని ఉపయోగించుకోవచ్చు. జీవరసాయన సంబంధమైన ఎరువులు అంటే ఆ ఊర్లో దొరికే వస్తువులనే మనం వాడుకోవాలి కాబట్టి చెరువు మట్టి ఉపయోగించుకోవచ్చు.
0: అంటే ఇప్పుడు వీళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కేంద్ర ప్రభుత్వము ద్వారా అమలవుతున్నటువంటి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది? ఏమన్నా సబ్సిడీ కానీ లేదా ఆనరోరియం కానీ ఇస్తున్నారా రైతులకు?
1: ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వారికి సంవత్సరానికి ఒక ఎకరానికి 4,000 రూపాయల చొప్పున వ్యవసాయ సంబంధితమైన ఎరువులను, అంటే ఎరువులు ఇన్ ద సెన్స్ జీవ సంబంధమైన ఎరువులను కొనుక్కోవడానికి, ఆవు మూత్రం ఆవు పేడ అటువంటి కొనుక్కోవడానికి సహాయం చేస్తాం. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4,000 రూపాయలు.
0: అంటే ఇప్పుడు రైతులు, మీరు ప్రతి మండలం నుంచి కొంతమంది రైతులను కూడా మీరు ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసినటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు మీరు పెట్టడం జరిగింది? వారికి ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు?
1: వీరికి ఇప్పటివరకు మన వ్యవసాయ విస్తరణ అధికారులతోటి, వ్యవసాయ అధికారులతోటి మొదటిసారి కలుసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళలో కొంతమందిని ప్రతి క్లస్టర్ నుంచి 2 కృషి సఖీలను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ కృషి సఖీలకు ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వబడలేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ కృషి సఖీలు మరియు మా ఏఈఓలు, మా వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు మరియు దీనికి సంబంధించి ఒక ఎన్జిఓను కూడా ఉంటారు, వాళ్ళు అందరు కలిసి వీళ్ళని ఎట్లా తయారు చేసుకోవాలి, వీటికి సంబంధించిన ఎలా చేసుకోవాలంటే జీవామృతము, ఘనామృతము ఇటువంటి ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
0: సెపరేట్ గా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నప్పుడు ఇన్ని ఎకరాలు ఉండాలి అని
1: అంటే ఇన్ని ఎకరాలు అంటే పర్టికులర్ కాకపోతే 1 ఎకర్ అనేది కంపల్సరీ. 1 ఎకర్ సంబంధించిన రైతుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మొదటిసారి మనం ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటిసారి మనకు కావాల్సినంత దిగుబడులు రావు. సో మన భూమిని అలవాటు చేయాలి ఆ ప్రకృతి వ్యవసాయానికి. ఎందుకంటే మనం ఎరువులు వాడి ఉంటాం కాబట్టి దాని నుంచి మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకొచ్చి ఫ్యూచర్ లో మనం ఇవే లోకల్ గా దొరికే కౌ ప్లస్ వీటిని ఉపయోగించుకొని, ఆ లోకల్ గా దొరికే వంగడాలను ఉపయోగించుకొని మనము తయారు చేసుకోవాలి కాబట్టి ఇది 2-3 ఇయర్స్ జరుగుతుంది ఇట్లాగా. తర్వాత మళ్ళీ నేల పాత స్థితిలోకి వచ్చేసి మళ్ళీ దిగుబడులు ఎక్కువ వస్తాయి.
0: అంటే ఇప్పుడు ఒక రైతుకు ఒక ఎకరమే ఇస్తున్నారా? 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఈ పథకం ద్వారా వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కూడా అందజేయబడుతుంది.
1: మన ఒక్కగా చేసుకోవాలంటే అది వారి ఇష్టం మీద చేసుకోవచ్చు, కానీ 1 ఎకరం అనేది మినిమం. ఈ సంవత్సరానికి 1 ఎకరం చేయడానికి మాత్రమే మన ద్వారా పర్మిషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఎందుకంటే వాళ్ళను ఒకటేసారి 5 ఎకరాల మీద వాళ్ళను మనం ముందుకు వెళ్ళనియద్దు. ఎందుకంటే దిగుబడులు తగ్గుతాయి, అది వాళ్ళకు ఒక రకంగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే ఈ ఫార్మర్స్ ని ఫ్యూచర్ లో ఏం చేస్తామంటే ఈ ఫార్మర్స్ ని వీరి తర్వాత సర్టిఫికేషన్ చేపిస్తాం ప్రకృతి వ్యవసాయం మీద, అలా వారి యొక్క వస్తువుల్ని ఫ్యూచర్ లో మంచి రేటుకి అమ్ముకునేటట్టు. ఈ మధ్యలో ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరిగింది కదా, ఓన్లీ సేంద్రియ పద్ధతుల ద్వారా, ప్రకృతి వ్యవసాయం పద్ధతుల ద్వారా చేసిన వస్తువుల్ని కొనడానికి బాగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇటువంటి కెమికల్స్, ఫర్టిలైజర్స్ అటువంటి వాటిని యూజ్ చేయడం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని నివారించడానికి హెల్త్ ఇస్ వెల్త్ అనే ఒక ప్రాముఖ్యతను గుర్తించారు కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విధంతో 1 ఎకరకు మాత్రమే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం. అంటే రైతుల తర్వాత వాళ్ళ ఇష్టం, ఒకవేళ బాగా ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటామంటే ఇక అది వాళ్ళ సొంతమే. ఇప్పుడు మనం మాత్రం 1 ఎకరానికి మాత్రమే 2 ఇయర్స్ 4,000-8,000 మనం సపోర్ట్ చేస్తాం.
0: మరి ఈ విధంగా ఇస్తా ఉన్నారు. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతులు ముఖ్యంగా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి పంటలు అనేటువంటి వేసుకోవాలి?
1: వారు ఎటువంటి పంటలు అంటే లోకల్ గా దొరికే పంటలు, మన పత్తి కానీ, లేకపోతే మొక్కజొన్న కానీ, వరి కానీ, లేకపోతే కూరగాయలు కానీ, వారు ఎటువంటి పంటలు ఉన్నా సరే వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు.
0: అంటే ఇప్పుడు మన హనుమకొండ జిల్లాలో ఏ ఏ పంటలు మీరు పెంచాలని రైతులకు మీరు చెప్పడం అనేటువంటి జరుగుతుంది?
1: పర్టికులర్గా ఈ పంట అని చెప్పట్లేదు మనం, వారికి ఏ పంటలు అయినా వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది మనకు బాగా వాడే పంటలు మన హనుమకొండ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు. కొంచెం చాలా మంది సిటీకి దగ్గర ఉంది కాబట్టి కూరగాయలు, కాబట్టి దేనికైనా మనం వాడుకోమని చెప్తున్నాం. మనం మ్యాంగో ఆర్చర్స్ అట్లుంటాయి కదా, అటువంటి వాటికి కూడా వాళ్ళు ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. సో అలా అంటే ఒక పర్టికులర్ ఒక క్రాప్ అని కాకుండా మన దగ్గర ఎక్కువగా ఉండే క్రాపులు వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు మేజర్గా వాటికి మేము రికమెండ్ చేస్తున్నాం.
0: అంటే ఇప్పుడు హనుమకొండ జిల్లాలో ఎన్ని ఎకరాలలో ఈ ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది చేయడం జరుగుతుంది?
1: 1,250 మంది రైతులు 1,250 ఎకరాలలో చేయబడుతుంది.
0: అంటే ఇప్పుడు మీరు క్షేత్రాన్ని కూడా మీరు పరిశీలించడం జరుగుతుంది. క్షేత్రాన్ని పరిశీలించినప్పుడు ఎటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మీరు చూడడం అనేటువంటిది జరిగింది?
1: మన వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు వ్యవసాయ అధికారులు ఆ రైతులతోటి అనుసంధానమై ఉంటారు కాబట్టి వాళ్ళ రైతు యొక్క ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి సంబంధించిన పంటలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మనం ఈ పర్టికులర్ ఈ పంటకే పోవాలని మనం వాళ్ళను చేయలేము. వాళ్ళకి ఏ రకమైన పంట అయినా వాళ్ళు చూసుకోవచ్చు. మోస్ట్లీ అయితే చాలామంది రైతుల్ని ఒక 30-40 మంది రైతుల్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పొలం దగ్గర ఉంటే పొలాలు చేసుకోమని చెప్తాం, చిలకలలో ఉంటే పత్తి కానీ మొక్కజొన్న కానీ చేసుకోమని చెప్తాం, అలాగే వాళ్ళు సిటీ దగ్గర ఉంటే కూరగాయల మీద ఫోకస్ చేయమని చెప్తాం. ఎందుకంటే

0: కూరగాయలు కూడా బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి.
1: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి?
0: 10 మండలాల్లో 1250 మంది రైతులను సెలెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు రైతులతో ఎప్పుడు మమాయకమై ఉంటారు కాబట్టి అభ్యుదయ రైతులను సెలెక్ట్ చేసుకుని వారిని దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు కనీసం మినిమం ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు 2-3 ఇయర్స్ కంటిన్యూస్ గా చేయాలి. ఇది చేస్తేనే దాని యొక్క ఫలాలు ఫ్యూచర్ లో అందుతాయి. ఎందుకంటే ఇది ఒక్క రోజుల్లో మార్పు జరగదు. నేల కొన్ని సంవత్సరాలలో దీనికి 3-4 ఇయర్స్ పడుతుంది. సో అది కంటిన్యూస్ గా చేసి ఆ భూమిని మనం ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడేలా చేసి అట్లా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకొని అప్పుడు రైతు సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్పుడు భూమి తన మామూలు స్టేజ్ చేరుకున్న తర్వాత వాళ్లకు దిగుబడులు పెరుగుతాయి.
1: మరి ఈ పథకం ద్వారా రైతులకు 4,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు అందిస్తుంది అని చెప్పారు. అయితే అది అందించేటువంటి విధానంలో రైతులు ఏఈఓలకు ఎటువంటి పత్రాలను అందజేయాలి?
0: దానికి సంబంధించిన ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ ప్రతి స్కీము వాళ్ళ యొక్క డిబిటీ విషయం తెలుసు. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ వాళ్ళ అకౌంట్ నెంబర్స్ మీరు ఎలాగో కలెక్ట్ చేస్తారు. వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లకు బెనిఫిషియరీ అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోతాయి. అది మనకు 1 ఇయర్ తర్వాత, ముందే కాకుండా కొంచెం మధ్యలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాం.
1: మరి ఈ కేంద్ర ప్రభుత్వము ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు చాలా లబ్ధి చేకూర్చడం జరుగుతూ ఉంది. రైతులకు ఈ పథకం గురించి ఏం చెప్పదలుచుకున్నారు?
0: అంటే రైతులకు నేను చెప్పే సలహా ఏంటంటే, మనము ఈ రోజు అధిక మోతాదులో ఎరువుల్ని వేస్తూ, రసాయన ఎరువుల్ని వాడుతూ, క్రిమి సంహారక మందులను వాడుతూ మనము ప్రకృతిని మరి నేలను భూమిని నేలను గాలిని ఆకాశాన్ని మనకు తెలియకుండా మనం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం మనం పూర్వకాలంలో ఇంతకుముందు ఎలాగైతే చేసుకున్నామో అలాగే మనం వ్యవసాయం చేసుకుంటూ మన నేలలో దొరికే మన ఆవులు, మనం ఇంతకుముందు వాడే మన విత్తనములు, ఆవు మూత్రము అటువంటి వాటిని వాడుతూ మన ప్రకృతిని వ్యవసాయాన్ని పరిరక్షిస్తూ భావితరాల వారికి ఒక మంచి ఆరోగ్యాన్ని మరియు పొల్యూషన్ కాలుష్యరహితమైన సమాజాన్ని మన భావితరాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి, మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకం గురించి మా రైతు సోదరులకు, మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయ అధికారి శ్రీ డి శ్రీధర్రెడ్డి గారితో పరిచయం అన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ మోటె చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో తిరుమల సాలగట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహనంపై శ్రీవారి విహరణ, ఈ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొద్ది క్షణాల్లో వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్. మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓ

అదిగో అందమైనటువంటి సాయంకాలం, చక్కగా బ్రహ్మోత్సవాలలో 8వ నాటి రాత్రి వెంకటేశ్వర స్వామి ఒక్కడే అద్భుతంగా ఇక్కడ తాను శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేతపట్టి యుద్ధవీరుడి వలె కనిపిస్తూ అశ్వవాహనం మీద ఊరేగేటువంటి శుభక్షణాలు. కాలమనేటువంటి అశ్వం మీద నిరంతరం ప్రయాణించేటువంటి కాలస్వరూపుడుగా సమస్తాన్ని కూడా చక్కగా నియమించేటువంటి దివ్య పురుషుడు. హైందవ సమయాన్ని అనుసరించి 34 ఘడియల 56 విఘడియల ఈ సమయంలో చక్కగా 8:01 అదిగో స్వామివారు అందమైనటువంటి అశ్వసాహిణిగా అద్భుతమైనటువంటి స్వరూపంతో తాము తమ యొక్క అందమైనటువంటి వెంకటగిరి శిఖరాల మీద చక్కగా విహరించేటువంటి అద్భుత పురుషుడు, వేగానికి ప్రతీక అయినటువంటి అశ్వం మీద తాను స్వయంగా అధిరోహించి ఇక్కడ అందమైనటువంటి తన స్వరూపంతో భక్తుల యొక్క హృదయాలలోనికి ప్రవేశిస్తూ నేరుగా అనేక కోట్లాది మంది ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తమ యొక్క చెవుల ద్వారా విందామని ఆకాశవాణి శ్రోతలుగా స్వామివారిని ఉపాసిస్తున్నారో అటువంటి వారి హృదయాలలోకి స్వామి వెళ్ళగొడుగుల కింద నల్లని దేవుడు నీలమేఘ శ్యామల కోమల రూపంతో అందమైనటువంటి కీర్తిముఖం ప్రకాశిస్తూ ఉండగా శ్రేష్టమైనటువంటి అశ్వం మీద తాను ఉచ్చైస్రవం అనబడేటువంటి గొప్పదైనటువంటి గుర్రాన్ని తాను స్వయంగా దేవతా నికరానికి రాక్షసులు దేవతలు ఇద్దరూ కలిసి సాధించిన కార్యానికి గుర్తుగా అందించినటువంటి మహాపురుషుడు అద్భుతమైనటువంటి తమ యొక్క స్వరూప

0: ప్రతినిధులతో కలిసి సాగించినటువంటి శాంతమర విశేషాలను స్వీకరించి చక్కగా వారు అశ్వసాహినిగా కదిలి వస్తూ ఉన్నారు. వేగానికి అశ్వం ప్రతీకగా చెప్పబడుతుంది. మానవ జాతి ఏర్పడినప్పటి నుంచి వారు వాడేటువంటి వాహనాలలో అశ్వం చాలా సుప్రసిద్ధమైనదిగా ఉంది. భౌతికంగా చూసినప్పుడు అశ్వం చాలా వేగంగా ప్రయాణించేటువంటి వాహనంగా, ప్రయాణాలకే కాకుండా రథాలకు అశ్వాలను కట్టి నడిపేటువంటి వారు. స్వయంగా మనకు ఆ వెంకట నాయకుడు అద్భుతమైనటువంటి గోవిందుడుగా తాను శ్రేష్టమైనటువంటి తన స్వరూపాన్ని ప్రకటిస్తూ చతురంగ బలాలతో కూడినటువంటి రుక్మిణీ కళ్యాణాది విశేషాలను తాను సాగించినప్పుడు శైభ్యం సుగ్రీవం వలాహకం మేఘపుష్పం అనేటువంటి గుర్రాలతో పూంచినటువంటి రథం మీద అధిరోహించి రుక్మిణీదేవిని తాను స్వయంగా సాధించుకొచ్చినట్లుగా శ్రీమద్ భాగవతం మనకు చక్కగా తెలియజేస్తుంది. అమృతం కొరకు రాక్షసులు దేవతలు సాగించినటువంటి పాలసముద్రాన్ని చిలికినప్పుడు పాలసముద్రం నుంచి ఉచ్చైస్రవం అని పేరు కలిగినటువంటి గుర్రం అశ్వరాజం పుట్టింది. కాబట్టి అలాగే మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిభిరేవచ అని చెప్పేటువంటి దశావతారాల్లో కల్కి అవతారం శ్రేష్టమైనటువంటి గుర్రానికి చక్కగా సంకేతంగా చెప్పబడుతుంది ఆ అవతారం. అందుకనే అదిగో స్వామి కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే అనిశం. చక్కగా ఆ కల్కి అవతారం అనేటువంటి దశావతారంలో 10వ అవతారం ఏదైతే ఉందో ఆ చివరి అవతారం కల్కి అవతారంగా చెప్పబడుతుంది. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కి రూపాన్ని ధరించి ఖడ్గాన్ని చేతిలో చక్కగా అద్భుతంగా ధరించిన వాడై అశ్వవాహనారూఢుడై దుష్టజన సంహారాన్ని శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టే ఇక్కడ దుష్టుడైనటువంటి కలిపురుషుణ్ణి నాశనం చేసేటువంటి వాడు, భక్తుల యొక్క కలిదోషాలను హరించేటువంటి వాడు, ఇప్పుడు మన ఎదురుగా ఎట్ట ఎదురుగా తురగారూఢం చాలా అందమైనటువంటి పగ్గాలతో కూడినటువంటి ఆ అశ్వం మీద అధిరోహించి వస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీనివాసుణ్ణి ఎప్పుడూ స్మరిస్తాను అని ఆదిత్య పురాణంలో దేవశర్మ అనేటువంటి భక్తుడు ప్రస్తుతిస్తాడు. అట్లాగే వేదంలోనికి వచ్చినప్పుడు శుక్లయజుస్ సంహితలో అశ్వం రాష్ట్రానికి ప్రతీకగా వర్ణించబడింది. అనేక సందర్భాలలో అశ్వాన్ని గురించి చక్కగా తెలియజేస్తూ అటు రాముడుగా కృష్ణుడుగా రాముడుగా తాను సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఆ శివధను భంగం అయిన తరువాత స్వామివారు శివధనుస్సును భంగం చేసి సీతాదేవిని చక్కగా స్వీకరించడానికి సన్నద్ధమైనప్పుడు ఆ వార్తను తెలియజేయడానికి చాలా వేగంగా వెళ్ళేటువంటి దూతలను చక్కగా జనకుడు పంపించి ఒక్క రాత్రిలోనే అశ్వాల సహాయంతో ఆ వార్తను దశరథుడికి అందించి మరలా అతివేగంగా వారిని తీసుకురావడానికి అశ్వం సహాయం చేసినట్లుగా మనకు శ్రీమద్ రామాయణం తెలియజేస్తోంది. ఈ విధంగా అనేక విధాలుగా మానవ జాతికి అశ్వానికి ఉన్నటువంటి ఒక సంబంధం, అలాగే ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అశ్వం అనేటువంటిది నశ్వం అశ్వం అని అంటారు, అంటే మనస్సుకు సంకేతంగా అశ్వాన్ని చెబుతారు. అటువంటి విశేషాలను మనం చక్కగా గ్రహిస్తాం. చక్కగా అద్భుతమైనటువంటి అశ్వవాహనారూఢుడైన ఆ గోవిందుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని స్వామి నందనభట్ గారు చక్కగా అందిస్తూ ఆకాశవాణి శ్రోతలకు ఆనందాన్ని కలిగించండి. గోవింద
1: ప్రశాంత్ గారు, మీరు ప్రశాంతంగా అశ్వవాహన వైభవాన్ని అందజేశారు. అశ్వము అంటే ఏమిటో చెప్పారు. రేపు, శ్వ అంటే రేపు అన్నమాట. రేపు అనే దానికోసం ఎదురు చూడకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళు అశ్వాన్ని అధిరోహించినట్టు లెక్క. అంటే ఏదో మంచి పనుల కోసం రేపటి వరకు కాచుకొని ఉందాం, రేపు మంచి పని చేద్దాం అనేదే చాలామందికి ధోరణి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, అయ్యా రేపు అనేది మీకు లేదు, రేపు అనడం కోసం మీరు ఎదురు చూడకండి.

0: ఏ మంచి పని చేయాలన్నా ఏది చేయాలన్నా ఇప్పటికి ఇప్పుడే పూనుకోండయ్యా అని కాలం యొక్క స్వభావాన్ని భగవంతుడు మనకు తన సందేశంగా అందచేస్తూ ఉన్నాడు. అశ్వాన్ని అధిరోహించినటువంటి ఆ మలయప్ప స్వామి చక్కగా అనంతాళ్వార సన్నిధిలో నిలబడి ఆ భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి భవ్య దివ్యమైనటువంటి సందర్భంలో తిరుమల క్షేత్రంలో అశ్వవాహన సేవ జరుగుతోంది. ఈ అశ్వవాహన సేవ వాహన సేవలలో చిట్ట చివరిదిగా పరిగణిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు ఇంతవరకు అనేక వాహనాలలో దర్శనమిచ్చారు. మరి అశ్వవాహనానికి ఏమిటి విశేషత అన్నారు. వాటిని చూసే ముందు స్వామివారు సింహవాహనంలో నారసింహావతారాన్ని మనకు కన్నులకు కట్టినట్టుగా ఒకసారి గుర్తుకు తెచ్చారు. దుష్టులను దునుమాడి శిష్టులను రక్షిస్తాను సుమా అని అభయమిచ్చారు. అదేవిధంగా హనుమంతావతారంలో హనుమద్వాహన సేవలో రామావతారాన్ని మనకు తెలియపరిచారు. అదేవిధంగా శేషవాహనం బలరామస్వామి యొక్క అవతారానికి గుర్తుగా మనం భావించవచ్చు. అదేవిధంగా స్వామివారు చక్కగా మోహిని అవతారంలో మనమోహకమైన రమణీయ కమనీయ రూప లావణ్యాలతో శోభిస్తూ తాను స్త్రీగా ఉంటూ పక్కనే కృష్ణమూర్తిని కూడా రక్షణ కోసం పక్కన పెట్టుకుంటూ స్వామివారు మోహిని అవతారాన్ని తెలియపరిచారు. అంటే దుష్టులైన రాక్షసులకు అమృతము దొరకకుండా దేవతలకు మాత్రమే అందేటట్టుగా చేశాడు. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్లకు అమృతం దొరుకుతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అమృతము దుష్ట స్వభావము కలిగిన వారికి అధర్మాత్మలకు దొరకదు అనేదే అక్కడ సందేశం. అదేవిధంగా సర్వభూపాల వాహనంలోనూ చంద్రప్రభ వాహనంలోనూ స్వామివారు ఉంటూ కృష్ణావతారాన్ని మనకు జ్ఞప్తికి తెచ్చారు. మరి ఈ అవతారం ఎందుకయ్యా అన్నారు. అయ్యా, నేను ఇంతవరకు ఈ 7.5 రోజుల పాటు నీకు నా అవతార కథలన్నీ చెప్పాను. ఇక మీద ఏ అధర్మం అయితే రాబోతుందో, ఎవరైతే అధర్మాత్ములున్నారో వారిని కూడా ఇంతవరకు నేను ఎలా అనుగ్రహించానో అదేవిధంగా ఇక మీద కూడా అనుగ్రహిస్తాను అనే భయంతో భీతితో మీరు ప్రవర్తించండి. మీరు ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి. ఎవరైతే సత్య ధర్మాలకు కట్టుబడి ఉంటారో వారికి నేను రక్షణగా ఉంటాను. ఆ భరోసా మీరు ఈ 7.5 రోజుల్లో చూశారు. ఇక మీద కూడా మీరు అటువంటి నియమనిష్టలతో మీరు ముందుకు వెళ్ళండి. ఏ ఆకర్షణలకో లోనై అధర్మాలకు దొంగతనాలకు మోసాలకు దోపిడులకు మీరు దిగకండి అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు దిగితే నా చేతిలో ఏముందో చూడండి. ఆ స్వామివారు చక్కగా ఆ చాటిని చేతబట్టున్నారు. మీకు ఎవరైతే మీరు తప్పులు చేస్తారో మీకు శిక్ష తప్పదు అని భగవంతుడు ఈరోజు మనందరికీ కూడా సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా స్వామివారు అశ్వవాహనంపై విజృంభిస్తూ ఉండగా తర్వాతి విశేషాలను ప్రశాంత్ గారు మనకు చక్కగా అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో అశ్వవాహనారూఢాయ గోవిందాయ నమో నమః. అదిగో అద్భుతమైనటువంటి తన పరాక్రమంతో అనేక విధాలైన ఆలోచనలతో కూడిన మనస్సులను ఏ విధంగా జయించాలో తెలియజేయడానికై తాను అశ్వవాహనారూఢుడయ్యాడు అంటే అతిశయోక్తి కాదు. భగవానుడు నందకుమారక గోకుల పాలక గోపవధూవర కృష్ణ పరాత్పర శ్రీ వసుదేవ జన్మ భయాపహ వెంకట శైలపతే విజయీ భవా. చక్కగా నందకుమారుడుగా నందనందనుడుగా ఎవరైతే గోకులాన్ని చక్కగా పాలించాడో అటువంటి స్వామి వసుదేవుడి యొక్క జన్మము మొదలైనటువంటి వాటి వల్ల కలిగినటువంటి జన్మ భయాలనంతా కూడా అందరికీ కూడా ఎవరైతే తొలగించాడో అటువంటి స్వామి వెంకట శైలపతిగా ఇక్కడ శ్రేష్టమైనటువంటి అశ్వవాహనం మీద విజయం చేస్తూ తన యొక్క పరాక్రమాన్ని చక్కగా ఉపయోగించి ధర్మ సంస్థాపనార్థం చేసేటువంటి కార్యంలో భాగంగా అశ్వసాహినిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా

కనబడుతూ ఆనందాళ్వాన్ వారి యొక్క తోట భాగం నుంచి కూడా ఇప్పుడు పడమరమాడ వీధిలోనికి వారు చక్కగా కదులుతూ ఉన్నారు అశ్వవాహనం మీద. ఏమంటే చక్కగా తమ యొక్క మనోవిధులలోనే ఆ స్వామి యొక్క వ్యవహారాన్ని చక్కగా దర్శిస్తూ ఉండేటువంటి ఆకాశవాణి శ్రోతలకు వారి యొక్క శ్రోత్ర ద్వారం ద్వారా చక్కగా స్వామివారు ఇక్కడ వారి హృదయాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదిగో అద్భుతమైనటువంటి గజరాజాలు ముందర సాగుతూ ఉండగా అనేకానేకములైనటువంటి కళాస్వరూపాలు అద్భుతమైనటువంటి విన్యాసాలను చక్కగా నిర్వహిస్తూ ఉండగా స్వామివారు అశ్వసాహిణిగా ఉన్నారు. స్వామివారు స్వయంగా తమ యొక్క తిరువీధులలో అశ్వవాహనం మీద వారు చరిస్తూ ఉండేటువంటి వైనాన్ని అన్నమాచార్యులు చాలా చక్కగా అభివర్ణిస్తారు. వాగే బలుపు దైవపు రాయని రాగే జతనము పరాకెత్సరికే మించుల తురగము మిన్నుల మోవగ సంచలకుర చలనాడగను కంచుమించుగా కక్కునదోలితి పంచాస్త్ర గరుడ పాదెత్సరిక. స్వామివారు అద్భుతమైనటువంటి వేగంతో ఆ గుర్రాన్ని అశ్వసాహిణిగా నడుపుతుండేటువంటి ఆ వైనాన్ని తాను తన యొక్క అద్భుతమైన కీర్తన విశేషణలో చూపిస్తారు చక్కగా అన్నమాచార్య స్వామివారు. ఆకాశాన్ని అందుకునేటట్టుగా తన మోర చాచి చక్కగా నోటిని తెరచి మహావేగంగా నడుపుతూ ఉండేటువంటి ఆ రౌతు యొక్క వేగాన్ని ఇక్కడ చూపిస్తారు. ఆకాశమంతా కూడా ఆవరించేటట్టుగా సకిలిస్తూ కదులుతున్నటువంటి ఆ గుర్రం చాలా వేగంగా కదులుతున్నటువంటి ఆ అశ్వం మీద అందంగా వేసినటువంటి చక్కని ఆ జీను కదులుతూ ఉండగా ఎంత వేగంగా తోలుతున్నారు స్వామి మీరు అశ్వాన్ని మురిసిపోతాడు స్వయంగా ఆ అన్నమాచార్య స్వామివారు. పెక్కున తేజిలు పేరెము వారగ తొక్కని చోట్లు తొక్కగను పెక్కున తేజిలు పేరము వారగ తొక్కని చోట్లు తొక్కగను చుక్కలు మోవగ సొంపుగ తోలితి తొక్కుల దేవవెచ్చరికే. చక్కగా అయ్యా హెచ్చరిక దూరంగా వెళ్ళండి అంటూ చక్కగా ఆయన హెచ్చరికలు తెలియజేస్తారు. ఏమంటే మహావేగంగా కదిలేటువంటి మా గుర్రం పోయిన చోటుకు పోకుండా అనేక చోట్లు మహావేగంగా కదిలి వెళుతోంది, ఎలా అంట ఎంతంట ఎంత దూరమట అంటాడు. ఆకాశంలో ఉండేటువంటి చుక్కల వీధిలో ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుకుంటూ మహావేగంగా వెళ్ళేటట్టుగా ఎంత సొంపుగా మీరు ఆ అశ్వసాహిణిగా అశ్వాన్ని మీరు చక్కగా స్వారీ చేస్తున్నారు స్వామి. అందుకనే అంటారు అంకవన్య పాదాబ్జము పదిలము వెంకటేశ తిరువీధులను సంఖ్యలేక శ్రీ సతితో చెలగడి లంకెల జాగు భళ్ళాయత్సరికే. ఒకనొకప్పుడు దేవేరులతో పాటు కలిసి వచ్చేటువంటి ఆ వైనాన్ని మనస్సును ఉంచుకున్నటువంటి వారై అయ్యా మీ అందమైనటువంటి పాదపద్మ రాగ రంజితంతో ఈ శ్రేష్టమైనటువంటి తిరుమల మాడ వీధులు మెరిసేటట్టుగా మీరు ఇక్కడ ఆ అందమైనటువంటి అశ్వసారథ్యాన్ని చక్కగా మీరు నిర్వహిస్తూ ఉన్నారని అంటాడు. అటువంటి స్వామి కలియుగాంతంలో వెంకటేశ్వర స్వామి అశ్వమాహనం మీద వచ్చి ఇట్లా దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మరక్షణ చేస్తాడని అశ్వవాహనం యొక్క ప్రయోజనం దాన్ని తెలియజేస్తారు. అంతేకాదండి విష్ణుదేవుడి యొక్క మరొక అవతారం అది హయగ్రీవుడి యొక్క అవతారం. అందుకనే ఇక్కడ ఆయన్ను కీర్తిస్తూ హయగ్రీవ స్వరూపంతో హయగ్రీవుడు అశ్వముఖుడుగా ఉంటున్నాడు, గుర్రం ముఖంతో ఇక్కడ ఉంటున్నాడు. నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని స్వామిని విద్యాధిదేవతగా చక్కగా కొలుస్తారు. అటువంటి ఆ విద్యాధిదేవతగా స్వామి కనబడుతూ అక్కడ అద్భుతమైనటువంటి ఆ అశ్వ విశేషాన్ని చూపిస్తాడు. అంతేకాదండి ఇక్కడ వేదాల్లోకి వచ్చినప్పుడు ఉపనిషత్తులు కఠోపనిషత్తు ఎంతో అద్భుతంగా మనకుండేటువంటి జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవు నాలుక చర్మం అనేటువంటి ఐదు ఇంద్రియాలను గుర్రాల్లాగా వర్ణించింది. కాబట్టి

0: ఇక్కడ అంటారు. కాబట్టి గుర్రం ఎక్కి ఊరేగుతూ ఉండేటువంటి వెంకటేశ్వరుడు ఇంద్రియ నియామకుడై ప్రతి ఒక్క భక్తుడు కూడా తాను చక్కగా తన మనస్సును వశం చేసుకొని శ్రేష్టమైన తన తత్వాన్ని, ఆత్మస్వరూప తత్వాన్ని అందుకోవాలనేటువంటి విశేషాన్ని ఇక్కడ వారు సూచిస్తూ వారు ఉపదేశిస్తూ ఉన్నారు. అటువంటి స్వామి యొక్క వైభవం, అశ్వవిశేష వైభవాలను అదిగో నందనభట్టు గారు అందిస్తారు అందుకున్నాం. స్వామి నందనభట్టు గారు అందుకోండి.
1: అశ్వవాహన సారాంశాన్ని ప్రశాంత్ గారు మనకు అందజేశారు. అశ్వవాహనాన్ని అధిరోహించే భగవంతుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ భగవంతుడు ఏ విధంగా శోభిస్తున్నాడంటే రాజాధిరాజుగా శోభిస్తున్నాడు. శిరస్సు పైన వజ్ర కిరీటాన్ని ధారణ చేసి ఉన్నాడు. రమణీయమైన శ్వేత ఛత్రం ఆ స్వామివారి పైన భగవంతుడి యొక్క చక్రవర్తిత్వానికి చిహ్నంగా శోభిస్తున్నది. అదేవిధంగా మకరతోరణం ఎంత అద్భుతమైనది. దగద్ధగాయమైనటువంటి కాంతితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా శోభిస్తున్నది. రాత్రిపూట భగవంతుడేమో మధ్యలో చంద్రుడిలాగా శోభిస్తూ ఉంటే ఆయన వెనక ఉన్నటువంటి కాంతి మాత్రం అత్యంత రమణీయంగా దగద్ధగాయమానంగా సూర్యప్రభలతో శోభిస్తున్నది. అటువంటి స్వామివారు చక్కగా రథవీధులలో ముందుకు నడుస్తూ ఉండగా గజాధిరాజులు, హయాధిరాజులు మొదలైన వారందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. స్వామివారిని సేవించేవారు కేవలం మనుష్యులు మాత్రమే కాదు, గంధర్వులు మాత్రమే కాదు, కిన్నర కింపురుషాదులే కాదు, ఋషిమండలాలే కాదు, సమస్త దిక్పాలకులే కాదు, ప్రాణులు కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా ఆ స్వామివారు వెళుతూ ఉంటే ఒక చిలక స్వామివారి యొక్క ఆ అలంకారాల్లో భాగంగా అటువంటి రమణీయమైనటువంటి ప్రాణి పక్షులు కూడా ఆ స్వామివారికి సేవలు చేయడం అనేది చాలా విశేషం. ఆ విధంగా స్వామివారు సమస్త చరాచర జగత్తుకు అధిపతి. కేవలం మానవులకు కాదు, దేవతలకు కాదు, ఆ స్వామివారు సమస్త లోకానికి అధిపతి. కనుక ఆ స్వామివారిని సేవించడానికి అన్ని రకాలైనటువంటి ప్రాణులు పక్షులు కూడా అర్హులే. భగవంతుడు అందరితోనూ కూడా సమానంగానే ఉంటాడు, కానీ ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు నాకు మాత్రమే సొంతం అనేటువంటి భావనతో ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో ఆ విధంగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి చిన్మయ స్వరూపుడు, ప్రత్యక్ష దైవం. అనేక వాహన సేవలలో భక్తులను ఈ సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో అనుగ్రహించాడు. రేపా శ్రవణ నక్షత్రం శుభగడియలలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి అవభృత స్నానం కూడా జరగబోతోంది. ఆ విధంగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి వాహన సేవలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారంటారా, సాక్షాత్ వైకుంఠాన్ని తలపించే విధంగా అలంకరణలు చేశారు, శుభ్రతను పాటిస్తున్నారు, వైద్యకీయ సహాయతను అందజేస్తూ ఉన్నారు, వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు. తోరణాలు, రంగవల్లులు, అష్టదిక్కులలో దిక్పాలకులు ఈ విధంగా అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవం నడుస్తూ ఉంటే ఇంటిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలను చక్కగా వినిపిస్తున్నారు. మీరు కూడా శ్రద్ధాభక్తులతో ఆ స్వామివారిని మనస్సులో తలుచుకొని ధన్యులు కావాలి. అశ్వవాహనాన్ని ఎవరైతే వీక్షిస్తారో, అశ్వవాహనం గురించి ఎవరైతే తలుస్తారో, అశ్వాధిరూఢుడైనటువంటి భగవంతుడి గురించి ఎవరైతే మనస్సులో తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహంలోకి వస్తాయి. అంటే ఇంద్రియ జయం కలుగుతుంది. ఇంద్రియ జయం కలిగితే మనస్సు వశమవుతుంది. ఎవరికైతే మనస్సు వశమవుతుందో వారికి ఏకాగ్రత కలుగుతుంది. అటువంటి వారికి మాత్రమే పక్వమైనటువంటి భక్తి అబ్బుతుంది. భక్తి ఒక్కటే భగవంతుడిని చేరడానికి ఉన్న ప్రధాన మార్గము కలియుగంలో. కనుక మనమందరం కూడా శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి తలుచుకోవాలన్నా, భగవంతుణ్ణి ఆరాధించాలన్నా, భక్తులమవ్వాలన్నా ఇన్ని సోపానాలను అధిరోహించాలి. కాబట్టి 7 సోపానాలు అధిరోహించగా ఈరోజు 8వ రోజు అశ్వవాహనం దగ్గర మనమందరం కూడా చేరాం. ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నాం. దగద్ధగాయమైనటువంటి సత్వగుణానికి ప్రతినిధిగా ఉన్నటువంటి తెల్లటి పూలతో కూడిన అలంకారాల్లో భగవంతుడు

శోభిస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజుల మాలిన్యాలన్నీ తొలగిపోయాయి, మనస్సు శుద్ధమైనది, వెన్నలాగా ఉన్నది మనస్సు, మృదువైనది, కఠోర గుణాలన్నీ కూడా తొలగిపోయినాయి. మనస్సు మార్ధవాన్ని పొందింది. వెన్న ఎలా మెత్తగా ఉంటుందో ఆ విధంగా భక్తుల మనస్సులన్నీ కూడా వెన్నలాగా కరగడానికి సిద్ధమై ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క పాదాలను అందుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి మల్లెపూలలాగా తయారయ్యాయి. అటువంటి అద్భుతమైనటువంటి సాధనను మనమందరం కూడా ఈ 8 రోజుల పాటు చేశాం. మరి ఇంత చేసిన వాడికి ఫలమేమిటి అంటే 9వ మెట్టు. అదేమిటంటే రేపు జరగబోయేటువంటి అవభృత స్థానం. వీటికి సంబంధించి కూడా చక్కగా మీరందరూ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య లీలలను వినేటువంటి అవకాశాన్ని ఆకాశవాణి వారు మీకు అందచేస్తూ ఉన్నారు. అయ్యా భక్తుల్లారా, ఆ స్వామివారు ఈ హయగ్రీవ స్వరూపంగానో లేదా అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి కల్కి అవతార స్వరూపంలోనో మనందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. ఏమిటి, మీరు ధైర్యంగా ధర్మ మార్గంలో నడవండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. అదే ఎవరైతే మీరు ధిక్కరించి మీకు మీరుగా నిర్ణయించుకొని అధర్మ మార్గంలో వెళ్తారో మిమ్మల్ని నేను విడిచిపెట్టేది లేదు అని భగవంతుడు మనకు చక్కగా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మరి కల్కి అవతారానికి ప్రయోజనం ఏమిటి అన్నారు. ఇంకొక విషయం అదేమిటంటే ఈ యుగాలన్నీ కూడా చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. కలియుగం అయిపోతే మళ్ళా సత్యయుగం రావాల్సింది. సత్యయుగం రావాల్సిందే అంటే దానికి తగినంత ఏర్పాటు జరగవలసిందే. కలియుగం పరిసమాప్తిం అవ్వడం కాదు, కలియుగంలో ఉన్నటువంటి సమస్త పాపాలను తుడిచిపెట్టడానికి భగవంతుడు వస్తాడు. కల్కము అంటే పాపము, పాపము ప్రధానంగా ఉన్నదే కలియుగము. కల్కి అంటే పాపాన్ని పోగొట్టేటువంటి అవతారము. కాబట్టి ఆ అవతారంలో భగవంతుడు చక్కగా సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టి మన హృదయాలలో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా తొలగించి మన మనస్సులను శుభ్రపరచి మనకు కూడా కలియుగము పోయి సత్యయుగము మనలోకి రావాలి, మనం కూడా సత్యవంతులం కావాలి, సత్యయుగంలో జీవించడానికి తగినటువంటి యోగ్యత మనకు రావాలి అని అంటే ఈ విషయాలను మనం మనస్సులో తెలుసుకోవాలి. అయ్యా చక్కగా తిరుమల క్షేత్రంలో రథవీధులన్నిటినీ కూడా భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. రథవీధులు అంటే 4 వీధులు కూడా 4 వేదాలకు ప్రతీకమన్నారు. ఆ విధంగా స్వామివారు ఒక్కొక్క వీధిలో నుండి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాల వైపు భగవంతుడు వెళుతూ ఉన్నాడు. 2 వీధులను భగవంతుడు క్రమించాడు. తూర్పు వీధి అయ్యింది, దక్షిణ వీధి అయ్యింది, పడమటకలో భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒక్కొక్క వీధిలో భగవంతుడు సంచరిస్తూ ఉంటే ఒక్కొక్క వేద సారాన్ని మనకు అందజేస్తూ ఉన్నాడు. వీటినన్నిటినీ కూడా క్రోడీకరించి అదిగో చూడండి, జియర్ స్వామివారి యొక్క శిష్య బృందాలు వీటినే ఆ ద్రవిడ భాషలో పాశురాలుగా వర్ణిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నమాచార్య సంకీర్తనలు ఒకవైపు, నృత్యాలు ఒకవైపు, కోలాటాలు ఇంకొక వైపు, కర్ణాటక యక్షగానలో ఇంకొక వైపు, మణిపూర్ నుండి వచ్చిన వాళ్ళ యొక్క చక్కటి అద్భుతమైనటువంటి నృత్యాలు ఒకవైపు, ఒకవైపు గజములు, ఒకవైపు అశ్వములు, ఈ విధంగా తిరుమల క్షేత్రంలో లేనిదంటూ ఏమీ లేదు. సమస్త బ్రహ్మాండమే ఇక్కడికి సంక్షిప్త రూపంలో ఉన్నదా? సమస్తమైనటువంటి దిక్పాలకులు దిగి వచ్చారా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో దీపాలై వెలుగుతున్నాయా అన్నట్టుగా చక్కటిగా అత్యద్భుతంగా స్వామివారు శోభిస్తూ ఉండగా ఈ అశ్వవాహన విశేషాలను తెలియడం వలన, వినడం వలన ఏమిటో ఒకసారి ఫలశ్రుతిని చూసుకొని, అదేవిధంగా బ్రహ్మోత్సవం కూడా అయిపోతుంది కనుక బ్రహ్మోత్సవ ఫలాన్ని కూడా ఒక్కసారి మనం తలుచుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. అశ్వవాహనాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహించబడతాయి. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ జయం అనేది ఋషులకు కూడా అందనిది, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు సరళంగా సులభంగా అందుగాక. అదేవిధంగా ఈ 9 రోజుల వాహన సేవలను ఎవరైతే చూస్తారో వారికి రాముడిని చూసే అవకాశం, కృష్ణుడిని చూసే అవకాశం, వేరే వేరే అవతారాలలో ఆయా అవతారాలు చూసే అవకాశం మనకెవరికీ కలగలేదు. మనమేమి నరసింహుడు బయటికి వస్తూ ఉండగా మనం అక్కడ లేము, ఒక ప్రహ్లాదుడే ఉన్నాడు.
కానీ

తిరుమల క్షేత్రంలో ఈ 9 రోజులు అన్ని అవతారాలను మీరు చూశారు, విన్నారు, కన్నారు. కాబట్టి మీకందరికీ కూడా సమస్తమైనటువంటి ఆ దశావతారాలను చూసిన అనుగ్రహం కలుగుగాక. మంగళంతో ఈనాటి అశ్వవాహన సేవకు మంగళం పాడదాం. శ్రేయకాం.

0: గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 చక్రస్నానం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పథకాన్ని సాధించింది. భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలు, సామాజిక అనుభవాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సాయంత్రం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చలనచిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా విభిన్న ప్రాంతాల ప్రజలను కలుపుతాయన్నారు. భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంలో చలనచిత్రాలు సహాయపడతాయని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारतीय फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं. उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो सफल फिल्म कलाकार डिसिप्लिन लाइफ स्टाइल के फायदे के बारे में बताते हैं,
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, తెర వెనుక పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, సినిమాటోగ్రాఫర్లు, ఇతర సభ్యుల కృషిని ప్రశంసించారు. భవిష్యత్తులో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీలుగా తమ తమ ప్రాంతాలలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశాన్ని గుర్తించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అశ్విని వైష్ణవ్ ఆహ్వానం పలికారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 9వ భారత అంతర్జాతీయ జల వారోత్సవాలు 2026ను ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించడానికి సంబంధిత వర్గాలన్నింటినీ ఒకచోట చేర్చేందుకు జల వారోత్సవాలు ఒక ముఖ్యమైన వేదిక అని ఉద్ఘాటించారు. నీటికి సంబంధించిన సవాళ్లను ఏ ఒక్క సంస్థ, రంగం లేదా రాష్ట్రం ఒంటరిగా పరిష్కరించలేవని, అందుకోసం మరింత సహకారం, సమన్వయ విధానం అవసరమని పిలుపునిచ్చారు. జలవనరు

0: సుస్థిర సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి ఇటువంటి సహకారం పరిపాలన భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. నీటి నిర్వహణకు సంబంధించిన సమగ్ర విధానంలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, వర్షపు నీటి సేకరణ, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు కలిసి పనిచేయాలని రాధాకృష్ణన్ స్పష్టం చేస్తూ,
1: Water should be used preciously where the requirement should be met with the smallest possible quantum of water. These water week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నీటి సంరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశంలోని ప్రతి పౌరునికి సురక్షితమైన సరిపడా తాగునీటిని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీటి భద్రత అనేది ఒక ఉమ్మడి బాధ్యత అని, దీనికి పటిష్టమైన వ్యవస్థలు, శాస్త్రీయ పరిష్కారాలు, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పంచుకుంటూ, జల్ జీవన్ మిషన్, నమామి గంగే, నీటి సంరక్షణ, సాంకేతికత ఆధారిత పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణను నిర్మించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలపై సిఆర్ పాటిల్ రాసిన ఈ వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. రాష్ట్రాలు వివిధ వర్గాల వ్యాప్తంగా నిరంతర ప్రయత్నాలతో పాటు ప్రజా భాగస్వామ్యం భవిష్యత్ తరాలకు సుస్థిర పద్ధతిలో నీటిని ఎలా అందించగలదనే దానిపై ఈ వ్యాసం ఒక లోతైన దృక్పథాన్ని అందిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నెల 28 నుంచి 30 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, మరికొన్ని యూనియన్లు, అసోసియేషన్లు 3 రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేసింది. 5 రోజుల బ్యాంకింగ్ అమలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పిఎల్ఐ పథకాన్ని ఉపసంహరించుకోవడం అనే 2 ప్రధాన డిమాండ్లకు మద్దతుగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే వివరణాత్మక చర్చల అనంతరం డిమాండ్లలో ఒకదానిని నెరవేరుస్తూ పిఎల్ఐ పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ ఇండియా ఎనర్జీ డైలాగ్ 7వ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఒపెక్ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ గైస్తో కలిసి ఆయన సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, భారత్ ఒపెక్ సభ్యదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, కీలక ఇంధన సమస్యలపై పరస్పర అవగాహన, సహకారానికి గణనీయంగా దోహదపడ్డాయని ఉద్ఘాటించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం, పారదర్శకతను ప్రోత్సహించడానికి సమతుల్యమైన, స్థిరమైన ప్రపంచ ఇంధన మార్కెట్ను అభివృద్ధి చేయడంలో ఒపెక్ భారత్ కలిసికట్టుగా పనిచేయాలని హర్దీప్ సింగ్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని ముందుకు నడిపించే అత్యంత విప్లవాత్మక పథకాలలో ఉడాన్ పథకం ఒకటని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉడాన్ పథకం తదుపరి దశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ పథకాన్ని మరో 10 సంవత్సరాల పాటు పొడిగించిన అనంతరం దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిప్యాడ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. రాబోయే దశలో ఉడాన్ 4 కోట్ల మంది ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించనుందని ఆయన తెలియజేస్తూ,
1: I've seen in the last 2.5 years, being the minister, one of the most heartwarming moments for me being as a minister in this sector is that when those first time flyers are traveling in these aircrafts, we need to ensure that people who are having this aspiration of traveling in the flight, we need to create and facilitate for them more and more. Secretary has also mentioned that once you have them travel in this aviation, then slowly they get comfortable, the anxiety goes away, the comfort settles in, and then they are the ones who become the frequent flyers also.
0: మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఏకీకృత సంకల్పం ఉమ్మడి బాధ్యత అనే ప్రధాన ఉద్దేశంతో ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తుండగా

0: వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డీజీపీలు వర్చువల్గా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడేందుకు విజన్ డాక్యుమెంట్ ఆన్ నార్కోటిక్స్ కంట్రోల్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని సూచించారు. వీటి ప్రభావం యువతపై పడకుండా నిరోధించడం, అక్రమ రవాణా నెట్వర్క్లను అడ్డుకోవడం, దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచడం, కేంద్ర రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలు ఈ సదస్సులో కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. జపాన్లోని ఐచి ప్రిఫెక్చరల్ కొరోగి స్పోర్ట్స్ పార్క్లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 147 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 69 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక మరోవైపు ఆసియా క్రీడల్లో భాగంగా ఆతిథ్య జట్టు జపాన్తో జరిగిన తొలి T20 క్రికెట్ మ్యాచ్లో భారత పురుషుల క్రికెట్ జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో జపాన్పై భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ విభిన్న భాషలు సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలన చిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు సినిమా పాట. నాగమల్లి సినిమా కోసం రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాటగా వింటారు.

తెలుగు సినిమా పాట విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 20వ ఎపిసోడ్పై రోజువారీ అప్డేట్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఆ తర్వాత ఆపాత మధురాలు వింటారు. రేపటి ప్రసారంలో ఉదయం 7:20

జొన్న విత్తుల సాహిత్యాన్ని ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర శుభలగ్నం సినిమా కోసం పాడగా వింటారు.

మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని కార్తీక్ అంజనా సౌమ్య యుగల గీతంగా, సీతమ్మ వాకిట్లో సిరిమనులి చెట్టు సినిమా కోసం పాడిన పాట వింటారు.

కార్యక్రమాలు. ఇప్పుడు కళ్యాణ చక్రవర్తి ఈ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరు సుందరరామూర్తి సాహిత్యం అంటారు, సంగీతం చక్రవర్తి.

తర్వాత చిన్ననాటి స్నేహితులు. ఈ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని టీవీ రాజు సంగీత సారథ్యంలో వింటారు.

వినబోయే పాట చెల్లెలి కాపురం. ఈ సినిమా కోసం కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగా వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. కొద్ది క్షణాల్లో జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 ఎపిసోడ్ పై రోజువారీ అప్డేట్స్ వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఆ తర్వాత ఆపాత మధురాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 ఎపిసోడ్పై రోజువారీ అప్డేట్స్ విన్నారు. ఇప్పుడు ఆపాత మధురాలు. కార్యక్రమంలో ముందుగా దాగుడు మూతలు సినిమా కోసం కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల పి. సుశీల పాడగా వింటారు.

0: అణువణువు నీదగా మెల్ల మెల్ల మెల్లగా
1: అణువణువు నీదగా.
2: శ్రీకృష్ణ పాండవీయం సినిమా కోసం జిక్కి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం సంగీతం టివి రాజు.

శ్రీకృష్ణ సత్య. ఈ సినిమా కోసం పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో పింగళి నాగేంద్ర, సాహిత్యాన్ని ఘంటసాల ఎస్ జానకి. పాడగా వింటారు.

వినబోయే పాట. రాముడు భీముడు ఈ సినిమా కోసం పిండేల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

వీరాభిమన్యు సినిమా కోసం ఆరుద్ర సాహిత్యాన్ని కెవి మహాదేవన్ స్వరకల్పనలో ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

బెబ్బులు యుద్ధం సినిమా కోసం సాలూరి రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో శ్రీశ్రీ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

దసరా బుల్లోడు. ఈ సినిమా కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

వినబోయే పాట. కలసి ఉంటే కలదు సుఖం. ఈ సినిమా కోసం మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో కొసరాజు సాహిత్యాన్ని ఘంటసాల పీసుశీల పాడగా వింటారు.

జీవిత చక్రం సినిమా కోసం శంకర్ జైకిషన్ సంగీత సారథ్యంలో ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల శారదా పాడదా వింటారు జీవిత చక్రం సినిమా కోసం.

వల్లూరి సుధర్ కుమార్ కొడి. 6:10 భక్తిరంజని. రేపటి కార్యక్రమంలో ముకుందమాల దమ్మపదం వింటారు. 6:30 చింతన. రేపటి కార్యక్రమంలో శ్రీ రొక్కలరాజన్ గారి బౌద్ధ సూక్తులు శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి చదవగా వింటారు. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం 6:35. రేపటి కార్యక్రమంలో గ్రామీణ యువత ప్రత్యేకతలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. ప్రసార విశేషాలు 7:00. 7:15 ఉదయ సమీరాలు, ఇందులో భక్తిగీతం వింటారు. 7:20 తిరుమల సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 ఉదయ సమీరాలు కొనసాగింపులో భాగంగా పుష్పాంజలి భక్తిగీతాలు, స్వచ్ఛతా హి సేవ తదితర అంశాలు వింటారు. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి గారిచే విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ అవుతుంది. కర్ణాటక సంగీతం 8:35. రేపటి కార్యక్రమంలో డాక్టర్ ఎన్ రమణి, శ్రీ త్యాగరాజన్, శ్రీ ఏ అతుల్ కుమార్ వేణుగాన త్రయం వింటారు. శ్రీ శ్రీధర్ వైలన్, శ్రీ ఐఎం శ్రీముషణం రాజారావు మృదంగం, ఘటం శ్రీ సుబ్రహ్మణ్యం. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమంలో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తా విభాగం ద్వారా వింటారు. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 కార్మికుల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో కళ్ళకి సంబంధించిన సమస్యలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశంపై నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ కిరణ్మయ్య గారితో బేత రామసూర్య ప్రకాశరావు గారి పరిచయం వింటారు. తర్వాత సత్యవాడ సోదరిమణులు ప్రేమ దివ్యలు కథానికను శ్రీమతి డి శ్రీదేవి చదవగా వింటారు. 1:10 తెలుగు సినిమా పాటలు. 1:35 మహిళావాణి మహిళల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో హలో బాగున్నారో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. రేపటి సాయంకాలం ప్రసారంలో 5:00 యువ నిభజనల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ సమాచారం సిహెచ్ కమలారాంచి వింటారు. 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పలిసీమలు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వెలువడుతుంది. 9:15 స్పాట్ లైట్. 9:30 స్వరమాలిక. రాత్రి 10:00 జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 ఎపిసోడ్పై రోజువారీ అప్డేట్స్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రేపటి ప్రసారాలను కూడా ముఖ్యాంశాలు అన్నారు. వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ వర్షం లేదా జల్లులు కురిసే సూచన ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. వాల్టర్లో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 26.8°C, అత్యల్ప ఉష్ణోగ్రత 26.2°C, నమోదైన వర్షపాతం 69.9 mm. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 26.6°C, అత్యల్ప ఉష్ణోగ్రత 26°C, నమోదైన వర్షపాతం 57.2 mm. మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక. వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడి ప్రస్తుతం పశ్చిమ దిశగా కదులుతోంది. ఇది మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత వ్యవస్థ ఒడిశాలోని గోపాల్పూర్కు ఆగ్నేయంగా సుమారు 180 కిలోమీటర్లు, కళింగపట్నానికి ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, విశాఖపట్నానికి తూర్పుగా 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 12 పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉంది. అనంతరం
వాయువ్య దిశగా పయనించి విశాఖపట్నం

గోపాల్పూర్ మధ్య ఉత్తరప్రదేశ్ దక్షిణ ఒరిస్సా తీరాల వైపు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి 5 రోజుల వాతావరణ హెచ్చరిక. ఉత్తరాంధ్రప్రదేశ్ తీరం యానం ప్రాంతంలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 24వ తేదీన ఉత్తరప్రదేశ్ తీరం యానం ప్రాంతాల్లో 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రతీరంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 25-26 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ తీరం యానం ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులకు కీలక సూచన ఏమిటి అంటే, ఈ నెల 25వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని మత్స్యకారులకు వాతావరణ శాఖ సూచించింది. అలాగే తూర్పు మధ్య ఆనుకొని ఉన్న ఈశాన్య బంగాళాఖాతంలో, అలాగే మధ్య వాయువ్య నైరుతి బంగాళాఖాతంలో, ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని హెచ్చరించడమైంది. బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉండి తీవ్ర అల్లకల్లోలంగా మారే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తూర్పు మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో సముద్ర పరిస్థితులు ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ప్రసారాలు విన్నారు. నిలని సమయం 11 గంటలు దాటి 17 నిమిషాలు దాటి 34 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 51 నిమిషాలకు ఉదయం ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే. జై హింద్.